0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: India Property Expo is back in town. Frisco lo jaragabothuna Gruha Pravesh India Property Expo lo you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR all under one roof. 200 ki paiga projects ni explore chesi mee plan ki perfect ga set ayye property ni easy ga koniskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pothuna 10 am nundi night 8 pm varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property
2: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీస్ కంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ .us on Instagram or call 972-829-520.
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: When music meets magic, it's Jugalpanti. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
7: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni istu, classy comfort maniki cheru chestunnaru.
8: The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.

0: ఇది మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సౌరభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌరభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సౌరభి 107.9 FM HD3.
2: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May. Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: పళ్ళు చివ్వమంటున్నా.
7: వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
8: చాలా పగడ్బందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
9: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
10: ఆయా హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎన్ఆర్ ఇండియన్ కెఫే.
11: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
12: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
13: Sure. How many people are we expecting?
12: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
13: Idi office party a leka jatra?
12: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: Surabhi. With Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ది కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సాస్, ఆర్ కాల్ 469-269-6476.
1: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email @admin@radiosurabhi.com.

ఫాస్ట్ కింగ్ చెక్కు పెట్టేస్తూ బ్యాంకు చెక్కు లక్కు కొద్ది దక్కేరా.

0: ఒకటే క్వశ్చన్, మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business for the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ బ్యాక్ ఇన్ టౌన్. ఫ్రిస్కో లో జరగబోతున్న గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో లో యూ కెన్ మీట్ టాప్ డెవలపర్స్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై అండ్ ఢిల్లీ ఎన్సీఆర్, ఆల్ అండర్ వన్ రూఫ్. 200 కి పైగా ప్రాజెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసి మీ ప్లాన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ప్రాపర్టీని ఈజీగా కొనేసుకోండి. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ ఆన్ May 9 and May 10 at Hyatt Regency Frisco. పొద్దున 10 AM నుండి 9:00 PM వరకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్. మై స్క్వేర్ ఫీట్ ప్రెజెంట్స్ బిగ్గెస్ట్ India Property Expo.

శపించని నన్ను నా కథం ఆలస్యమైందని తనకు నీ పరిచయం దుఃఫేనట ఇకపై నా జీవితం శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213.

0: టేస్ట్ ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్. విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
1: రేడియో సురభి రీవిజిట్.
2: పళ్ళు చూపు మంటున్నా.
1: వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, అవర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
3: చాలా పడబందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
1: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు.
4: ఆయా హలీ రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఫీల్ మోర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthru isthu eppudu aananda padustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తేరు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

ఎలక్షన్స్ రాజేశ్వరి. 7 ఏళ్ళ మీద 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ Ponnangi at 214-868-7538.
2: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.

ಚೂಪುಲೆ ನಾವು ಪಿರಿ ಓ ಸಾರಿಲ ಚುಡೆ ಚಲಿ ಅಮವಾಸನೆ.

0: వారి సౌజన్యంతో రేడియో సుర్భి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ అట్ అడ్మిన్ అట్ రేడియో సురభి రేడియో సురభి రీవిజిట్.
1: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
0: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
2: I asked you to come to our place.
0: Our place, Indian cuisine. Thank you for being in our journey. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514. కేఆస్ టు clarity. Your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
1: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
2: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

0: trust and passion. We carry timeless pieces from 22 carat plain gold to antiques, kundan, polki and dazzling diamonds. After successful 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీర్ వడ, ఎడుబి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాఠా.
2: ఎందుకు రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే ఆడియార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ with care. A to B, texas.com. Perfect for dine-in, take-away, or full service.

0: ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరిమి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరిమి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ ఆ కపుల్ గో టు jatra.radiosurabhi.com. కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 ఆర్ ఈమెయిల్ అట్ admin@radiosurabhi.com.
1: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call
0: 8482442022 1 9 2 5 same this same routine me entrepreneur journey model pettindi india bazaar to be your own boss and run a thriving grocery business fresh produce nunchi authentic indian essentials varaku india bazaar meek andistundi the brand and the support for a perfect success story for more information call or visit india bazaar franchisee.com india bazaar franchisee your business your future starting today from chaos to clarity your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
3: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.

ఇంట్లో మీ వేళ సునీతో స్కూల్ కాలేదు. అయినా ఇలా జరుగుద్దని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality pro. Meeku marinta cheru kaapotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna. But koncham more baagunte inka ekkuva vachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
4: Radio Surabhi Revisit.
5: Arey, monna morning manu veli breakfast chesam kada. Aritike bajji lotta lesukuntu tinno. Poorthi shakahara restaurant. Adyar Anand Bhavan.
6: Aho, Shiva. Iran chai ante chaurasthane. The first ever desi drive-thru in America. Chaurastha.
4: Thank you for being in our journey.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

ఎవరైనా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ బ్యాక్ ఇన్ టౌన్. వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కొల్లాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యు ఆర్ రెడీ

0: మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి @tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిలెన్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: You're listening to Radio Sri B107.9 FM, HD3, Dallas's number one Telugu radio. America-lo, mee Telugu nestam. Hello, Dallas. Good morning and a very happy Sunday. బయట వెదర్ చాలా చాలా బాగుంది. నేను పొద్దున డ్రైవ్ చేస్తూ ఉంటే ఎంతో ప్లెజెంట్ గా అనిపించింది. ఐ థింక్ ఈరోజు మధ్యాహ్నం 12 నుంచి థండర్ స్టార్మ్స్ కూడా ఉన్నట్టున్నాయి, ద లాస్ట్ దట్ ఐ చెక్డ్. బట్ ఎనీవేస్, ఈ సండే మాత్రం కొంచెం డిఫరెంట్ ఫీల్ కదా. అసలు ఎవ్రీవేర్ మదర్స్ డే వైబ్స్. సోషల్ మీడియా పొద్దున ఓపెన్ చేస్తే అందరివి ఓల్డ్ ఫోటోస్, అమ్మతో వాళ్ళ మెమొరీస్, చైల్డ్హుడ్ స్టోరీస్, ఫుల్ ఎమోషనల్ అట్మాస్ఫియర్ ఉండబోతుంది అనిపించింది. అండ్ ఆనెస్ట్లీ మన మదర్స్ గురించి ఆలోచిస్తే ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్లకున్న పేషెన్స్ ఒకటి అయితే సమ్హౌ అన్కండిషనల్ లవ్. అసలు మనము ఎన్ని మిస్టేక్స్ చేసినా, ఎన్ని టాంట్రమ్స్ చేసినా సమ్హౌ మేనేజ్ చేసేసేవారు కదా మనల్ని. ఇప్పుడు నేను ఒక అమ్మని అయిన తర్వాత అసలు వెన్ ఐ లుక్ ఎట్ మై డాటర్ అండ్ ద లవ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ లిటరలీ లైక్ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అరే అమ్మ కూడా నన్ను ఇట్లానే అన్కండిషనల్ గా యూనో లవ్ చేసేది అండ్ యూనో అర్థం చేసుకునేది అని చెప్పి. సో ఈరోజు కొంచెం మదర్హుడ్, కొంచెం చైల్డ్హుడ్ మెమొరీస్, కొంచెం ఫుడ్ నాస్టాల్జియా అండ్ కొంచెం ఫన్ కాన్వర్సేషన్స్ తో మన మార్నింగ్ ని స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈస్ యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. ఫస్ట్ అయితే ఒక మంచి సాంగ్ మీకోసం లైనప్ చేశాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో విత్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్.

I think, you know, that will still remain the same. So, ee roju Mother's Day kabatti nenu edana if any special you know day unte I try to learn the history about the day asalu enduku cheskuntamo anani. So aithe naku when I was you know trying to learn about Mother's Day asalu enduku chestamo annappudu naku Anna Harvey's gar story baga you know nachindi. So enti anante Anna Harvey ane oka American woman tana mother memory lo oka small gathering start chesaranta, and her mother was you know baga socialite and chala charitable event. విమెన్ రిలేటెడ్ యూనో ఈవెంట్స్ కి చాలా సపోర్ట్ చేసేవారంట. సో తన మెమొరీలో ఈ స్మాల్ గ్యాదరింగ్ వాళ్ళ డాటర్ అనా హార్విస్ అనే ఆవిడ స్టార్ట్ చేశారు. అది స్లోలీ అలా వరల్డ్ వైడ్ మదర్స్ డే సెలబ్రేషన్ లాగా అయిపోయిందంట. అండ్ ఆనెస్ట్లీ బిగినింగ్ మాత్రం ఒక డాటర్ తన అమ్మ మీద ఉన్న లవ్ తో స్టార్ట్ అయింది అనేది చాలా చాలా బ్యూటిఫుల్ థాట్ కదా అసలు. సో ఆ హార్ట్ ఫెల్ట్ మదర్స్ డే వైబ్ తో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్, వి విల్ లిసన్ టు ది సాంగ్, కమ్ బ్యాక్ అండ్ టాక్ మోర్.

వెల్కమ్ బ్యాక్. అలా ఒక రెండు మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ తో మన మార్నింగ్ మంత్ర షో అయితే స్టార్ట్ అయిపోయింది. సో టైం 8:18 అయిపోయింది. సో వేర్ 2-3 మినిట్స్ లేట్, సారీ. సో మనకు తెలిసిందే కదా, ఎవ్రీ వీక్ మన షోలో 8:15 నుంచి వీ హ్యావ్ అ సెగ్మెంట్ కాల్డ్ సెలబ్రేషన్ కార్నర్, అండ్ నౌ ఇట్స్ టైం ఫర్ మన సెలబ్రేషన్ కార్నర్. సో లైక్ ఐ ఆల్వేస్ టెల్ యూ ఎవ్రీ వీక్ మనం ఏం చేస్తాము ఈ సెలబ్రేషన్ కార్నర్ లో అని అంటే, బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా ఎనీ స్మాల్ హ్యాపీ మూమెంట్స్ అయినా మన రేడియో సురభి ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ బిలేటెడ్ అయినా పర్లేదు, అడ్వాన్స్డ్ విషెస్ అయినా పర్లేదు, యూ కెన్ కాల్ ఎస్ ఎట్ 972-636-1966. ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, విని వచ్చేసేయండి.

సారీ అండి, సాంగ్ మధ్యలో పాజ్ చేసి మళ్ళీ వచ్చాను. సో నాకు ఒక చిట్టి కాలర్ వచ్చారు, ఫస్ట్ కాలర్ ఆఫ్ ద డే, అండ్ ఇట్ ఈస్ దేవాంగన. అండ్ దేవాంగన ఈస్ విషింగ్ ఆల్ ద మదర్స్ అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. దట్ వాజ్ సూపర్ స్వీట్ ఆఫ్ హర్. దేవాంగన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ యూ మేడ్ మై డే. యు ఆర్ ద ఫస్ట్ కాలర్ ఫర్ మీ టుడే అండ్ వెరీ వెరీ స్పెషల్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే టు యువర్ మామ్ అంబా గారు యాజ్ వెల్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ డే. అండ్ మనం మన సాంగ్ కంటిన్యూ చేసేద్దాం. అండ్ ఎవరైనా మీ విషెస్ చెప్పాలి అని అనుకుంటే, నాతోటి షేర్ చేసుకోవాలి అనుకుంటే, కాల్ అస్ ఎట్ 972-636-1966. సో లెట్స్ గో బ్యాక్ టు ది సాంగ్.

0: That was Shashirekha, a beautiful Chiranjeevi Gari song from Manashankar Varaprasad Garu. And honestly, this is my daughter's favorite song too. I hope she's tuned in right now. I hope she's listening to it and jumping out of joy. So, manamu very soon commercial lo kelipothunnamu ani cheppanu kada. So, vellipoye mundu, I have two more wishes. One is Hridan. Hridan is turning 6 today. A very happy birthday, Hridan. Enjoy your special day and have loads of fun with family and friends. And a little Sanvika, who is turning 3. Sanvika, very happy birthday. May you always stay healthy, happy and adorable. So, commercial nunchi raagane, mee request meeraga, meeru lineup chesina song, meeru request chesina song, nenu lineup chesi pedtanu. And vini, enjoy cheyandi and mee birthdays ni kuda baaga enjoy cheyandi.
1: Vachesindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And Ma Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
2: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
6: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
0: Welcome back. Okay. So, that was the first commercial break and welcome back. For those of you all who just tuned in, you are listening to Morning Mantra with your RJ Shruti Venkat, me Sunday morning companion, and a very, very happy

డే టు ఆల్ అవర్ మదర్స్ అవుట్ దేర్. అండ్ కమర్షియల్ లో వినే ఉంటారు మన జాతర హైలైట్స్ లో కోలాటం గురించి. నేను కూడా కోలాటం నేర్చుకుంటున్నానండి. అండ్ ఈసారి ఇట్స్ గోయింగ్ టు బీ అ బ్లాక్ బస్టర్, ఎందుకంటే ఆ సాంగ్ అయితే అసలు ఎంత బాగుందంటే అందరం బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ దట్ ఐ లైక్ ఇస్ ఇట్స్ అ ఫ్రీ కోలాటం ఈవెంట్. ఎనీ వన్ క్యాన్ రిజిస్టర్. సో తప్పకుండా ఇంకా టైం ఉందండి, ఇట్స్ నాట్ లేట్. జాయిన్ అయిపోండి, రిజిస్టర్ చేసుకోండి, అండ్ దెన్ జాయిన్ ద గ్రూప్. అండ్ వీ హ్యావ్ ఎన్ అమేజింగ్ కొరియోగ్రాఫర్ సుధీష్ గారు హూ ఈస్ టీచింగ్ అస్. అండ్ చాలా చాలా అసలు యూనో చాలా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే. సో మీ అందరూ కూడా ఎంజాయ్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను. సో మనకి తెలిసిందే, మన రేడియో సురభి జాతర రాబోతుంది. ఇట్ ఈస్ ఆన్ ఎప్పుడు, June 7th, 2026 at Frisco Flyers, and it's coming back with a divine revamp and infinite excitement. And the biggest highlight of the event is Sri Sita Ramulvar Kalyanam in association with Mata. And like I said, the Kolatam is absolutely free. We will have delicious food booths, exciting vendor stalls, RJ awards, community recognition awards, and a dazzling fashion show. And a big surprise finale is just waiting for all of you. Actually, all of us and them. నాకు కూడా తెలీదు. సో రిజిస్ట్రేషన్స్, ఓటింగ్స్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం అన్ని మనకి చాలా సులువుగా అవ్వడం కోసం మన వన్ ఆఫ్ అవర్ ఆర్జే భాస్కర్ గారు హ్యాస్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ అ వెబ్సైట్ అండి. ఇట్స్ కాల్డ్ www.radiosurabhi.com/RSJ. డూ చెక్ ఇట్ అవుట్. ఎంతో వైబ్రెంట్ గా ఉంది అసలు. నిజంగా అట్లా ఓపెన్ చేయగానే ఒక జాతర ఫీలింగ్ వచ్చేస్తుంది చూస్తూ ఉంటేనే. అండ్ ఇట్స్ వెరీ వెరీ, హీ మేడ్ ఇట్ సో ఈజియర్ ఫర్ all of us. So please do check it out and register cheskondi. And for any sponsorships, call us at 516-851-6919, or you can email admin@radiosurabhi.com. mana jatarani mana vedukalaga jarupukundam. So that was about jatara. Nannu odileste ala maatladutune untanandi jatara gurinchi. So nenu commercial ki mundu em cheppanu, mugguru wishes cheppanu. And కోఇన్సిడెంటల్లీ ముగ్గురు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యానే. సో అందుకని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక మంచి సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది లైన్అప్ చేశాను. స్టే ట్యూన్డ్, వినేయండి, వచ్చేయండి. వీ విల్ టాక్ మోర్.

0: దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. జాన్వీ కపూర్ ఎంత బాగుంది కదా అసలు, నాకు అమ్మాయి చాలా నచ్చుతుందండి. ఎనీవేస్, సో మనము మన సెలబ్రేషన్ కార్నర్ సెగ్మెంట్ లో ఉన్నాము. అండ్ నాకు ఈసారి రెండు క్యూట్ అండ్ హార్ట్ వార్మింగ్ విషెస్ వచ్చేసాయి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఇండియా. సో ఫస్ట్ ఈజ్ సరోజమ్మ గారిది 68th బర్త్డే అండ్ సందర్భంగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. అండ్ మీ స్మైల్ చాలా బాగుంటుందంట అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇలానే అందరితో ఉండాలి అని మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అండ్ దెన్ ఇంకొకరు లక్ష్మి గారు, లక్ష్మి గారు కూడా లక్ష్మి నానమ్మ గారికి 72nd బర్త్డేకి లాట్స్ ఆఫ్ లవ్ హ్యాపీనెస్ అండ్ గుడ్ హెల్త్ విషెస్. అండ్ మీ ప్రేమ అండ్ కేర్ ఇలాగే మీ ఫ్యామిలీ అందరినీ కలిపి ఉంచాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అండ్ నన్ను ఒక మంచి పాత పాట రిక్వెస్ట్ చేశారు వీళ్ళ కోసము, సో అది లైనప్ చేశాను. విందాం అండ్ ఎంజాయ్ చేద్దాం.
1: Calm your mind with chakra-based meditation music.

వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. అసలు ఎస్పీపీ గారు పాడారంట, అండ్ వాణి జయరామ్, సచ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు ఇద్దరిది. సో మనము ఇప్పుడు మన సెలబ్రేషన్ కార్నర్ లో ఉన్నాం, అండ్ యు ఆర్ ఆల్ లిస్నింగ్ టు యువర్ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్ ఆన్ అవర్ మార్నింగ్ మంత్ర. అండ్ మనకి ఈ రోజు సెలబ్రేషన్ కార్నర్ లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన విజయ్ దేవరకొండ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే. ఈ వీక్ లో ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ తన ఓన్ స్టైల్ అండ్ న్యాచురల్ యాటిట్యూడ్ తో యూత్ లో ఒక స్పెషల్ క్రేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. వన్స్ అగైన్ విషింగ్ విజయ్ దేవరకొండ వెరీ హ్యాపీ బర్త్ డే. అండ్ బిఫోర్ ఐ ప్లే అ సాంగ్ dedicated to him, and I want to thank all of our listeners andi for making this celebration corner happen every week. Meeru personal ga meeru naaku mee you know mee wishes anni mee wishes kaani mee messages kaani convey chestunaru. Without you this wouldn't have been possible. And appudu appudu mana chitti chitti listeners kuda call chestu untaru. Thank you so much everyone. And ee roju ee celebrations cheskune vallandarki chinna chinna pillalandarki beat kritika piya or sridhan and little chandika and mana sarojamma garu and lakshmi amma garu mee andarki kuda once again best wishes from our Radio Surabhi team andi. So let's listen to another song and move on to our next segment, that is health reset segment. So ee health reset segment ivi konchu interesting ga undabothundi. So first listen to the song and stay tuned, enjoy, and be right back.

That was a beautiful song from Kushi Manavija Devarkonda Garthi. Okay, so Manamu song ki mundu em matladukunnamu. We discussed about, okay, sorry andi, nenu ikkada edo set chestunanu. So manam mana health reset segment start cheyabothunnamu. So nenu cheppinattuga ee vaisaram koncham ee week mana health reset segment koddiga interesting ga undabothundi. Enduku anante idi manalo chaala mandi ippudu common ga face chestunna issue. So all of us have been struggling with cortisol, related issues, right? That's the stress hormone, and especially mothers ki multitasking kani, planning, tensions, running around, ivanni manaki daily untayi kada. So nenu oka small remedy okati follow avutunnanandi. Asalu I don't know, nenu ippude start chesanu, but naaku idi taagina pratisari koddiga itla manchiga anipistundi. So enti ante, warm water lo koncham turmeric, a little black pepper and a pinch of cinnamon veskoni taagite బాడీకి కొంచెం కామింగ్ గా ఉంటుంది. ఎందుకంటే వార్మ్ వాటర్ ఇట్ హెల్ప్స్ హైడ్రేట్ అవర్ బాడీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ దిస్ ఇస్ వెరీ జెంటల్ ఆన్ డైజెషన్ అండ్ ఆల్సో ఇది మనకి యూనో బౌల్ మూవ్మెంట్ కానీ బ్లోటింగ్ కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ పొద్దున్నే మంచిగా ఇట్లా వార్మ్ లిక్విడ్స్ తోటి మనము స్టార్ట్ చేస్తే డే చాలా ఇట్లా కామింగ్ గా సూదింగ్ గా అనిపిస్తుంది కదా. అండ్ ఇందులో టర్మరిక్ ఉంది, మనందరికీ తెలుసు టర్మరిక్ కంటెన్స్ కర్క్యుమిన్ అండ్ కర్క్యుమిన్ ఈజ్ నోన్ ఫార్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రైట్. సో it will also help in joints kani health body aches gurinchi kuda body aches ki kuda chaala help avutundi. And most importantly idi inflammation related to stress kani metabolic issues ki kani related issues lo chaala reduce chestundandi and immunity support ki kuda chaala chaala manchi ingredient. So and I have also read somewhere that idi insulin sensitivity ki kuda help chestundi ani vinnanu. And indulo mana next drink lo mana next ingredient enti, black pepper contains peperin and idi pepper and turmeric kalipi absorb chesthe a turmeric ni mana body better ga absorb cheskuntundi. And black pepper also we all know that it helps in digestion and mana metabolism ni kuda help chestundi. But ekku veskokandi, just oka chinna koncham pinch. So because black pepper and turmeric kalipite absorption chaala chaala beneficial ga untundi. And andarki manandarki cinnamon ante chaala ishtam, manam vantallo cinnamon le ఉంటాము. అండ్ సిన్నమన్ హెల్ప్స్ స్టెబిలైజ్ ది బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ఒక మంచి స్వీట్నెస్ యాడ్ అవుతుంది నాచురల్ గా. యూ డోంట్ హ్యావ్ టు యాడ్ ఎనీ అడిషనల్ షుగర్ కానీ బెల్లం కానీ అవి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సిన్నమన్ నేనైతే అసలు అండి కాఫీలో కూడా సిన్నమన్ వేసుకుని తాగుతాను బికాస్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇట్ విల్ రెడ్యూస్ క్రేవింగ్స్ ఆల్సో అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో ఒక మంచి వార్మ్త్ అయితే ఇస్తుంది, ఫ్లేవర్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది ఆ డ్రింక్ కి. సో ఎవరన్నా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ సినమన్ ని బాగా మోస్ట్ బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్ గా వాడచ్చు, వాడతారు కూడా. సో ద బెస్ట్ వే టు డ్రింక్ ఇట్ ఈస్ ఒక 1 కప్ వార్మ్ వాటర్ లో ఒక 1/4 టీ స్పూన్ టర్మరిక్,

and tiny pinch black pepper and ఒక small pinch of cinnamon కానీ or cinnamon powder కానీ సిలోన్ సినిమన్ అయితే చాలా చాలా బెటర్. సో పొద్దున లేవగానే దీన్ని కన్జ్యూమ్ చేయండి అండ్ దెన్ తర్వాత ఒక 20-30 minutes వరకు ఆగి బ్రేక్ఫాస్ట్ యూనో తినొచ్చు. సో అండ్ ఎవరికైతే కొద్దిగా ఎసిడిటీ ఇష్యూస్ ఉన్నాయనిపిస్తుందో యూ కెన్ ఆల్సో హ్యావ్ దిస్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. నేను పోస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను ఎందుకంటే నేను ఎంటీ స్టమక్ మీద వాటర్ తప్ప ఇంకా ఏది తాగినా నాకు అది సెట్ కాదు. సో దాట్స్ అబౌట్ ఆర్ హెల్త్ రీసెర్చ్ సెగ్మెంట్. సో ఇనఫ్ ఆఫ్ జ్ఞాన్ శృతి. సో పాట అయితే లైన్అప్ చేశాను, నెక్స్ట్ సాంగ్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మదర్స్ డే రిలేటెడ్ సాంగ్. ఇప్పటి వరకు సెలబ్రేషన్ కార్నర్ లో అందరూ రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఆ రిక్వెస్ట్ ని కాదనలేకపోయాను. సో బట్ నౌ లెట్స్ అగైన్ స్టార్ట్ లిస్నింగ్ టు అవర్ మదర్స్ డే సాంగ్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్. స్టే ట్యూన్డ్.

రైట్, మనంలో మనం మూవీలో నుంచి ఇంకొక మంచి పాట విన్నాము, బ్యూటిఫుల్ సాంగ్. సో ఇంకో 2 మినిట్స్ లో మనము కమర్షియల్ లోకి వెళ్ళబోతున్నాము.

0: నెక్స్ట్ మనము 9:00 నుంచి మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అని అంటే, మన అమ్మ దగ్గర నుంచి మనం ఫస్ట్ లెర్న్ చేసిన, అంటే మన ఫస్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ అవర్ మామ్ ఏంటి. నేను ఇన్స్టాలో కూడా రీల్ పెట్టాను, మీరందరూ షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966 అండ్ షేర్ యువర్ లెర్నింగ్స్, యువర్ ఫస్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ అండ్ ఐ వుడ్ లవ్ ఆల్ ఆఫ్ అవర్ రేడియో సర్బి లిసనర్స్ ఆల్ so to listen in. So call cheyandi at 972-636-1966. Mee call kosam wait chestu untanu. So before that manamu oka manchi announcement tho vachesanu malli. This is Radio Surabhi is presenting Bhakti Sankirtana Masterclass with acclaimed vocalist Prince Rama Varma Garu, a direct disciple of the legendary M. Balamurali Krishna Garu. Prince Rama Varma Garu will be conducting an exclusive masterclass on Saturday, which is May 16th from 11 a.m. to 1 p.m. CST. If you're a music enthusiast or someone passionate about devotional music, this is a wonderful opportunity to learn two beautiful compositions directly from the maestro and perform at the Grand Radio Surabhi Jatra on June the 7th. This is amazing, Andy. And there are only limited slots. Registration fee is just $30. So for registration or for details, visit manaradiosurabhi.com/RSJ or you can contact our Shruti Chilakamari Garu at 945-257-2690. So I hope meerandaru veltaru anukuntunanu. I'll also try to be there. So inkoka few seconds lo manam commercial lok vellipothunam, but stay tuned and we'll be right back and talk more.
1: Tick tick, Radio Surabhi time check. Studio lo time 9 a.m.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాయి. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే ఫుడ్ ఎసెన్షియల్స్ వన్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరాటా. ఏంది రోగ్ అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్ టీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
4: Mana Shanti, mental peace, masala dosa.
1: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతపమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit.

0: threats. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Welcome back. A very good morning, Dallas. For those of you all who just tuned in, you are listening to Morning Mantra with your Ajay Shruti Venkat, me, Sunday Morning Companion, only on Radio Sirbi 107.9 FM, HD3, Dallas's number one Telugu radio. America lo, me Telugu Nestam. So to start with again, Andariki, a very happy Mother's Day, Andy, to all the mothers out there. And me, Rirozu, me family, Doti, Chala, Manchika, Gadapali, and Nenkor Kutnano. So, Manam, break mundu, we did our celebration corner and we had lots of good wishes for our chitti listeners and also India Nunchi special wishes kuda vachayi. And also we covered about cortisol in our health reset segment that we always do. And once again, thank you everyone for participating in celebration corner every week andi, and conveying or passing on your wishes to your loved ones. And adi na show lo naaku meer istuna opportunity ga nenu feel avutanu. And naaku celebrations ante chaala chaala ishtam, especially celebrating birthdays is what I really love. So and me support lekapothe that wouldn't have been possible, and thank you so much for all your support andi, and ilane meer naaku support chestu undandi. So manamu ee roju Mother's Day kabatti we will talk more about what we learned from our mother. And na show lo theme enti ante nostalgia. Naaku nostalgia ante chaala chaala ishtam, mana paatha gurtulu gnapakalu, India lo manam perugutunnappudu growing up our memories navanni ala nemeskovalante naaku chaala ishtamu. So it was Mother's Day kabatti mana mother gurinchi maatladukunte manam vaal daggara nunchi first em nerchukunnamu anante, nenaithe nenu actually deeni gurinchi oka reel kuda pettanandi Instagram lo, that me first learnings ఏంటి మీ మదర్ దగ్గర నుంచి, ఆర్ వాట్ ఈస్ దట్ రెసిపీ ఆర్ దట్ స్పెషల్ డిష్ దాట్ యూ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హర్ అండ్ ఇంకా మీరు కంటిన్యూ చేస్తున్నారు, షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేసేయండి స్టూడియోకి అట్ 972-636-1966. అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ మెమరీస్ ఆర్ స్పెషల్ మూమెంట్స్ విత్ యువర్ మదర్. సో నేనైతే మా అమ్మ దగ్గర నుంచి ఫస్ట్ కైండ్నెస్ నేర్చుకున్నాను అనిపిస్తుంది. అండ్ అసలు రిలేషన్షిప్స్ లో తను అసలు ఈగోకి అసలు ప్లేసే ఉండకూడదు అని అంటారు, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ ఫాలో దాట్ రిలేషన్షిప్స్ మ్యాటర్ అ లాట్ దెన్ ఈగో. అండ్ ఎంపతితో ఆలోచించడం, నేను చాలా ఎంపథెటిక్ అండి, అండ్ హార్ట్ లో కల్మషం లేకుండా ఉండడం అంటే యూనో ఎవరి మీద గ్రడ్జెస్ పెట్టుకోవద్దు, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన కాన్షియస్ చాలా క్లీన్ గా ఉండాలి అని మనకు అనిపించాలి. అండ్ ఆల్సో షీ ఈజ్ వెరీ వెరీ బిగ్ ఆన్ స్టేయింగ్ గ్రౌండెడ్ అండ్ యూనో నో మ్యాటర్ మనం ఎంత ఎదిగినా కూడా ఎప్పుడు చాలా గ్రౌండెడ్ గా ఉండాలి అనేది తను చాలా ఫాలో అవుతారు. అండ్ గ్రోయింగ్ అప్ నేను తన దగ్గర నుంచి అదే నేర్చుకున్నాను. అండ్ నౌ ఐ హ్యావ్ అ డాటర్, ఐఎమ్ అ మదర్. సో నా డాటర్ ని నేను పెంచుతున్నప్పుడు నేను కూడా తనకి అవే క్వాలిటీస్ పాస్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను. సో అండ్ దెన్ ఐ కీప్ డూయింగ్ దట్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. సో దట్ ఈస్ మై ఫస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ మై అమ్మ. అండ్ ఐ హావ్ లైన్డ్ అప్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండి ఫ్రమ్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మూవీ. నాకు అసలు ఈ పాట వింటుంటే ఎప్పుడు విన్నా కూడా, నాట్ జస్ట్ టుడే, నేను రెగ్యులర్ గా ఈ పాట వింటాను చూస్తాను కూడా చాలా ఎమోషనల్ అయిపోతాను. అండ్ ఐ రియలీ హోప్ మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ లిసన్ టు ద సాంగ్ అండ్ బీ రైట్ బ్యాక్.

అమ్మ పరిస్థితి వెల్కమ్ బ్యాక్. చెప్పాను కదండి ఈ పాట ఎప్పుడు విన్నా నేను చాలా ఇట్లా ఎమోషనల్ అయిపోతాను. అండ్ ఈ సాంగ్ అమ్మ అని కొత్తగా అనే పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమ్మ గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్తుందండి. అసలు నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ మన పక్కనే ఉంటుంది అండ్ మన వరల్డ్ మొత్తం అమ్మ చుట్టూ తిరుగుతుంది, రైట్? కానీ పెద్ద అయ్యాక లైఫ్ కొంచెం బిజీ అయిపోతుంది, కానీ అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడు తగ్గదు. ఈ పాటలో ఉన్న బ్యూటీ ఏంటి అని అంటే అమ్మని హీరోలాగా కాదు, మన ఎవ్రీడే లైఫ్ లో సైలెంట్ గా మన కోసం బ్రతికే ఒక ఎమోషన్ లాగా చూపించడము. అసలు ఈ పాట వినగానే మన చైల్డ్హుడ్ కానీ మన అమ్మ పిలుపు కానీ అసలు ఆ కంఫర్ట్ అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా. ఏమంటారు, ఐ హోప్ యూ ఫెల్ట్ ద సేమ్ లిస్నింగ్ టు దిస్ సాంగ్. అండ్ సో మనం ఉన్నాము మన అమ్మ దగ్గర నుంచి మా చేస్తూ ఉంటాయి కదా. ఏమంటారు, ఐ హోప్ యూ ఫెల్ట్ ద సేమ్ లిస్నింగ్ టు దిస్ సాంగ్. అండ్ సో మనం ఉన్నాము మన అమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఫస్ట్ లెర్నింగ్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ అవర్ మెమరీస్ విత్ ఆర్ మదర్.

గ్రోయింగ్ అప్. నాకైతే ఒక మెమరీ బాగా గుర్తుంటుందండి, ఎవ్రీ సండే మాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. సో ఆ సండే హెయిర్ ఆయిలింగ్ సెషన్స్ ఉండేవన్నమాట. వాటిని ఎలా మర్చిపోతాను చెప్పండి, అసలు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ అసలు ఫుల్ చంపి అయితే కంపల్సరీ. అండ్ ఆనెస్ట్లీ నాకు ఇప్పుడు కూడా మా అమ్మ అప్పటికి నేను తినిపించేది, ఇప్పుడు కూడా నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా దో నేను ఇంత పెద్దగా అయినా కూడా నాకు అమ్మ తినిపిస్తే చాలా చాలా ఇష్టం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ అనదర్ మెమరీ విత్ మై మామ్. అండ్ ఆ కంఫర్టే ఒక డిఫరెంట్ లెవెల్ కదా అసలు. ఆల్ రైట్, వి విల్ టాక్ మోర్. అండ్ ఆ క్యూట్ చైల్డ్హుడ్ మెమరీస్ తో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ప్లే చేస్తున్నాను, వన్ సెకండ్, వచ్చేసింది.

సారీ అండి, ఐ వుడ్ లైక్ టు యునో షేర్ దిస్. నాకు ఒక కాలర్ కాల్ చేశారు, శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అండ్ వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఫస్ట్ లెర్నింగ్ ఏం నేర్చుకున్నారు, అండ్ హర్ నేమ్ ఇస్ స్వరాజలక్ష్మి గారు. నో మ్యాటర్ హౌ హార్డ్ లైఫ్ బికమ్స్, యూ షుడ్ ఆల్వేస్ ఎంబ్రేస్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అనేది నేర్చుకున్నారంట. దట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్ యునో అసలు దట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ ఆ థాట్ ని మీలో ఆవిడ ఇంకల్కేట్ చేయగలిగారు అంటే దట్ ఈస్ సో సో నైస్. అండ్ మీరెవరైనా ఇంకా మీ ఫస్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ యువర్ మదర్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కాల్ మీ అట్ 972-636-1966. ఆల్ రైట్, లెట్స్ గో బ్యాక్ టు ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. సో నాకు ఇంకొక మెసేజ్ వచ్చేసింది, ఫస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మదర్ రాజేష్ గారు. షీ థాట్ హిమ్ టు బీ పేషెంట్, షీ థాట్ హిమ్ టు బీ పొలైట్ అండ్ బీ అ ఫైటర్ ఇన్ లైఫ్ అండ్ ఆల్వేస్ బీ పాజిటివ్ నో మ్యాటర్ వాట్. And for every problem there's a solution, so you just have to figure it out and not give up on cheppi chepparu. Thank you so much Rajesh garu for sharing your special memory with your mom. And so manamu ippudu mana morning mantra lo first learnings from our mother ane segment lo unnamu. And naaku again you know nen cheppinattu Instagram lo nen oka reel kuda pettanu kada, so aa reel ki beautiful responses vastunnayandi. Thank you so much. And also I said the first learnings, and what is that special recipe or that special dish that you have learned from your మదర్ అని కూడా అడిగాను. సో ఐ విల్ స్టార్ట్ విత్ మై సెల్ఫ్ ఫస్ట్. నాకైతే మా అమ్మ చేసే వంకాయ కారం పెట్టిన కూర కానీ, తన పప్పు పులుసు కానీ, ఆర్ బీట్ హర్ కంది పచ్చడి కానీ, ఆర్ బచ్చలాకుతో మజ్జిగ చారు, ఆహాహాహా, అసలు ఫుడ్ గురించి మాట్లాడితే అలా లిస్ట్ వెళ్తూనే ఉంటుందండి. సో అవి నా ఫేవరెట్ రెసిపీస్. అండ్ ఆనెస్ట్లీ తన కర్రీస్ అన్ని నాకు చాలా చాలా స్పెషల్. అండ్ ఇప్పుడు కూడా సంహవ్ ఆ రెసిపీస్ ని నేను క్యారీ చేస్తున్నా అనిపిస్తుంది. సో మీరు మీ ఫేవరెట్ డిష్ దట్ యూ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ యువర్ మామ్ ఏంటి అని షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ మీ అట్ 9726361966. ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ. ప్లీజ్ లిసన్ అండ్ ఎంజాయ్ అండ్ బీ బ్యాక్.
1: అన్ని నాకు మా అమ్మే, ఐ లవ్ మై మామ్.

0: Hello?
1: నాకు ఒక కాలర్ కాల్ చేశారండి, ఆన్ ఎయిర్ తీసుకుందాం ట్రై చేశాను కానీ కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఫర్ సమ్ రీజన్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు లిసన్ టు మీ. ఐఎమ్ సో సారీ అండి, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అండ్ ఐ విల్ ట్రై టు టేక్ యువర్ కాల్ అగైన్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ స్పెషల్ మూమెంట్స్ అండ్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను.

0: అడిచేసావు స్కూల్కి వెళ్ళే ముందు, మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు.
1: అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు.

దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ కదా, చాలా హార్ట్ టచింగ్. సో నాకు కాల్ ఒక కాలర్ కాల్ చేశారండి, కానీ అన్ఫార్చునేట్లీ నేను ఆన్ ఎయిర్ తీసుకోలేకపోయాను, బట్ షీ డిడ్ కాల్ మీ బ్యాక్. అండ్ అను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ వాళ్ళ మదర్ దగ్గర నుంచి తను నేర్చుకున్న ఫస్ట్ లెర్నింగ్ ఏంటి అని అంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఫర్ ఆర్ గుడ్, నో మ్యాటర్ ఏది జరిగినా అంతా మన మంచికి అనేది మెసేజ్ తన దగ్గర నుంచి నేర్చుకున్నారంట. దట్స్ రియలీ బ్యూటిఫుల్ అండి, అండ్ అమేజింగ్. అండ్ ఏదైనా స్పెషల్ రెసిపీ మీరు ఇన్హెరిట్ చేశారా మీ మదర్ దగ్గర నుంచి అని కూడా అడిగాను. అడిగితే రెసిపీ కాదు కానీ ఆవిడ దగ్గర ఒక నూనె పావు లాంటి మెజరింగ్ కప్ ఉండేదంట. అండ్ నో మ్యాటర్ అది యూనో ఎంత మంది వచ్చినా కూడా నేను ఇప్పటికీ అదే వాడతాను, అండ్ తన గుర్తుగా నేను అది తెచ్చుకున్నాను. ఈవెన్ ఇంటికి 100 మెంబర్స్ వచ్చి వాళ్ళకి కుక్ చేయాలన్నా కూడా అను గారు అదే నూనె పావుతోటి ఆయిల్ ని మెజర్ చేసుకుని వేసుకుంటారంట. దట్ సో సో బ్యూటిఫుల్ అండి. అండ్ ఎప్పుడు మనము అది అలా చూస్తున్నప్పుడల్లా అమ్మే ఫ్లాష్ అవుతూ ఉంటుంది కదా అని అంటే తప్పకుండా అని చెప్పారు అను గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ అండి, ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. అండ్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఐ హవ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్, వినొచ్చేయండి. ఓ బిఫోర్ దాట్, అసలు నేను టైమే మర్చిపోతున్నానండి, చూస్తూ 9:27 అయిపోయింది. సో లెట్స్ టాక్ అబౌట్ ఇండియా బజార్. సీడర్ పార్క్ ఇండియా బజార్ ఈస్ హియర్ విత్ 3 days ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. ఆన్ May 15th, 16th and 17th దేర్ ఆర్ ఫ్రీ బీస్, రాఫెల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అంట. కిడ్స్ ఫన్ ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్ కూడా ఉన్నాయి. అండ్ షుగర్ కేన్ జ్యూస్, చాట్ అబ్బా, అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ బైట్స్ ఎట్ రాజులాస్ కిచెన్. డోంట్ మిస్ ఇట్, దిస్ ఇస్ నాట్ జస్ట్ షాపింగ్, ఇట్స్ అ ఫుల్ సెలబ్రేషన్ అంట. వావ్, అసలు అమేజింగ్, అమేజింగ్ కదా. నాకు వాళ్ళ చెరుకు రసం అయితే చాలా ఇష్టం అండి, అట్లా గ్లాసులు గ్లాసులు తాగాలని అనిపిస్తుంది.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 So see you all at Radio Surbhi Jatra on June 7th. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా నీకు నచ్చిన ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ మీ ఇంట్లో ఇబ్బందులైనా ఉద్యోగంలో సమస్యలైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com అందమంటే గుణం గుణమంటే క్యారెక్టర్ సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్ ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ ట్రస్ట్ అండ్ ప్యాషన్ వి క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్ కుందన్ ఓల్కీ అండ్ డాజ్లింగ్ డైమండ్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్ వి ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్ స్టే ట్యూన్ For more information, Aarti Jewelers, where divinity meets your shine.
2: Radio Surabhi Revisit.
3: Building is cool and koni em labham.
4: Anduke Value Financial Services undi kada.
5: Specializing in core Java and DS Inc.
6: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
2: Thank you for being in our journey.

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది.
1: నన్ను నిత్యం నడిపి.

వెల్కమ్ బ్యాక్. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. ఎంత సూదింగ్ గా ఉండింది కదా అసలు పాట. అండ్ నాకు వాట్ ఆర్ యువర్ ఫస్ట్ లెర్నింగ్స్ అండ్ వాట్ ఈస్ ద ఫేవరెట్ రెసిపీ దట్ యూ లైక్ దట్ యువర్ మామ్ మేక్స్ అనే క్వశ్చన్ కి నెక్స్ట్ నాకు వచ్చిన రెస్పాన్స్ చక్రి గారి దగ్గర నుంచి. అండ్ వాళ్ళ మదర్ అహల్య గారు, షీ థాట్ హిమ్ టు నెవర్ గివ్ అప్ అండ్ ఫేస్ ఛాలెంజెస్ బికాస్ షీ హస్ సీన్ అ లాట్ అండ్ ద రెసిపీ దట్ హీ రిమెంబర్స్ ఆఫ్ హర్స్ ఈజ్ మటన్ గోంగూర అంట. ఆవిడకి మటన్ గోంగూర వండి పెట్టడం అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ చక్రి గారు ఫర్ షేరింగ్ యువర్ మెమరీస్. అండ్ యాక్చువల్లీ నాకు ఒక థాట్ వచ్చిందండి, మన లిటిల్ లిసనర్స్ ఎవరైనా ఉంటే మీకోసం ఒక క్యూట్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ యు రియలీ లైక్ ఇన్ యువర్ మామ్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యు లైక్ ఇన్ యువర్ మామ్ అండ్ వాట్ ఈస్ ద ఫేవరెట్ ఫుడ్ దట్ యువర్ మామ్ మేక్స్, నాకు షేర్ చేసుకోవాలి అనుకుంటే లిటిల్ లిసనర్స్ కాల్ మీ అట్ 972-636-1966. అండ్ నాకండి అసలు ఇంకొక మెమరీ అమ్మతోటి నాకు గుర్తున్నది ఏంటి అంటే, ఇండియా ఇంకా మనకి స్కూల్లో టీచర్స్ డే జరిగేది రైట్, సో అప్పుడు మా అమ్మ శారీస్ కట్టుకుని వెళ్లడం బాగా గుర్తుంది. అండ్ అసలు అది వన్ ఆఫ్ ది మెమరీస్ దట్ ఐ హ్యావ్ ఆఫ్ హర్. అండ్ దెన్ మనం ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొకటి ఏంటి అంటే కూడా ఫుడ్ గురించి మాట్లాడుకుంటే, మనం ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం, తెగ తింటాం రైట్. కానీ నేనైతే చాలా తింటాను, I'm being very very honest, కాని రెండు రోజులు ఒక రోజు తింటానండి, రెండు రోజులు తింటాను, ఆ తర్వాత నాకు మళ్ళీ ఆ హోమ్ మేడ్ అమ్మ చేసే రెసిపీస్ ఉంటాయి కదా, ఆ క్రేవింగ్ మటుకు డెఫినెట్లీ వస్తుంది. సో ఎస్పెషలీ ఇక్కడైతే ఇంకా చాలా వస్తుంది. సో అసలు ఆ సింపుల్ పప్పుచారు అండ్ సమ్ ఫ్రై, బెండకాయ వేపుడో పొటాటో ఫ్రైయో ఏదోటి అలా పక్కన వేసుకుని తింటే ఆహా. అండ్ మా అమ్మ పెట్టే పికిల్స్ లలో నాకు మాగాయ అంటే చాలా చాలా ఇష్టం అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నాకు ఇప్పటికీ కూడా ఇట్లా మీకు చెప్తాను ఉంటే నాకు ఇట్లా నోరు ఊరుతుంది అనమాట. సో ఇలా మీకు ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోవాలి అనిపిస్తే కాల్ మీ అట్ 972-636-1966. అండ్ ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ దిస్ ఈస్ అ రిక్వెస్ట్ అండ్ ఇట్స్ అ నైస్ ఓల్డ్ సాంగ్. అప్పట్లో ఈ సాంగ్ చాలా ఫేమస్ కూడా. అండ్ విందాం అండ్ బి రైట్ బ్యాక్. ఏమిటిది, ఏమి జరిగింది? ఓకే, సారీ అండి, ఐఎమ్ ట్రయింగ్ టు ప్లే అ సాంగ్, ఒక స్పెసిఫిక్ సాంగ్ ప్లే చేద్దామని అనుకుంటున్నాను కానీ ఓకే వచ్చేసింది.

వెల్కమ్ బ్యాక్. సో సారీ అండి, నాకు ఇప్పుడే నాకు నోటిఫికేషన్ వచ్చింది దాట్ మధ్యలో సంథింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూ హ్యాపెండ్ అండ్ యూ గైజ్ వేర్ నాట్ ఏబుల్ టు హియర్ అండ్ ఫైనల్లీ ఇట్స్ వర్కింగ్ అని అనుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ అబౌట్ దాట్. నేను నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూ ఉన్నాయి, సో నేను అవి తీసుకుంటూ ఉన్నాను. బట్ ఐ హోప్ యూ గైజ్ కెన్ హియర్ మీ నౌ. సో నాకు మల్టిపుల్ కాల్స్ వచ్చాయి యాక్చువల్లీ అండ్ రెస్పాన్సెస్ కూడా వచ్చాయి. సో వన్ ఆఫ్ ది రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ ఇస్ శ్రీకాంతి గారు. అండ్ శ్రీకాంతి గారు ఫస్ట్ లర్నింగ్ ఫ్రమ్ హర్ మదర్ అంటే డోంట్ బీ స్కేర్డ్ అండ్ బీ బ్రేవ్ అండ్ దట్స్ ద ఫస్ట్ లర్నింగ్ దట్ షీ లర్న్డ్ అండ్ ఆవిడ యు నో షీ స్టిల్ ఫాలోస్ ఇట్ బికాస్ ఐ నో హర్ పర్సనలీ. అండ్ ద రెసిపీ దట్ షీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హర్ మామ్ అండ్ షీ కంటిన్యూస్ టు డూ ఇస్ గుత్తి వంకాయ ఉల్లి కారం. అబ్బాబా అసలు శ్రీకాంతి గారు పొద్దు పొద్దున్నే మంచి గుత్తి వంకాయలు ఇవన్నీ గుర్తు చేసి నాకు ఆకలిస్తుంది మళ్ళీ దాన్ని ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళి నేను కూడా అది వండుకుని తింటాను ఈరోజు. అండ్ దాట్ వాజ్ వన్ ఆఫ్ ద కాల్. అండ్ నాకు ఇంకొక రెస్పాన్స్ కూడా వచ్చింది ఫ్రమ్ మేఘ్న గారు. మేఘ్న గారికి స్టార్ డ్రా చేయడం వచ్చేది కాదంట, సో అది ఆవిడ నేర్పించారంట. దట్ ఈస్ సో సో క్యూట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ద లర్నింగ్ దట్ షీ లర్న్డ్ ఇస్ గర్ల్స్ షుడ్ బి ఎంపవర్డ్ అండ్ స్టాండ్ అప్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. దిస్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అండి. దట్స్ రియలీ అమేజింగ్ అండ్ దిస్ ఈస్ వాట్ యు నో షీ లర్న్డ్ ఫ్రమ్ హర్ మామ్ అంట. అండ్ ఆల్సో మటన్ దొన్నె బిర్యానీ ఈస్ ద రెసిపీ దాట్ యు నో షీ గ్రూ అప్ ఈటింగ్ ఆఫ్ అ మామ్స్. అసలు మనం మటన్ దొన్నె బిర్యానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదండి, బికాస్ యు నో నౌ వీ హియర్ అ లాట్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ సో అమేజింగ్.

ఆవిడ ఆ రోజుల్లోనే వీడికి చేసి పెట్టేవారంట. అసలు దట్ ఈస్ సో సో నైస్. అండ్ నేను ఇంకొక సాంగ్ లైన్అప్ చేశాను. అండ్ దెన్ ఐ ఆల్సో గోట్ ఎ కాల్ ఫ్రమ్ మధు గారు. మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ నో అండి, అండ్ ఆల్సో లెటింగ్ మీ నో దట్ యు నో యు నాట్ ఏబుల్ టు హియర్ మీ, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఫిక్స్డ్ రైట్ నౌ, సో ఐ థింక్ యూ గైస్ కెన్ హియర్ మీ. అండ్ ద ఫస్ట్ లెర్నింగ్ ఆవిడ నేర్చుకుంది ఏంటి అంటే, డెడికేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫ్యామిలీ, అండ్ నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ యర్ ఫ్యామిలీ అనేది నేర్చుకున్నారంట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ వాల్యూస్ దట్ హీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హిస్ mom. That's really amazing. Thank you Andy, thank you all for sharing your first learnings and favorite dishes that you guys have learned from your mom. Na chaala chaala happy ga anipistundi that meerandaru ila deentlo part teeskuni naaku naato share cheskuntunaru, and nenu mana listeners andatho kuda share cheskogalugutunanu. And I have lined up another song, but before that ఇంకొక అనౌన్స్మెంట్. సో ఇఫ్ యూర్ ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ది యుఎస్ఏ, మేక్ షూర్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫార్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్. యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ అండి. అసలు పాప నేను చాలా చూస్తూ ఉంటాను, యూనో ఇండియా నుంచి ఇక్కడికి రావడం ఏదో హెల్త్ ఇష్యూస్ లో, ఆర్ సమ్వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పాపం వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి రావడము, అండ్ దెన్ ఇక్కడ సడన్ గా సిక్ అవ్వడము, అండ్ ఆ టెన్షన్స్ అవన్నీ, అసలు ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో డూ కాల్ దెమ్ అట్ 469-464-9864 ఆర్ విజిట్ www.snrinsurance.com టు గెట్ స్టార్టెడ్. అండ్ ఇందాక మనం కమర్షియల్ లో విన్నాం హరేలీలో, హరేలీ ఇస్ ఓపెనింగ్ ఇన్ ప్రాస్పర్ అంట అండ్ నార్త్ టెక్సస్, అండ్ హరేలీ ఫ్రెష్ మార్కెట్ ఈస్ ఓపెనింగ్ ఇట్స్ ఫోర్త్ స్టోర్ విత్ స్పెషల్ సాఫ్ట్ లాంచ్ హ్యాపెనింగ్ ఆన్ May 15th. నేను పర్సనల్ గా హరేలీలో షాప్ చేశానండి, అండ్ ఐ రియలీ రియలీ లైక్ ఇట్. నేను ఫ్రిస్కో లొకేషన్ లో ఉన్నది అక్కడికి వెళ్ళాను, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ గెట్ రెడీ ఫర్ ఫ్రెష్ వెజిటేబుల్స్. ఎస్ ఇండీడ్ దే డూ హ్యావ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, అండ్ దే ఆల్సో హ్యావ్ చాప్డ్ వెజిటేబుల్స్. దట్ ఈస్ సీరియస్లీ అమేజింగ్. అండ్ దే హ్యావ్ authentic flavors, quality groceries and exciting launch offers that are just waiting for you. Visit the brand new Hareli Fresh Market at 5530 West University Drive, Prosper, Texas 75078. Mark your calendars and bring your family, and don't miss the exclusive launch offers during the soft opening celebration on May 15th. So let's listen to the other song and be right back.

వెల్కమ్ బ్యాక్. అండ్ దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ కేజీఎఫ్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో నాకు ఇంకొక రెస్పాన్స్ కూడా వచ్చింది ఫ్రమ్ వినయ్ గారు. అండ్ ద లెసన్ దట్ హీ లెర్న్డ్ ఫస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ హిస్ మామ్ ఇస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్యామిలీ. దాట్స్ అమేజింగ్. అండ్ ద ఫేవరెట్ రెసిపీ ఆయనకి నచ్చింది ఏంటి అని అంటే, మన గ్రీన్ పెప్పర్స్ ఉంటాయి కదా, షిమ్లా మిర్చ్, దాంతో దట్ విత్ అలాంగ్ విత్ బేసన్ కాంబినేషన్ ఇస్ వన్ ఆఫ్ the favorite recipe that he learnt, and he still continues to do that. Thank you so much for sharing that. And also andi abba inka 5 minutes e unda asli ee roju time ala ala ala aipoyindi. So naaku ఒక వన్ ఆఫ్ యునో వన్ ఆఫ్ అవర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మదర్స్ డే స్పెషల్ గా ఒక బ్యూటిఫుల్ పోయమ్ షేర్ చేశారు. అండ్ ఈ పోయమ్ ని మా ఫ్రెండ్ ఆశా కిరణ్ జనల్గడ్డ గారు మదర్స్ కోసం రాశారు. అండ్ ఇది నేను విన్నప్పుడు చాలా హార్ట్ ఫెల్ గా అనిపించింది. అండ్ మన లిసనర్స్ అందరికీ కూడా వినిపించాలి అని అనుకున్నాను. సో ఆయనంత ఎమోషనల్ గా చదవగలుగుతానో లేదో తెలియదు కానీ, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై అండి. అమ్మ తన పేగు బంధం నువ్వుగా రూపం, నీ ఎదుగుదల తన ప్రేమకు ప్రతిరూపం, నీ నవ్వులు రత్నాలుగా తన దోసిళ్లు నిండు, నీ కష్టాలు కన్నీళ్లు తన చెద చెంగు ముడిలో చిక్కు, ఈ బంధం ఒక్కటే ఇచ్చిపిచ్చుకునే ధోరణగా సాగినది, నీ జీవన పయనం మాత్రమే మరిచిపోలేని ఆభరణమై మెరిసి తన మనసులో, నీ ఇంటి పేరు నాన్న నుండి నీ కంటి మెరుపు మాత్రం అమ్మ నుండి మాత్రమే సుమా, ప్రేమించు, ప్రార్థించు, గౌరవించు, క్షమించు అమ్మను, కాదు కాదు నిన్ను, ఎందుకంటే నువ్వు ఎప్పటికీ ఉండేది తనలోనే, 9 నెలలు మాత్రమే కాదు సుమా, ఎ వెరీ హ్యాపీ మదర్స్ డే. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ థాట్ కదండి. అసలు థ్యాంక్ యూ సో మచ్ ఆశా కిరణ్ జనల్గడ్డ గారు ఫర్ షేరింగ్ సచ్ హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ విత్ అస్. అండ్ నేను మీ అంత బాగా చదవగలిగానో లేదో తెలియదు కానీ, బట్ ఆ ఫీల్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఐ హోప్ మన లిసనర్స్ కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ అలా అలా అలా ఈ రోజు సండే మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ నా మార్నింగ్ మంత్ర షో ఎండ్కు వచ్చేసింది. ఈ రోజు అమ్మ మెమరీస్, చైల్డ్హుడ్ స్టోరీస్, ఫుడ్ నాస్టాల్జియా, క్యూట్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ కలిసి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఆనెస్ట్లీ మదర్స్ డే అంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కన్నా మన టైం, మన లవ్ అండ్ మన అప్రిసియేషనే ఎక్కువ ఇంపార్టెంట్ కదా. సో ఈ రోజు పాసిబుల్ అయితే మదర్స్ అందరికి కాల్ చేయండి, ఒక హగ్ ఇవ్వండి, లేదా సింపుల్ గా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పండి. ఎందుకంటే మన మదర్స్ చేసే స్మాల్ సాక్రిఫైసెస్ మన లైఫ్ లో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ అయిపోతాయి. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ ని నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ డాలర్స్. దిస్ ఈజ్ యువర్ ఆర్జే శృతి వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. స్టే కైండ్, స్టే గ్రౌండెడ్ అండ్ కీప్ స్ప్రెడింగ్ లవ్. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది అమేజింగ్ మామ్స్ అవుట్ దేర్. అండ్ బై బై.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్, వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ USA on Instagram or call 972-829-5201. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nachche vidhamga vandi pedtaru. Eppadikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the fresh, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషియే
3: క్షమించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం.

రేడియో సురభి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో. ఇవాళ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీ అందరికీ ముందుగా అమ్మల పండుగ జేజేలు, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచమంతా ఏకీకృతం చేసే పండుగలు కొన్ని ఉంటాయి. జాతి కుల మత భేదాలు, భూప్రపంచంలో మనం ఎక్కడున్నాం, భూభాగాల మధ్యలో రేఖలు ఎక్కడున్నాయి, గాలిలోనూ ప్రకృతిలోనూ లేని విభజనలు మనుషుల్లో ఎక్కడెక్కడ ఉన్నా సరే వాటన్నిటినీ రూపుమాపి విశ్వంలో ప్రకృతి అంతా ఎలాగైతే ఒకటిగా అందరినీ ఏకీకృతం చేస్తుందో, అమ్మ అనే భావన కూడా ప్రపంచంలో ఉండే మానవులందరినీ ఏకీకృతం చేసే ఒకే ఒక అపురూపమైన శక్తి. ఏ భాషలో చెప్పినా, ఏ రూపులో చెప్పినా, ఏ రంగులో చెప్పినా, ఏ రుచిలో చెప్పినా, ఏ వాసనలో చెప్పినా, ఏ ధ్యాసలో చెప్పినా, ఏ శ్వాసతో చెప్పినా, అమ్మ అన్న పదంలో ఉన్న అపురూపమైన ఆత్మీయత, అతి అద్భుతమైన అనురాగ శక్తి ఈ ప్రపంచాన్ని, ఈ జగతిని శాశ్వతంగా నడిపిస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప శక్తికి ప్రణమిల్లి మొక్కే రోజు అమ్మల పండుగ. ఎంత చెప్పినా, ఎంత చేసినా, ఎన్నిసార్లు తెరచి చూచినా తెరగని ఒక మధురమైన భావనలు కొన్నే ఉంటాయి మన జీవితంలో. అటువంటి భావన అమ్మతత్వం. అమ్మ మన కోసం చేసినవి, అమ్మ కోసం మనం చేయనివి, అమ్మ కోసం చేయాలి, ఇవి చేస్తే బాగుంటుంది అనుకునేవి, ఇవన్నింటినీ కలబోసిన జీవితం పరుగుల మయంలో అటు ఇటు వెళుతూ ఉన్న సమయంలో ఒక్క క్షణం ఆగి నేను ఉన్న ఉనికికి, నా స్వరూపానికి, నా జీవనానికి, నా ప్రగతికి ఎవరు కారణం అని తరచి చూసుకునే అవకాశం ఈ పండుగ. రేడియో సురభి శ్రోతలందరికీ ఈ ప్రత్యేకమైన పండుగ రోజున మే 10 రెండవ ఆదివారం, మే నెలలో వచ్చే రెండవ ఆదివారం ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక గొప్ప పండుగ. దానికోసం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మా శృతి గారు పొద్దున్నీ ఆ ప్రేమ వెల్లువని ఉప్పొంగింపచేశారు. అమ్మల పండుగ అది రాగానే రేడియో సురభిలో ఒక వెల్లువలాగా, ఒక ప్రవాహంలాగా వస్తుంది. ఈ రోజున మీ అందరితోటి నేను చేయబోయే కార్యక్రమం ఒక ప్రత్యేకమైనది. అదేమిటి, దాని గురించి చెప్తాను. మీరు ముందుగా విన్న పాట శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి రచన, ముద్దుల పాపకు తెలియదులే. ఎంఎస్ శ్రీరామ్ గారి ఇచ్చిన అజరామరమైన స్వరం అది. ముద్దుల పాపకు తెలియనులే మురిపమిచ్చేది తల్లి అని బి సుశీల గారు, సుబ్బులక్ష్మి బృందం కలిసి పాడిన గొప్ప పాట అది. ఆకాశవాణిలో తరచుగా వినిపించేది. దాంతో ఎందుకు మొదలుపెట్టారంటే, అక్కును చేర్చుకుని లాలించగానే ఆ శక్తి అమ్మ అని బిడ్డకి తెలిసిపోతుంది. చెప్పక్కర్లేదు మళ్ళీను. అదే అమ్మ ఇలా చూపించి, ఇదిగో మీ నాన్న అని నాన్నని బిడ్డకు పరిచయం చేయాలి. నింగిని జాబిలి కనపడగా నిలిచి చెంగల్వ నవ్వునుగా, మాధవ మాసం పిలిచినదా మంచి మాటి కోకలకు, గాలికి తూగే కుసుమములే సోలిపోయేది అందుకని, చల్లని చూపుల వెలుగులలో జనని లాలించి పాడినచో, పాటల దాగే మధురిమలో భావమేదో పొంగునులే, తల్లుల బిడ్డల కలయికలో జగమే కోరేది ప్రేమలకు, పచ్చని లోకం పరవశమై పాట పాడేది అందుకని. అందమైన పాట అది. దాంతో మొదలుపెట్టాను.
ఇవాళ నేను చేయబోయే కార్యక్రమం ఏమిటి అంటే, మనందరం మన జీవితంలో చాలాసార్లు అమ్మ గురించి చెప్పిన అమ్మ మనకు చెప్పిన మాటలతోటి అవే మనల్ని నడిపించుకుంటూ అలా ఒక శక్తిలాగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంటాయి అని మనకి తప్పకుండా అనిపిస్తుంది కదా. దాని గురించి మాట్లాడుకుంటూ చేసుకుంటూ వెళ్ళేది అమ్మ అనే మాటలే మనల్ని నడిపించే బంగారు మూటలు. ఈరోజు కార్యక్రమం ప్రత్యేకత ఏమిటి, దాని వివరాలన్నీ మాట్లాడుకుందాం. ఈ చక్కటి పాట విందాం. రేడియో సర్బీకి ఫోన్ చేయండి 9726361966. హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా.

ఇవాళ నేను చేస్తున్న షో ఏంటంటే, అమ్మ అన్నది ఒక కంపెనీ మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అన్న పాట అందులో అర్థం, అమ్మ ఒక కమ్మరి మాట అనింది, అది మమతల మూటగా ఉంటుంది, మనల్ని నడిపిస్తుంది. బుల్లమ్మ బుల్లోడు సినిమా నుంచి దాశరథి గారి రచన, సత్యం గారి సంగీతం, బాలుగారు సుశీల గారు శ్రావ్యంగా పాడిన పాట. ఇందులో అమ్మ గురించి ఎన్ని గొప్పగా చెప్పినా అమ్మ మాట గురించే మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ మీకు చేయబోతున్న కార్యక్రమం ఏమిటంటే, అమ్మ చెప్పిన మాట అమ్మ మెచ్చిన పాట, అమ్మ చెప్పిన మాట అమ్మ మెచ్చిన మాట, అమ్మ మెచ్చిన పాట, ఈ రెండు కలుపుకుంటూ చేసుకున్నా అమ్మ చెప్పింది అన్న శీర్షిక నా కార్యక్రమం మొత్తం. మనకు తెలిసి తెలియకుండానే నేను చాలా మందిని, అంటే నేను వ్యక్తిగతంగా చూసిన వాళ్ళ మాటల్లో మమ్మ చెప్పింది, మమ్మ చెప్పింది అని ఎంతమంది అలా అలవోకగా చెప్పేస్తుంటారు. వాళ్ళు గమనించుకోవాలి, గమనించుకోలేదు అమ్మ చెప్పిన మాటను మీరు చెప్తున్నారు ఇక్కడ అని. అది సో ట్రూ ఫర్ మెనీ పీపుల్. సో అందుకని అమ్మ చెప్పింది అనే శీర్షికతో ఇవాళ మీరు నాతో స్టూడియోకి ఫోన్ చేసి పంచుకోవాలి. ఏంటంటే, నేను ఇప్పటికే సోషల్ మీడియాలో అడిగున్నాను, నాకు దగ్గర దగ్గర ఒక అన్నిటికీ న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. దగ్గర దగ్గర నాకు ఒక 100+ రెస్పాన్సెస్ వచ్చాయి. సో వాటన్నింటినీ నేను చక్కచక్క వాళ్ళకి అడిగిన 3 ప్రశ్నలండి. అమ్మ చెప్పిన మాట ఏమిటి మీ జీవితంలో? రెండవది, అమ్మ మెచ్చిన పాట ఏమిటి మీకు, మీరు చెప్పండి నాకు, అమ్మ పేరు చెప్పండి, ఇవి అడిగాను అనమాట. సో అలాగా వచ్చిన పాటల్లో, తర్వాత చెప్పిన మాటల్లో అలాగా మీరు కూడా స్టూడియోకి ఫోన్ చేసి ఇప్పుడే షో జరుగుతుండగా కూడా పంచుకోవచ్చు. ఇది వాళ్ళ కార్యక్రమం అంతే. పాటలన్నీ కూడా అందరూ కోరినవి, అమ్మకి ఇష్టమైన పాటలు కోరా, వాళ్ళ అమ్మకి ఇష్టమైన పాటలు, అదే ప్లే లిస్ట్ ఉన్నది ఇక్కడ. ఇన్ఫాక్ట్ టుడే ఇవాళ మొట్టమొదట అమ్మ అన్నది ఒక కమ్మని మాట, ఇది మాత్రమే నేను తీసుకొచ్చిన పాట. ఇందాక ముద్దుల పాపకు తెలియనులే, ఈ రెండు మాత్రం నేను తీసుకొచ్చినవి, మిగతా అన్నీ కూడా అందరూ వాళ్ళమ్మకి ఇష్టమైన పాటలు కోరారు. ఇందాక నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు, అమ్మలో ఆ పవర్ ఉంటుంది, అది మనుషులకే కాదు జంతువులు కూడా వర్తిస్తుంది. ఒక దూడ తెలిసిపోతుంది అమ్మ ఇది ఆవు, నేను ఇక్కడికి వెళితే, పొదువు దగ్గరికి వెళితే నాకు భద్రత ఉంటుంది, పాలు దొరుకుతాయి, క్షేమంగా ఉండొచ్చు అక్కడ అని ఆ దూడలకు కూడా తెలిసిపోతుంది. పశుపక్ష్యాదులకు కూడా అమ్మ ప్రేమ, అమ్మ బలం, అమ్మ దగ్గర ఉండే రక్షణ ఇలా సహజంగా తెలిసిపోతుంది. అది అది నిర్వివాదమైన బలం అని చెప్పి అన్నారు. వారి అమ్మగారి పేరు సత్యవతి గారు. మీరు చేయాల్సిందల్లా ఇవాళ ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు చెప్పండి, మీ అమ్మ చెప్పిన మాట ఏమిటి అనేది. నారాయణ గారు ఏమన్నారంటే, మరి ఎవరిని బాధ పెట్టకుండా బాధ పెడుతూ మాట్లాడద్దురా, చెవిలో ముళ్ళు వచ్చినట్టు అసలు ఏమీ చెప్పద్దు అని. అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళని మనసు నొప్పించకుండా ఉండేట్టుగా ఉండాలట. ఈ పాట కోరిన వాళ్ళు చాలా మంది అమ్మలకి ఆ అమ్మ అంటే ఇష్టం. ఎవరా అమ్మ? ఈ పాట వినండి. నారాయణ గారు, ఇది మీకోసం. అలాగే ఈ పాట నాకు తెలిసి ఇంకా ఎవరెవరు కోరారు ఈ పాటని, వాళ్ళ పేర్లు ఏమిటి, ఈ పాట అయిన తర్వాత మీకు చెప్తాను. మీరు స్టూడియోకి ఫోన్ చేసి మీతో అమ్మ చెప్పిన మాట ఏమిటి, అమ్మ మెచ్చిన పాట ఏమిటి, ఇది నాతో పంచుకోవాలి.

0: టు సీ ఆల్ జనరేషన్స్ కాల్ మీ. పిల్లలు కూడా ఫోన్ చేసి మీతో అమ్మ ఏం చెప్తుంటుంది ఎప్పుడు అది ఏదైనా గుర్తుంటే నాకు చెప్పాలి మీరు. చేద్దామా, చేసేయండి, దట్ విల్ బి స్పెషల్. మీరు అలాగే అమ్మ ప్లేలిస్ట్ లో ఎప్పుడు ఏం పాట వింటుంటుందో మీరు ఎంతవరకు గమనించారు. ఐ వాంట్ టు సీ ద యంగర్ కిడ్స్ ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ యువర్ మామ్ ఏ పాటలు వింటున్నారు అమ్మ అనేది. వి హావ్ అబ్జర్వ్డ్ యువర్ మామ్ లిస్నింగ్ టు వన్ సాంగ్ పర్టికులర్లీ మెనీ మెనీ టైమ్స్. ఏమిటా పాట? కాల్ ద స్టూడియో 972-636-1966. రేడియో సురభిలో ఇవాళ మే 10th అమ్మ ప్రేమ ప్రవాహమే వెలువై పొంగుతోంది 107.9 FM HD3లో. అలాగే రేడియో సురభి .com రేడియో సురభి యాప్ ద్వారా మీరు రేడియో సురభిని 24/7 వినొచ్చు. ఓజీ ఆఫ్ తెలుగు రేడియోస్ ఇన్ నార్త్ అమెరికా. ఇవాళ అమెరికాలో తెలుగు నేస్తాం, ఇవాళ మీ నేస్తాం. నేను భాస్కర్ రాయవరం. ఇది కాదు సరే, ఒక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్వీ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్తారా?
1: హలో,
0: అయ్యా మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి. నమస్కారం, హ్యాపీ మదర్స్ డే మీకు.
1: హాయ్ అండి, నా పేరు వెంకట్ అండి. మదర్స్ డే ఏమో కామేశ్వరి అండి.
0: చెప్పండి.
1: అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ దిస్ డిసెంబర్ అండి.
0: బట్
1: ఓకే, అమ్మ చెప్పిన మాట మాత్రం ఒకటి చెప్పేవారు అండి. బెంటింకా లోట అంటారు చూడండి, అంటే సగం నుంచి కుండలాగా ఎప్పుడు ఉండక, అంటే అది ఎటు తిప్పుతా అటు తిరిగిపోతుంది. మీకంటూ ఒక అభిప్రాయం పెట్టుకుని ఫాలో దట్ అని మా అమ్మగారు ఎప్పుడు నాకు చెప్పేవారండి.
0: సగం నిండిన కుండలా ఉండకు, నిండుగా ఉండు అని చెప్తున్నారు,
1: అంతేనా? ఎందుకంటే సగం నిండిన కుండ మనం ఎటు కదిపితే అటు అటు ఇటు తిరుగుతుంది కదా. అలా నిండుగా ఉందనుకోండి, ఇప్పుడు తొలకదు, ఒక డిటర్మినేషన్ తో ఉంటారు కదా.
0: గొప్ప మాట.
1: అండ్ పాలగుమి పద్మనాభం గారి సాంగ్ అండి, రాజేశ్వరి గారు ఎప్పుడూ చేసేవారు అది, అదొకటి బాగా ఉన్నావు రీచ్ అయిపోయింది.
0: ఏ పాట అండి?
1: పొంగుట్టుకు తిరిగావే
0: సాంగ్.
1: అమ్మ దొంగ, ఎస్ ఎస్,
0: గాంధీ సార్ ఆ పాట లిస్ట్ లో కోరారు. మీ అమ్మగారు కామేశ్వరి గారి కోసం కూడా ఆ పాట పంపిస్తాను.
1: థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలు.

0: ఐరిన్ వాల్కవత్స్కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party ya leka jatra?
6: Tension padakandi, Swadeshi Catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
9: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
10: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ. రేడియో సురభిలో సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. అందరికీ కూడా అమ్మల పండుగ జయజయలు, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. జనని శివకామిని అన్న పాట నర్తనశాల సినిమా నుంచి. ఈ పాట కోరిన వారు వాళ్ల అమ్మకిష్టమని చెప్పిన వారు నారాయణ గారు, అలాగే పొత్తూరు విజయలక్ష్మి గారు, హైదరాబాద్ నుంచి ప్రముఖ రచయిత్రి. మీందరికీ శ్రీవారి ప్రేమలేఖ సినిమా ఉంటే దాన్ని రచించింది వీరే అన్నమాట. తను అమ్మ గురించి చెప్పిన మాట ఏమిటి అంటే, చాలా ధైర్య సాహసాలు కలిగిన మనిషి వారు అమ్మగారు. తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్పారు, ఏంటంటే ఇలా తెలియని విషయాల్లో తడబడిపోతూ ఉంటుంది, ఎప్పుడు కూడా కంగారు పడుతూ ఉంటారట. గుంటకల్లో ఉన్నప్పుడు ఒకసారి ఆఫీస్ దగ్గర మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారట వారు, శ్రీవారు, పొత్తూరు విజయలక్ష్మి గారి భర్త. ముగ్గురం ఫోన్ చేస్తున్నప్పుడు ఎందుకో మాట మాట కోపడ్డారట ఇద్దరు. కొంచెం తారాస్థాయిలో పోట్లాట వెళ్ళిపోయింది. జన్మకు నీకు బుద్ధి రాదని ఆయన కోపంగా వెళ్ళిపోయారట అక్కడి నుంచి. ఆ సాయంత్రం ఏదో ప్రెస్ మీట్ ఉండి ఫోన్ చేసి వాళ్ళకి ఎవరు చెప్తోంది, తను పొత్తూరు గారు చెప్తున్నారట, ఇలాగా నేను అక్కడికి వస్తాను, సమయానికి అందరూ రావాలి, 45 నిమిషాలు మాత్రమే ఉంటాను, అంతకుమించి 1 నిమిషం ఉండను, ఎవరైనా ఆలస్యంగా వస్తే బాగోదు అని కొంచెం చిరాగ్గా ఉన్నారు కదా. అప్పుడే ఇంట్లో గొడవ అయింది కదా, కొంచెం చిరాగ్గానే వాళ్ళకి చెప్పారట. అదంతా పక్క నుంచి అమ్మ విని, చాలే నీ వెదవ తెలితేటలు, సంసారం అనుకున్న తర్వాత 1.25 లక్షల గొడవలు ఉంటాయి, అంత మాత్రాన పేపర్లకు ఎక్కుతారా, రేపు మన చుట్టాలు

ఇంటి బంధువులకు తెలిసిందంటే తలవంపులు కాక ఇంకా చాలా వెదర్ వేషాలు. ఆ పేపర్ వాళ్ళకి ఫోన్ చేస్తే రావద్దని అని చెప్పి అన్నారు. అంటే తను ఏమనుకున్నారంటే ఇలా ప్రెస్ మీట్ ఇంట్లో జరిగిన గొడవ కోసం పెడుతున్నారేమో అనుకున్నారు అనమాట. సో అప్పటి నుంచి అలా కామెడీ కామెడీ చేస్తూ ఉంటారు అమ్మలు. ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మగారు గురించిన ఆ పాట జనని శివకామిని ఇష్టమైన పాట అని చెప్పారు. చాలా సంతోషం. పొత్తూరు విజయలక్ష్మి గారి అమ్మగారి కోసం కూడా ఆ పాట. సరే, మనందరం కూడా రేడియో సురభి జాతర కోసం ఎదురు చూద్దాం. రేడియో సురభి జాతర ఫోర్త్ సీజన్ వచ్చేస్తుంది. ఈసారి బిగ్గెస్ట్ హైయెస్ట్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటంటే మనకు సీతారామ కళ్యాణం జరగబోతుంది మాటవారి సహకారంతో. అండ్ మెగా కోలాటం ఉంటుంది, గెట్ రెడీ ఫర్ ఇట్. మొన్న మీరు మా యానివర్సరీ రోజున వీ రిలీజ్ ఒక గ్లింప్స్ ఆఫ్ ద సాంగ్ ఆ రోజు రాబోయేది. రాముల వారి వైప్ తోటి, జాతర వైప్స్ తోటి మొత్తం అసలు ఫుల్ హంగామా బీట్స్ తోటి ఉంది పాట అది. మంచి ఆ రోజున మీకు అక్కడ ఫుడ్ బూత్స్ ఉంటాయి, వెండర్ బూత్స్ ఉంటాయి, ఆర్జే అవార్డ్స్, తర్వాత కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, డాజిలింగ్ ఫ్యాషన్ షో ఉంటుంది, స్టార్ట్అప్ స్ట్రీట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అక్కడ ఒక బిగ్ సర్ప్రైజ్ ఫినాలే ఉండబోతుంది ఆ రోజు, జస్ట్ ఫర్ యూ. జూన్ 7th నా డేట్ ఫ్రిస్కో ఫ్లైర్స్ లో ఉంటుంది, డూ నాట్ మిస్ ఇట్. గో టు radiosurabhi.com/RSJ, రేడియో సురభి జాతర RSJ. స్పాన్సర్షిప్స్ కి వీటికి అంతా కూడా 5168516919 కి మీరు కాల్ చేయండి, లేదా admin@radiosurabhi.com కి వెళ్ళండి. రేడియో సురభి జాతర వెబ్సైట్ కి వెళ్తే మీకు అన్ని వివరాలు అక్కడ లభిస్తాయి. గో దేర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ మెనీ మెనీ థింగ్స్. ముఖ్యంగా అందులో ప్రిన్స్ రవివర్మ గారితో మాస్టర్ క్లాస్ ఉన్నది. అది May 16th మొదలవుతాయి క్లాసెస్. ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ అది. 11 AM to 1 PM ఉంటుంది అనమాట. యూ కెన్ రిజిస్టర్ ఫర్ ఇట్ radiosurabhi.com/MC మాస్టర్ క్లాస్ MC అని కొడితే మీరు $30 మాత్రమే ప్రిన్స్ రవివర్మ గారితో నేరుగా సంగీతంలో ఒక తరగతిలో నేర్చుకునే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఆయన బాలమురళీ కృష్ణ గారి శిష్య పరమాణువుల్లో ప్రముఖులు అనమాట. యూ డోంట్ వాంట్ మిస్ దిస్. కాంటాక్ట్ శృతి చిలకమర్రి గారు 9452572690 ఆర్ గో టు radiosurabhi.com/MC. సరే, పొత్తూరు విజయలక్ష్మి గారు నారాయణ గారు కోరిన పాట మీకు వినిపించాను. మా అమ్మ ఎప్పుడు ఏం చెప్తుంటారంటే, బయటకు వెళ్లేటప్పుడు ఒక మాట చెప్తారమ్మ, ఏంటంటే జాగ్రత్త. మాకు అనిపిస్తుంటుంది అమ్మ అలా ఒక్క మాట చెప్పడంలో మొత్తం ప్రపంచమంతా అందులో ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంటుంది మాకు. జాగ్రత్త అని ఒక మాట అంటారు అంతే. జాగ్రత్త అని ఒక మాట అంటే అందులోనే మొత్తం జగత్తు నిండి ఉంటుంది. మనం చేయాల్సిన పనులన్నింటికి కూడా ఒక్క మాట సరిపోతుందేమో అని అనిపిస్తుంది. మా అమ్మకి ఇష్టమైన పాట ఒకటి వినిపిస్తాను మీకు. ఇది కూడా పలువురు కోరిన పాట. ఇది కూడాను ఈ పాట వేసిన వాళ్ళు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మా అమ్మకి ఇష్టమైన పాట. మా అమ్మ పేరు వసుంధర. జాగ్రత్తరా అని చెప్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, మేము తల మీద తెలియకుండానే మాట్లాడేటప్పుడు ఫోన్ లో కానీ వీడియో కాల్ చేసేటప్పుడు ఇలా తల మీద ఇచ్చేయెళ్తుంది అనమాట. ఇలా తల వెనక్కు పైన ఇట్లా పెట్టుకుంటాం ఫోన్ గా, తల మీదిచ్చేది అంటారు వెంటనే. అది ఎలా అయిపోయిందంటే, అమ్మ లేనప్పుడు కూడా మేము ఫోన్లలో మాట్లాడుకుంటుంటే ఎవడైనా చేయబెట్టారో తల మీద చేదిరా అంటుంటాం అనమాట. అమ్మ చెప్పింది మరి

ఎవరు నేర్పే రమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడి సేవ కోసమే, ఆ పరమాత్ముడి సేవ కోసమే. ఇవాళ ఇంకొక అర్థం ఏం తెలుసుకున్నానంటే, మా తమ్ముడు పద్యం రాశాడు, అందులో అప్ప అని రాశాడు. అప్ప అంటే కూడా అమ్మట అర్థం అది ఈ పాట. అందులో కూడా అన్ని కూడా అప్ప సేవకే అమ్మ సేవకే అన్నట్టుగా ఈ పాటలో ఉంటుంది. మా అమ్మకి ఇష్టమైన పాట ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు. ఇవాళ నేను radiosurabhi.com/ac అమ్మ చెప్పింది అక్కడికి వెళితే నేను చాలా మందిని ఫొటోస్ కూడా అమ్మతో తీసుకున్న అందమైన ఫొటోస్ పంచుకోండి అని చెప్పాను. మీరు ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ పిక్చర్స్, వాట్ ఐ ప్లాన్ టు డూ విత్ దెమ్ ఈజ్ ఒక మంచి కొలాజ్ చేసి రీల్ లాగా చేసి మా రేడియో సర్వే పేజీలోను నా సోషల్ మీడియాలోను అలా పంచుకుందాము అని. ఇట్ విల్ బి అ గార్లెండ్, అమ్మల ప్రేమతో తీసుకున్న ఫోటోలన్నింటినీ ఒక మాలలాగా కట్టి వాటన్నింటినీ అలా పంచుకుంటే అమ్మల పండుగ ప్రత్యేకంగా ఉంటుందని. సో అమ్మ చెప్పిన మాట, అమ్మ మెచ్చిన పాట, అమ్మతో తీసుకున్న ఫోటో, ఈ మూడు కలిసిన షో అనమాట. ఇవాళ అమ్మ చెప్పింది అన్న శీర్షికతోటి ప్రత్యేకమైన మదర్స్ డే స్పెషల్. భుజంగరావు గారు ఫోన్ చేసి చెప్తున్నారు, తను కూడా నాకు పంపించారు వాళ్ళ అమ్మగారికి తను చెప్పిన మాట ఏమిటి అంటే, భుజంగరావు గారు దన్నపునేని, వారు కెనడాలో ఉంటారు ఎడ్మింటన్ లో. చేసే పనిని నడిచే దూరాన్ని చూసి భయపడద్దు అంటారు. వారి అమ్మగారి పేరు లక్ష్మి. తను ఇలా చేసే పనిని నడిచే దూరాన్ని చూసి భయపడద్దు, ఏదైనా సరే ధైర్యంగా చేయాలి అని చెప్పారు వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు. చాలా సంతోషంగా ఉందండి భుజంగరావు గారు, మీరు ఆల్ ది వే ఫ్రమ్ కెనడా చేశారు. అలాగే నాకు వ్యాంకూవర్ కెనడా నుంచి మా వాణి గారు, వాణి ఉప్పుల గారు, మీకు అందరికీ తెలుసు తన ప్రత్యేకమైన షో చేస్తారు ఆన్ వెన్స్డే మార్నింగ్స్. తన ఫ్యాన్స్ అందరు కూడాను ఆమె చేసే షోస్ ఇష్టపడుతుంటారు చాలా. తను అమ్మ మాట ఏం చెప్పారంటే, చిన్నప్పుడు వర్షంలో ఉరుములు పిడుగులు శబ్దం వచ్చినప్పుడు అమ్మ నేర్పించిన మంత్రం, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన, ఇది అనుకుంటే నీకు భయం వేదని చెప్పేట, అలా చేస్తే అసలు భయం ఉండేది కాదు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు కూడా చెప్పేసుకుంటుంటాం కదా, అదే మరి అమ్మ మాట. అమ్మ చెప్పింది అంటే అంత బలం ఉంటుంది. సరే, వాణి గారు కోరిన పాట, వాణి గారు వాళ్ళ అమ్మగారి కోసం కోరిన పాట, ఇష్టమైన పాట అది మీకు వినిపిస్తాను. చాలా చాలా వణిగారమ్మ గారు అక్కడ భారతదేశం నుంచి వింటున్నా అని చెప్పారు, చాలా సంతోషం అండి. వారి కోసం ఈ పాట వినిపిస్తున్నాను. ఈ పాట వేసి మరి తెలిసి స్టూడియోకి ఫోన్ చేయండి 972-636-1966. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో. ఇవాళ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

మీరు విన్న పాట భాగ్యరేఖ అనే సినిమా నుంచి వాళ్ళకు అమ్మకి ఇష్టమైన పాట అని కోరారు అంటే అది ఆ పాట వినిపిస్తుంటేనే ఎందుకు అమ్మది పాటలు ఇలాంటి పాటలు ఇష్టపడతారు అని చెప్పి భలే అనిపిస్తుంటుంది. దేవరపల్లి కృష్ణదాస్ గారు రచన ఇది, పెండ్యాల నాగేశ్వర సార్ అని సుశీల్ గారు పాడారు. అలా యూ యాక్చువల్లీ ఇమాజిన్ దిస్ ఇన్ ఒక అమ్మ గొంతులో వినడం పాడడం అనేది, దట్స్ అ బ్యూటిఫుల్ పాట. వాణి గారు, మీ అమ్మగారు లక్ష్మీ గారి కోసం ఈ పాట. ఏది వెళ్లే దూరాన్ని చూసి భయపడకు జంకకు అని చెప్పి. ఇంకొక గొప్పతనం ఏంటంటే ఒక కుటుంబం నుంచి నాకు బయటవే మంచి మంచి అసలు ఫోటోలు చూస్తుంటే, అందరు అమ్మతో తీసుకున్న ఫోటోలు తీసుకుంటే మనసు ఇలా నిండిపోతుంది నాకైతే ప్రేమతో. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ నౌ, తప్పకుండా చేయండి. కైండ్లీ గో టు radiosurabhi.com/ac, అక్కడ వెళ్తే మీరు ఫోటో పంపించవచ్చు నాకు అమ్మతో తీసుకున్న ఫోటో. అన్ని కలిపి రీల్ చేసి నేను చక్కగా అందరితో పంచుకున్నాను. ఇవాళ మదర్స్ డే చేద్దాం అనేది ఆలోచన. సో ఇఫ్ యూ కెన్ సెండ్ ఇట్ బై 12:00 అరౌండ్ 12:15 వరకు వెళ్దాం. 12:15 వరకు మీరు ఏదైనా ఫోటోలు పంపించాలంటే తప్పనిసరి పంపించండి. మంచిగా అమ్మ చెప్పిన మాట, అమ్మకి ఇష్టమైన పాట ఇవన్నీ చెప్పేసాడు నాకు. నేను షో అంతా కూడా దాని చుట్టూనే కన్స్ట్రక్ట్ చేస్తున్నాను ఇవాళ. అండ్ ఒక కుటుంబం నుంచి ఇలా ఇద్దరు పంపించినప్పుడు ఇట్ ఇస్ సో అమేజింగ్. వాళ్ళందరూ కూడా అమ్మ చెప్పిన మాట అదే చెప్తున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా అమ్మకి ఇష్టమైన పాట ఒకటే చెప్తున్నారు. భలే అనిపించింది నాకు. అంటే ఐ డోంట్ థింక్ దే వాళ్ళు ఏం కొలాబరేట్ చేసి చెప్పలేదు. ఇది మా మై ఓన్ బ్రదర్స్, మా అదేమంటారు

ప్రసాద్ రాణి అండ్ శ్రీనివాస్ రాణి ఎల్ఏ నుంచి మీరు కూడా చెప్పారు సార్లు వాళ్ళని ఆన్ ఇయర్ కూడా విని ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు కోరిన వాళ్ళిద్దరు చెప్పిన మాట ఏంటంటే అన్నం పడేయకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వాళ్ళు అమ్మ చెప్తారట. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం పడేయకూడదు అని వాళ్ళ అమ్మగారు చెప్తారు, ప్రసాద్ రాణి శ్రీనివాస్ రాణి. అండ్ వాళ్ళిద్దరు కోరిన పాట కూడా ఒకటే భలే కదా. అంటే అమ్మ ఒక ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు కానీ లేదా ఒక కుటుంబంలో ఇలా అందరు నడుస్తున్నప్పుడు కానీ అందరి ఊహ అబ్జర్వేషన్ ఒకటేలాగా ఉంటుంది కదా, అందరూ రిసీవ్ చేసుకునేది అలాగే ఉంటుందేమో అని చెప్పి ప్రసాద్ రాణి అండ్ శ్రీనివాస రాణి వాళ్ళ అమ్మగారు తన కోసం మా పెద్దమ్మ నాగమణి గారు వారి కోసం ఈ పాట. ఈ పాట తను తను పాడగా నేనెన్నిసార్లు విన్నానో, అంత బాగా పాడతారు కూడా పెద్దమ్మ. హ్యాపీ మదర్స్ డే అన్నయ్యలు.

ఎన్నాళ్ళని నీ కన్నులు కాయగా శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా నుంచి వకళాదేవి గారు ఆ కన్నయ్య కోసం ఎదురు చూస్తున్న యశోదమ్మ మళ్ళీ ఇంకో జన్మలో ఎదురు చూస్తున్న సందర్భంలో వచ్చిన పాట ఎంతో శ్రావ్యమైన పాట, ఎంతో గొప్ప పాట కూడాను. సో ఇది నాకు ఇలా ఎన్ని రకాలైన జ్ఞాపకాలు అందరు గుర్తు చేస్తున్నారో.

ఫోన్లు చేసి ఇందాక కళ్యాణ్ గారు సార్ కళ్యాణి పుత్ర అనాలి, కళ్యాణి పుత్ర అంటే కళ్యాణి అమ్మగారి పేరు, వారి అబ్బాయి రాచకొండ రాజీవ్ గారు ఫోన్ చేసి ఇలా మంచి మంచి పాత పాటలు ఇలా చెప్తున్నాయి వస్తున్నాయి చాలా బాగా అనిపించిందండి రేడియో పెడితే ఇవాళ అన్నారు. చాలా సంతోషం అండి. మీకు అమ్మల పండుగ విజయాలు, మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. కొన్ని ప్రకటనలు చూద్దామండి. ఇండియా బజార్ వారు మీకోసం సీడర్ పార్క్లో మే 15, 16, 17 పండుగ తీసుకొచ్చేస్తున్నారు. 3 డేస్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్ అండ్ ఫుడ్ అండ్ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్. అక్కడ ఫ్రీ బీస్, రాఫెల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్ ఉంటాయి, కిడ్స్ ఫన్, ఫోటో బూత్ ఇవన్నీ కూడా ఉంటాయి. డెఫినెట్లీ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంటుందండి, చాట్లు ఇలా రకరకాలుగా రాజులస్ కిచెన్ వారివి. డూ నాట్ మిస్ ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ షాపింగ్ బట్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. మే 15, 16, 17 సీడర్ పార్క్ ఇండియా బజార్ వారు. అలాగే టీ ప్యాడ్ వారు మీకోసం స్ప్రింగ్ ఫెస్ట్ తీసుకొస్తారు. మే 17th నా బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ లో 4 PM to 10 PM అక్కడ ఏమేమి ఉంటాయి, రాఫెల్ ప్రైజెస్ ఉంటాయి, సూపర్ కిడ్ యాక్టివిటీస్ ఉంటాయి, స్టన్నింగ్ 360 ఫోటో స్టూడియో ఉంటుంది, డెలిషియస్ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ బూత్స్, ఇలాగా మ్యూజిక్ లైవ్ ఎం లైవ్ అనే వారి స్టేజ్ మీద మీకు పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు దాట్ ఫెస్టివల్. అలాగే లిటిల్ ఇండియా ఫెస్ట్ కూడా జరుగుతుందండి. అసలు పండగలే పండగలు చేసేస్తున్నారు అందరు. మే 9th ఇన్ఫాక్ట్ దాట్ ఈస్ దట్ వన్ వాజ్ డన్ యెస్టర్డే. లిటిల్ ఇండియా ఫెస్ట్, హోప్ యూ ఆల్ వెంట్ దేర్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మనకి ఇవాళ ప్రయాణాలు చేస్తున్న ముఖ్యంగా అమ్మల్ని అక్కడిని తీసుకొస్తున్నప్పుడు, తల్లిదండ్రులు ఎవరైనా తీసుకొస్తున్నప్పుడు, సమ్మర్ ట్రావెల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు, డెఫినెట్లీ యూ వాంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్, గో టు SNRinsurance.com. వారి దగ్గరికి వెళితే యూ కెన్ గెట్ యువర్ ఫ్యామిలీ ఇన్సూర్డ్, మెడికల్ ఎమర్జెన్సీస్ అంతా కూడా యూ కెన్ డెఫినెట్లీ గెట్ యువర్ ట్రావెల్ ఆన్ విత్ పీస్ఫుల్ మైండ్. 4694649864 వాళ్ళ ఫోన్ నంబర్. సరే మనం ఏం చేద్దామంటే ఇంకొక చక్కటి పాట విందాం. ఈ పాట వింటూ, ఈ పాట నాకు అమ్మ దొంగ పాట, ఇందాక వెంకట్ గారు ఫోన్ చేశారు, వారి అమ్మగారి పేరు కామేశ్వరి గారు. తను చెప్పిన మాట ఏమిటంటే, నిండుకుండ సగం సగం కుండ కింద ఉంటే అంత ఇలా పొరిలిపోతూ ఉంటుంది, మనం నిండుకుండ కింద ఉండాలి అప్పుడు స్థిరత్వం ఉంటుంది అని చెప్పి అని చెప్పారు. అలాగే ఈ పాట అమ్మ దొంగ పాట కోరిన వారు, ఇంకా వాళ్ళమ్మకి ఇష్టమని చెప్పిన వారు. మన మనోన్ శ్రీకాంతి గారు, తను మన రేడియో టీమ్ లో వాళ్ళ అమ్మగారి పేరు చెప్పారు, లక్ష్మీ రాయవర్పు గారు, లక్ష్మి వీరలక్ష్మి రాయవర్పు గారు. వారు చెప్పింది ఏంటంటే, నీ కృషి నువ్వు చేయాలి, కృష్ణ పరమాత్మ మిగతా అంతా చూసుకుంటాడు అని. కృష్ణ భక్తురాలు అనుకుంటా వాళ్ళ అమ్మగారు. తను కూడా ఈ పాట ఇష్టపడ్డారు వాళ్ళిద్దరి కోసం, వెంకట్ గారి కోసం, అలాగే మా శ్రీకాంతి గారి కోసం ఈ పాట. మీ గురించి వివరం తెలిసినా లేకపోతే మీరు అమ్మ చెప్పిన మాట ఏమిటి, మిమ్మల్ని నడిపించే అమ్మ చెప్పిన మాట ఏమిటి, అమ్మ మెచ్చిన పాట ఏమిటి, ఇది పంచుకోవడానికి స్టూడియో ఫోన్ చేయండి. 972-636-1966 మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకుందండ్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR insurance.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వి గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు everyday pooja essentials. One name to go, Hareli, bringing the taste of home closer to you.
5: India Property Expo is back in town. Frisco lo jaragabothunna Griha Pravesh India Property Expo lo you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. 200 ki paiga projects ni explore chesi mee plan ki perfect ga set ayya property ni easy ga koneskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Poddun 10 AM nundi 9-8 PM varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
7: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana sanskrutiki andamaina touch ni isto, classy comfort maniki cheruva chestunnaru.
6: The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
8: శ్రోతలందరికీ రేడియో సర్బిలో సిగ్నేచర్ షోలో రెండవ గంటకి స్వాగతం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. అందరికీ మరొకసారి, ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరని మాట, అమ్మల పండుగ జయజయలు, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ మదర్స్ డే. రేడియో సర్బిలో ఇవాళ అమ్మ ప్రేమ ఒక అనంతమైన వెల్లువలా ఇలా ఎప్పుడూ ప్రపంచాన్ని ఆవరించి ఉండే అమ్మ ప్రేమ ఇవాళ ఇక్కడ ఒక స్వరరాగ గంగా ప్రవాహమై ప్రవహిస్తున్నది. అందులో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అమ్మ చెప్పింది అని చేస్తున్నాను. నాకు వరల్డ్ వైడ్ రేడియో సురభి శ్రోతలు వినేవాళ్లు, అలాగే నేను మాట్లాడగానే ఇలా పలికి వాళ్ళ అభిప్రాయాలు పంచుకునే మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇచ్చిన స్పందన, వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అమ్మ చెప్పిన మాట ఏమిటి?

మీ అమ్మ మెచ్చిన మాట ఏమిటి, మీరు అమ్మతో తీసుకున్న ఫోటో ఒకటి అని అడిగాను. అలా టకటగా మూడు పంపించేశారు. నాకు మనసు ప్రేమతో నిండిపోయింది. ఐఎమ్ సో సో సో బ్లెస్డ్ ఇంత మంది అలా ఇవ్వడం అనేది. అండ్ సో వండర్ఫుల్ టు సీ ఇంత గొప్ప రెస్పాన్స్. ఇద్దరు ఫోటోలు అన్ని కూడా అన్ని ఇట్లా అలంకారం చేసి మంచిగా అందిస్తాను మీకు. బ్రేక్ కంటే ముందు మీకు వినిపించిన పాట, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అన్న పాట, పాల్గొమ్మి విశ్వనాథం గారి స్వరానికి సంగీతానికి సాహిత్యానికి వేదవతి ప్రభాకర్ గారు పాడిన గొప్ప పాట అది, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అని. మా శ్రీకాంత్ గారి కోసం, అలాగే వెంకట్ గారి కోసం, వాళ్ళ అమ్మగారులకు ఇష్టమైన పాట ఇది. శ్రీకాంత్ వారి అమ్మగారు వీరలక్ష్మి రాయవరపు గారు, నీ కృషి నువ్వు చెయ్యి కృష్ణ పరమాత్మ మిగతావన్నీ చూసుకుంటాడు అంతేగా. అండ్ దెన్ వెంకట్ వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, నిండు కుండలా ఉండాలట, సగం కుండలా ఉంటే అటు ఇటు తొణుకుతూ ఉంటావు, నిలకడ ఉండదు నీకు, నిండు కుండలా గట్టిగా స్థిరంగా ఉండని చెప్పి వెంకట్ వాళ్ళ అమ్మగారు అన్నారు. చాలా సంతోషం. ఆ తర్వాత నాకు హైదరాబాద్ నుంచి శ్రీమతి భమిడిపాటి శరజ్యోత్స్న గారు పంపించారు ఒకటి. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఏమిటో చెప్తాను మీకు. జీవితంలో శాంతి ముఖ్యం. అనవసర వాదనలు చర్చలతోటి ఒరిగేదేం లేదు, కాబట్టి వాటి జోలికి పోకుండా వీలైనంత సామరస్యం అలవాటు చేసుకోవాలి అంటుంటారట వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారి పేరు స్వరాజ్య లక్ష్మి గారు. వారికి ఇష్టమైన పాట మీకు వినిపిస్తారు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈ సినిమాల్లో కంటే అవన్నీ అప్పుడే అడుగుతూనే ఉంటాను కదా ఈ పాట ఏ సినిమాలో. దాని బదులు మీరందరూ ఫోన్ చేసి నాకు చెప్పాల్సిందల్లా మీకు అమ్మ చెప్పిన మాట ఏమిటి, మీ అమ్మ మెచ్చిన పాట ఏమిటి. ఒకవేళ ఫోటో కావాలంటే radiosurbhi.com/ACQL అక్కడ చేయండి. అండ్ దెన్ బై ద వే, స్పెషల్లీ మాకు మా శృతి గారు, మా మ్యూజిషియన్ షో చేస్తారు కదా శృతి గారు, తను ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రవివర్మ, దాన్ని మాత్రం మిస్ కాకండి. radiosurbhi.com/MC అక్కడికి వెళ్ళండి. యూ కెన్ రిజిస్టర్. గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ ప్రిన్స్ రవివర్మ గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి. మాస్టర్ క్లాస్, ఆయన బాలమురళీ కృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకుని అతని దగ్గర మీరు సంగీతం నేర్చుకోవచ్చు కదా. మీరు ప్రిన్స్ రవివర్మ గురించి తెలియకపోతే జస్ట్ గూగుల్ యూట్యూబ్ హిమ్ ఆన్ సెర్చ్ చేయండి. డెఫినెట్లీ ఆ రోజున హీస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఆన్ ద రేడియో సర్బీ జాతర డే. గ్రాండ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది వారిది. కొన్ని లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి, సో డెఫినెట్లీ ఆయన దగ్గర నేర్చుకుని అక్కడ పాడొచ్చు మీరు అందరు కూడా. సో బీబీవీ అవైలబుల్ ఫర్ దాట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టేక్ ఆపర్చునిటీ 9452572690. నీడ్ ఫ్యూ మోర్ స్లాట్స్, జస్ట్ గో అండ్ డూ ఇట్ సో దాట్ అక్కడ ఊరికే నిండిపోయి తర్వాత అయ్యో చేసుకుంటే బాగుండేది అనిపించుకోకుండా. పిల్లలందరూ సంగీతం నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు డాలస్ లో, నిండా సంగీతం నేర్చుకున్న పిల్లలే. యూ డోంట్ వాంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గో ప్రిన్స్ రవివర్మ గారి మాస్టర్ క్లాస్ లో సైన్ అప్ చేసేయండి రైట్ నౌ. అండ్ దెన్ May 16th, May 17th హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందరి కోసం తీసుకుని వస్తున్నారు సెకండ్ స్కిన్ అనేవారు. వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ లైక్ ఎ సెకండ్ స్కిన్. మీకోసం తీస్తున్నారు అని ఒక స్టన్నింగ్ కలెక్షన్ లాగా అనిపించండి. మీకోసం ప్రత్యేకంగా తెచ్చారని సిల్క్స్, బనారీస్, కరచీస్, కంచీస్, అలాగే టిష్యూ శారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉండబోతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఏదైనా సరే బ్యూటిఫుల్ వార్డ్రోబ్ నిండిపోతుంది మీకు మంచి కలెక్షన్ తోటి సెకండ్ స్కిన్ వారి దగ్గర నుంచి. May 16th and 17th 12 PM to 7 PM 608 సౌత్ వ్యాలీ లంచ్ పార్క్వే యూనిట్ 108 అర్వింగ్ లో. ఫర్ ప్రీవియస్ ఇన్ కలెక్షన్స్ గో టు secondskin.usa. ఆన్ ఇన్స్టాగ్రామ్ కూడా వెతకచ్చు, లేదా 9728295201 కి ఫోన్ చేయండి. దెన్ సరజ్యోత్స్న భమిడిపాటి గారి అమ్మగారికి ఇష్టమైన పాట, నేను చెప్పేస్తాను సినిమా ఏంటో. స్వర్ణమంజరి అన్న సినిమా నుంచి మధురమైన గురుదీవన మరపురాని ప్రియ భావన. శరజ్యోత్స్న గారు మీకోసం.

విజయ పర్మిషన్ నా చివరిలో ఇంకా స్వరాలు ఇలా నాట్యానికి వస్తుంటాయి. సో ఐఎమ్ ఫేడింగ్ దట్ అవే. సో మధురమైన గురుదీవన ఆ పాట స్వరమంజరి అన్న సినిమా నుంచి భవనిపాటి శరజ్యోత్సన గారి అమ్మగారికి కోరిక, వారికి ఇష్టమైన పాట అది వినిపించాను మీకోసం. నేను తర్వాత ఎందుకంటే నా దగ్గర ఎన్ని వరుస పెట్టి ఉన్నాయంటే అవన్నీ కూడా వినిపించుకుంటూ వెళ్ళాలంటే నా మాటలు తగ్గించి అందరికీ అమ్మ చెప్పిన మాట, వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట వినిపించడమే నేను ఇవాళ చేయాలి. లేకపోతే ఏం చేయలేదు నేను, అన్ని అవ్వదు నాకు. సో తర్వాత నేను మీకు వినిపించబోయే ముందు ఇందాక పొరపాటున ప్రిన్స్ రవివర్మ అన్నాను, ఆయన పేరు ప్రిన్స్ రామవర్మ గారు, క్షమించాలి, ప్రిన్స్ రామవర్మ గారి మాస్టర్ క్లాస్ డెఫినెట్లీ యూ డోంట్ వాంట్ మిస్ ఇట్. radiosebi.com/mcq వెళ్ళండి, యూ కెన్ రిజిస్టర్ రైట్ నౌ ఫర్ ద ఫ్యూ మోర్ స్లాట్స్ దట్ ఆర్ అవైలబుల్. కైండ్లీ డూ ఇట్ రైట్ అవే. శృతి గారిని కాంటాక్ట్ చేయండి 9452572690 అండ్ దెన్ అలాగే హరేలి ప్రాస్పర్ వారు ఇక్కడ మంచి స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. బిగ్ న్యూస్ ప్రాస్పర్ లో ఉండే వాళ్ళందరికీ, నార్త్ టెక్సాస్ లో ఉండే వాళ్ళని కూడా, హరేలి ఫ్రెష్ మార్కెట్ ఈజ్ ఓపెన్ నౌ, ఫోర్త్ స్టోర్ నౌ. సాఫ్ట్ లాంచ్ జరుగుతుంది May 15th ఈ రాబోయే వీకెండ్స్ లో. అండ్ గెట్ రెడీ ఫర్ ఫ్రెష్ వెజిటబుల్స్, అథెంటిక్ ఫ్లేవర్స్, గ్రాసరీ క్వాలిటీ గ్రాసర్స్, వీటన్నిటికీ కూడా ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్స్ మీకోసం వస్తున్నాయి. విజిట్ బ్రాండ్ న్యూ హరేలి ఫ్రెష్ మార్కెట్ అట్ 5530 యూనివర్సిటీ డ్రైవ్, ప్రాస్పర్ టెక్సాస్ 75078. మార్కెట్ క్యాలెండర్స్ May 15th గ్రాండ్ ఓపెనింగ్, సాఫ్ట్ ఓపెనింగ్ ఆ రోజు ఉండబోతుంది.

సో డెఫినెట్లీ బీ అవైలబుల్ ఫర్ దాట్. ఆ తర్వాత నేను మన రేడియో సెరబీ శ్రోతలో బాగా మీరు అందరికీ సుపరిచితులైన శ్రీ గుడిపూడి శ్రీనివాసరావు గారు చెప్పిన ఒక అందమైన అమ్మ మాట మీకు చెప్తాను. అలాగే వారి అమ్మగారికి ఇష్టమైన పాట కూడా నేను మీకు అందిస్తాను. తను చెప్పిన మాట ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అంటే తను చెప్పిన, అంటే తను అందించిన అమ్మ చెప్పిన మాట. ఆమె పేరు శ్రీమతి గుడిపూడి కామేశ్వరి గారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఈ జన్మలో మనం ఎవరికైనా ఇంత ముద్ద పెడితే వచ్చే జన్మలో మనకు అన్ని మనకు అన్న వస్త్రాలకు లోటు ఉండదు అని. ఎవరైనా అమాయకంగా మాట్లాడితే మీకేమైనా పిచ్చావెర్రా, వాళ్ళు మన గురించి ఎందుకు ఆలోచిస్తారండి అనేది చివరిగా వాళ్ళ అమ్మగారి గురించి ఒక మాట ఏమిటంటే, అమ్మ గురించి కూడా శ్రీనివాస్ గారు చెప్పారన్నమాట, నాకు మా అమ్మ అంటే తెలుగంత ఇష్టం, నాకు తెలుగంటే అమ్మంత ఇష్టం. అమ్మ లేకపోయినా అద్దంలో ప్రతిబింబంలా అక్షరంలో అమ్మ కనపడుతుంది నాకు అని. ఇంత మాట, ఇంత మంచి మాట చెప్పారండి శ్రీనివాస్ గారు అమ్మగారి గురించి. ఎంత మంచి మాట చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్తానమాట. నేను ఏమన్నారంటే, నాకు అమ్మంటే తెలుగంత ఇష్టం, నాకు తెలుగంటే అమ్మంత ఇష్టం. అమ్మ లేకపోయినా అద్దంలో ప్రతిబింబంలా అక్షరంలో అమ్మే కనపడుతుంది నాకు. వారి అమ్మగారు కామేశ్వరి గారికి ఇష్టమైన పాట. ఈ పాట వింటూ మీరు స్టూడియోకు ఫోన్ చేసి మీ అమ్మ చెప్పిన మాట ఏమిటి, మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి కూడా, అందరిని నడిపిస్తుంటుంది అమ్మ మాట, ఆ మాట ఏమిటి, అలాగే అమ్మ మెచ్చిన పాట ఏమిటి, స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈ రోజున అందరి అమ్మల ప్రేమల్ని ఇక్కడ కూర్చొని అందించే అదృష్టం నాది. భాస్కర్ రాయవరం, రేడియో సురభి ఆన్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ మీ నేస్తం నేను భాస్కర్ రాయవరం. గుడిపూడి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీకోసం, మీ అమ్మగారి కోసం ఈ పాట.

నిజంగా ఎంత అందమైన పాట అండి, ఎంత అందమైన అభిరుచి, ఎంత గొప్ప అభిరుచి మీలో కూడా పలుకుతుంది అనిపిస్తుంది అండి. కోదన్ పని గారి సంగీతానికి, సినారా గారి సాహిత్యమది, సుశీల గారి స్వరంలో అభిమానవంతులను సన్మానించి శ్రీమతి గుడిపూడి కామేశ్వరి గారు, శ్రీ గుడిపూడి శ్రీనివాసరావు గారి అమ్మగారు, వారికి ఇష్టమైన పాట అది. అలాగే తర్వాత మనకు రెగ్యులర్ గా సిగ్జర్ షో కానీ అన్ని కార్యక్రమాలకి చేసి మాట్లాడుతూనే ఉంటారు, పాల్గొంటూ ఉంటారు. మాకంతా ఆప్తురాలైన అనురాధ గారు కోరారు ఒక పాటని. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పేవారంటే, వారి అమ్మ చెప్పిన మాట, బంగారు పళ్ళానికైనా గోడదాపు కావాలి, బంగారు పళ్ళానికైనా గోడదాపు కావాలి. అలాగే ఇందాక కూడా ఒక మాట చెప్పారు మా అమ్మగా, మా అమ్మ చెప్పే జాగ్రత్త మాటల్లో, ప్రమాదం ఒకసారి జరుగుతుంది మళ్లీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని వాళ్ళ అమ్మగారు చెప్పేవారట. మరి అమ్మగారి పేరు కూడా లక్ష్మి గారు. ఎంతమంది లక్ష్మిలో తనకిష్టమైన పాట ఈ పాట వినిపిస్తాను. అలాగే నాకు అట్లాంటి నుంచి సువర్ణ గారు, తను కూడా ఒక మాట చెప్పారు, నువ్వు ఆరోగ్యం, వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఇది, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది. వారి అమ్మగారి పేరు భాగ్యలక్ష్మి. ఎంతమంది చెప్పాను కదా లక్ష్మిలే అందరు వరుస పెట్టి, స్వరాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి, అందరూ అమ్మవారిలో లక్ష్మి స్వరూపాలే కదా అమ్మలందరూ. ఎంత బాగుంది, ఎంత ఆనందంగా ఉందో, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే ఏం చెప్తారు, ఇంకా ఈ సూత్రం చెప్తే చాలదు అన్ని నడిపించుకోవడానికి. తనకు అనురాధ గారు వారి అమ్మకి ఇష్టమైన పాట ఇది. ఈ పాట అలాగే సువర్ణ, ఆడిపు సువర్ణ గారు అట్లాంటి నుంచి, వారి అమ్మగారికి ఇష్టమైన పాట ఇని ఏఎన్ఆర్ సాంగ్. మా అమ్మకు కూడా ఏఎన్ఆర్ పాటలు అంటే ఇలా చెవి కోసేసుకుంటారు అనమాట. కాబట్టి ఇలా అక్కినేని పాటలు ఇష్టపడని అమ్మలు ఉండరేమో అనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా అంకితంస్ ఈ పాట. 9726361966 ఫోన్ చేయండి. వాళ్ళ అమ్మ చెప్పింది అనే ప్రత్యేకమైన కార్యక్రమం అమ్మల పండుగ జయజయాలు అందరికీ తెలియజేసుకుంటూ, అమ్మ చెప్పిన మాట, అమ్మ మెచ్చిన పాట అందరి కోసం, మీ అందరి కోసం ఈ కార్యక్రమంలో వినిపించుకుంటూ నేను భాస్కర్ రాయవరం. అమ్మల ప్రేమతో పగలే వెన్నెల.

0: పగలే వెన్నెల ఈ రాయలసీమ చెప్పకూడదు పగలే వెన్నెల అనేది. ఇందాక వాణి ఉప్పులు గారి అమ్మగారి గురించి మాట్లాడుతూ నేను ఇలా పేర్లు నోట్ చేసుకోవడం తప్పు చేశాను. సావిత్రిదేవి గారు వాళ్ళ అమ్మగారి పేరు, వాణి గారి అమ్మగారి పేరు సావిత్రిదేవి గారు. సావిత్రిదేవి గారు ఇందాక తన భారతదేశం నుంచి వింటున్నారు. చాలా సంతోషం అమ్మా, మీకు అమ్మల పండుగ జయ జయలు. చాలా ఆనందంగా ఉంది మీరు అక్కడి నుంచి వినడం, అండ్ ఇట్స్ బ్లెస్సింగ్. అలా నిజంగా ఇలా అమ్మల గురించి మీరు చెప్పడం, అందరూ పంచుకోవడం విషయాలు, అండ్ దెన్ అవన్నీ నేను ఇక్కడ పంచుకునే అవకాశం నాకు రావడం. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట సావిత్రిదేవి గారు, ఒకసారి ఈలోపు బాట్మీలు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్బి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. అమ్మల పండుగ జయ జయలు.
1: అమ్మల పండుగ జయ జయలు. మీ అమ్మకి మా అమ్మకి ఇక్కడికి శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు. మరి అమ్మ చెప్పిన మాట ఏమిటి?
1: అమ్మ చెప్పిన మాట ఏంటంటే, మేము ఇద్దరు అన్నదమ్ములు, మా ఇద్దరిని చిన్నప్పటి నుండి రామలక్ష్మణుల లాగా పిలిచింది.
0: అన్న ఏది చెప్తే,
1: అన్న ఏది చెప్తే తమ్ముడికి అదే, తమ్ముడు ఏది చెప్తే అమ్మ కాలం కోరుడు. అది అది కాక మా ఇద్దరికి అది చెప్తుంది ఏంటంటే, రెండు రకాలుగా పట్టుకోవచ్చు. ఒకటి పచ్చికలాగా, ఎంత వర్షం ఎంత తుఫాను ఎంత వచ్చినా గాని, ఎంతో మంది తొక్కినా గాని, మళ్ళీ అలా ఉంచుకుని ఆ సమయానికి ఆపద లేకపోతే అది ఒత్తిడి తొలగిపోగానే మళ్ళీ పైకి లేవచ్చు.
0: పచ్చికలాగా
1: పద్ధతిలో పట్టుకోవచ్చు. లేదు అంటే మర్రి చెట్టులాగా నితాడుగా బోర విరుచుకుని నిలబడి పట్టుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నువ్వు తట్టుకోలేనంత పెద్ద ఉపద్రవం వచ్చిన రోజు ఊకటి వేళతో కదా కూలిపోతావు. నువ్వు ఏది ఏది కావాలో అదే ఎంచుకో, ఎలా బతకాలనుకుంటున్నావు అదే ఎంచుకో అని చెప్పాడు మా
0: అమ్మ.
1: మా పెద్దోడేమో పచ్చి బయలు ఎంచుకున్నాడు, నేనేమో మరీ చెట్టు ఎంచుకున్నాను. సరే కాని మీ అమ్మగారిని గుర్తు చేసుకున్నాను. నువ్వు ఇప్పుడు నీ కార్యక్రమం వింటూ విజయవాడలో నేను బాల్కనీలో ఉన్నాను అన్నమాట, రెండు మూడు సంవత్సరాల కిందట అనుకుంటాను, లేదా నాలుగైదు సంవత్సరాలు
0: అయింటాను.
1: అవి నీకు చాలాసార్లు కలిసాను కదా నీ పేరు పట్టు. సో నేను బాల్కనీలో తర్వాత మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ కాస్తాను. బాల్కనీ నుంచి చూస్తే కిందకి ఆంటీ వెళ్తున్నారు. నేను పరుగు పరుగు కిందకి వెళ్ళి ఆంటీ బాగున్నారా అని గుర్తు ఆవిడ గుర్తు పెట్టారు నన్ను. ఇదేంటే ఇక్కడ అంటే ఆవిడ చాలా ఆనందపడ్డారు. ఊహించని స్థలము, నన్ను ఊహించరు కదా అక్కడ ఉంటానని. ఐ రిమెంబర్ దట్.
0: థ్యాంక్ యూ. అమ్మ చెప్పారు నాకైతే ఒకసారి జరిగినప్పుడు, వెంటనే అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పారు. వెరీ నైస్, వెరీ నైస్. అమ్మగారి పేరు,
1: అమ్మలందరికీ చేయలేరు.
0: థ్యాంక్ యూ. మీ అమ్మగారి పేరు
1: బాలనాగమ్మ.
0: బాలనాగమ్మ గారికి ఇష్టమైన పాట కూడా అడిగేసే వినిపిస్తాను,
1: చెప్తాను. ఆ పాట ఏంటంటే, ఆవిడ రోజు రోజు సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు ఇంట్లో జననీ శివకామిని ఆ పాట పాడేవారు.
0: జననీ శివకామిని.

0: సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: రేడియో సురభి రీవిజిట్.
3: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
4: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
5: చెక్ అవుట్ ది రిటైల్ గ్లో హోమ్.
6: టచ్ ఆల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ది రైట్ యు వాట్ టు ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
2: థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
11: Guilty, Your Honor. Guilty of good taste.
12: Yes.
11: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
13: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
13: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
14: వెల్కమ్ బ్యాక్. బ్రేక్ అంటే ముందు మాట్లాడుతున్నా నేను, వాణి గారి అమ్మగారు చెప్పిన మాటని మీతో పంచుకుంటున్నా. సావిత్రిదేవి గారు, తను బెంగళూరు నుంచి వింటున్నారు. చిన్నప్పుడు వర్షంలో ఎవరైనా సరే పెద్ద అమ్మలందరూ చెప్తుంటారు పిల్లలు భయం పోగొట్టడానికి. అలాగే సావిత్రిదేవి గారు ఇదే మాట అన్నారట. ఉరుమురి మెరుపులు, పిడుగులు పడినప్పుడల్లా భయపడుతూ ఉంటే నైపుణ్య మంత్రం అర్జున పల్గున పాత కిరీట శ్వేతవాహన అనుకుంటే భయం పోతుంది అని, పోతుందని కూడా గట్టిగా చెప్పేశారు వాణి గారు. నిజంగానే పోతుందిట. తను కోరిన పాట మీకు వినిపించాను. సరే, నాకు ఇద్దరు అక్క చెల్లెళ్ళు చెప్పే కదా, ఇద్దరు విడివిడిగా నాకు పంపిస్తే ఇద్దరు కోరుకున్న పాట ఒకటే కానీ వాళ్ళిద్దరికి అమ్మ చెప్పిన మాట వేరుగా అనిపించింది. సరే, ఏంటో చూద్దాం. కాకాని సీతామలక్ష్మి గారు భాగ్యనగరం నుంచి తను పంపించినారు అమ్మ మాట ఏమిటంటే, గిరిజాకుమారి అమ్మగారు, మన వాళ్లు మన చుట్టూ ఉన్న వాళ్లు బాగుంటేనే మనం బాగున్నట్టు అని చెప్పారట. మన వాళ్లు మన చుట్టూ ఉన్న వాళ్లు బాగుంటేనే మనం బాగున్నట్టు అని ఆయన అన్నారు, వాళ్ళ అమ్మగారు అనేవారట. అలాగే వారి చెల్లి మనోన్మణి తను చెప్పిన మాట ఏమిటో, తను కూడా భాగ్యనగరం నుంచే, రేడియో అక్కడి నుంచి వినొచ్చండి. ఇవాళ రోజుల్లో ఏం చేయాలి, సింపుల్ కదా, radiosurabhi.com వెళ్ళొచ్చు, లేదా రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వచ్చేసేస్తే ఎక్కడి నుంచి అయినా సరే కార్యక్రమాన్ని వినడానికి ఎల్లలు లేవు అని చెప్తున్నాం కదా. రేడియో సురభి 24/7 విశ్వవ్యాప్తంగా ఉండేది. అండ్ అలాగే మనోన్మణి వాడి అమ్మగారు చెప్పిన మాట ఏమిటో, తనకు చెప్పిన మాట ఏమిటి, ఇలా మారిపోతుంటుంది. అమ్మ మారగానే పిల్లలు మారగానే వాళ్ళు గుర్తుండేది వేరే. మధురాజ్ పెరిందేవి గారు లేదా గిరిజాకుమారి గారు అమ్మగారి పేరు. గుంటూరు వైపు వాళ్ళు వాళ్ళ నాన్నగారి వైపు ఉపయోగించేది నీ దుంపతగా అనే మాట. అమ్మకి అసలు నచ్చదట వాళ్ళ అమ్మగారికి. ఎప్పుడు నాల్సి వస్తే నీ దుంప ఇగురు పెట్ట అన్నట, దుంప తెగ అనకూడదు. తిట్టడంలో కూడా పాజిటివిటీ ఉంటుందట అమ్మగారు. ఫనీగా అనిపించినా చాలా సరదాగా అనిపించేది అని, చాలా చాలా ఆనందంగా ఉంది. నీ దుంప తెగ అనకూడదు. నిజంగానే మా అమ్మకు కూడా నచ్చదు దుంప తెగ అడిగితే, అది అంటే అది కీడుకి సిక్కి శంకించేది కదా, అలా అనకూడదు అనమాట. నీ దుంప ఇగురు పెట్ట అన్నాం ఈరోజు నుంచి గిరిజాకుమారి గారు. అలాగే మన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు బాగుంటే మనం బాగున్నట్టే కదా. ఎంత మంచి మాట, అమ్మ చెప్పిన మాట. సీతామలక్ష్మి, కాకాని సీతామలక్ష్మి గారు అలాగే మనోన్మణి శ్రీనివాస్ గారు వారిద్దరి అమ్మగారు చెప్పిన మాట, అమ్మగారికి ఇష్టమైన పాట ఇది. 9726361966 ఫోన్ చేయండి. అన్నట్టు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడుతుంది, బిగ్గెస్ట్ గేమ్ ఫర్ జాతర. జూన్ 7 రాబోతున్న జాతరలో మీరు అందరూ పాల్గొనాలి అంటే అక్కడ రకరకాల కార్యక్రమాలు ఎలాగో ఉంటాయి, ఈ బిగ్గెస్ట్ గేమ్ లో మీరు పాల్గొనొచ్చు. ఇప్పుడు కాల్ చేయండి, బిట్వీన్ నౌ అండ్ నెక్స్ట్ 1 అవర్ లేదా చివరి వరకు 1 గంట వరకు మెగా పవర్ లీడర్ బోర్డులో కొన్ని క్లూస్ అడుగుతాను. మొదటి క్లూకి చెప్పిన వాళ్ళకి కొన్ని పాయింట్స్, రెండో క్లూకి చెప్పిన వాళ్ళకి కొన్ని పాయింట్స్ అలా ఉంటాయి. ఇంతకుముందు ఆడిన వాళ్ళు మళ్లీ మళ్లీ ఆడొచ్చు, ఎన్నిసార్లు అని ఆడొచ్చు. అలా ఎక్కువ పాయింట్స్ తెచ్చుకున్న వాళ్ళు ఆ బోర్డులో ఉంటారు. మే నెలాఖర్ లో మనం దాన్ని ఫైనల్ ఆడబోతున్నాము, May 30th సెమీఫైనల్ ఆడబోతున్నాం. ఫైనల్స్ విల్ బి ఆన్ June 7th. సో డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నేను రవితో ఆడారు, ఈ రోజు నా తోడు కూడా ఆడేసేయండి. మెగా పవర్ లీడర్ బోర్డు లో మీకు సినిమా గ్నాలెడ్జ్ ని పరిశీలించేది. సరే, మనోన్మణి గారి కోసం, సీతామలక్ష్మి కాకాని గారి కోసం వాళ్ళ

అమ్మగారు గిరిజాకుమారి గారికి ఇష్టమైన పాట అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఉండమ్మ బొట్టు పెడతా సినిమా నుంచి. మీరు ఫోన్ చేసి ఈ పాట అయిపోగానే మెగా పవర్ లీడర్ బోర్డు ఆడొచ్చు, లేదా అమ్మ చెప్పిన మాట చెప్పొచ్చు, అమ్మ మెచ్చిన మాట చెప్పొచ్చు, పాట చెప్పొచ్చు. రేడియో సిరిపిలో సింగ్ చేసే షో వింటున్నారు. ఇవాళ మీ వ్యాఖ్యాత, నేను భాస్కర్ రాయవరం.

ఓకే, మీరందరూ రేడియో సూర్బి ఫోన్ చేసి మెగా పవర్ లీడర్ బోర్డు లో ఆటాడడానికి వాళ్ళ నేను అడగబోయే సినిమాలు కూడా దాదాపుగా అమ్మ పాత్రలు చాలా బలంగా ఉండే సినిమాలు ఇలాంటివి ఎంచుకొని వచ్చాను మీకోసం. సో లెట్స్ ప్లే మెగా పవర్ లీడర్ బోర్డు. ఫోన్ చేసేయండి. ఇందాక మీరు విన్న పాట సీతమ్మ లక్ష్మి గారు, మనోన్మణి గారి వారి అమ్మగారి కోసం వినిపించిన పాట అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది అన్న పాట. అలాగే నాకు పాలగుమ్మి పద్మ విజయ్ గారు చెన్నై నుంచి పంపించారు ఒక సందేశం. వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అనే మాట ఇదట, నీకు ఇప్పుడు అర్థం కాదు అని. ఇది అంతమంది సో ట్రూ కదా, నీకు ఇప్పుడు అర్థం కాదు, నీకు ఇప్పుడు అర్థం కాదు, నీకు ఇప్పుడు అర్థం కాదు అని అమ్మలు చెప్తూనే ఉంటారు. ఎంత క్యూట్ ఫోటో పంపించారంటే, వాళ్ళ అమ్మగారు ఎత్తుకున్న చిన్నప్పటి ఫోటోని పంపించారు పాలగుమ్మి పద్మ విజయ్ గారు. అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపించింది. వాళ్ళ అమ్మగారి పేరు కూడా సీతామ లక్ష్మి, సీతా లక్కరాజ్ అనే పేరుతో విజయవాడ ఆకాశవాణిలో ప్రోగ్రామ్స్ ఇచ్చేవారట 1984 వరకు. మంచి రచయితలు, గొప్ప రచయితలు కూడా వాళ్ళ అమ్మగారు. దాదాపుగా అన్ని మ్యాగజైన్స్ లో వారి కథలు అన్ని ప్రచురితమయ్యేవాడు. చాలా ఆనందంగా ఉన్నాయండి. పద్మ పాలగుమ్మి పద్మ విజయ్ గారికి వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే, నీకిప్పుడు అర్థం కాదు, నీకిప్పుడు అర్థం కాదు అనే మాట ఎంతమంది అమ్మలు ఎంతమంది బిడ్డలకి చెప్తారు కదా. సో సో ట్రూ, ఎస్పెషలీ అమ్మాయిలకైతే ఎక్కువగా చెప్తారేమో అనిపిస్తుంది నాకు ఈ మాటని. నీకిప్పుడు అర్థం కాదు, నీకిప్పుడు అర్థం కాదు, పెద్దగా అర్థమవుతుంది, నీకిప్పుడు అర్థం కాదు, నీకిప్పుడు అర్థం కాదు అంటుంటారు. సరే, ఈ పాట చాలా మంచి పాట కోరారు. ఏంటంటే, కొన్ని కొన్ని ఇలా అడిగిన తర్వాత వాళ్ళు ఇంత పాట వింటుంటే ఎంత బాగుందో అనిపిస్తుంటుంది. ఇందాక మన గుడిపూడి శ్రీనివాస్ గారు కోడిన పాట, అది కూడా ఈవీణ పైన పాట, ఎంత బాగుందో. మీరందరూ రేడియో సర్బీ జాతర కోసం రెడీ అవుతున్నారా? నా జనవరి, అదే జూన్ 7 అంటున్నాను, జూన్ 7 మీ అందరూ దానికోసం ఎదురు చూడండి. అండ్ ఆ రోజున జరగబోయే బిగ్గెస్ట్ గేమ్ ఏమిటి అంటే, మీరు ఎదురు చూడాల్సినది మెగా పవర్ లీడర్ బోర్డు. మీరు స్టూడియో ఫోన్ చేసేస్తే నేను పాటని కొంచెం అలా ఫేడ్ చేసేసి మీతో ఆట కూడా ఆడేస్తాను. ఎందుకంటే వీ నీడ్ టు ప్లే దట్ గేమ్, సో వీ హ్యావ్ మెనీ మెనీ విన్నర్స్. అండ్ పాలగుమ్మి పద్మ విజయ్ గారు కోరిన పాట, వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట, సీతా లక్కరాజ్ అనే పేరుతోటి వారు చాలా ప్రసిద్ధి చెందిన రచయిత్రి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే, సినిమా అక్కర్లేదు, స్టూడియో ఫోన్ చేయండి, మనం మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేద్దాం. దెన్ వీఆర్ టాకింగ్ మదర్స్ డే ఇవాళ. అమ్మ చెప్పిన మాట, అమ్మ మెచ్చిన పాట. మీరు వింటున్నది రేడియో సర్బీ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు. ఇందాక అమ్మవారి పాట కోరారు కదా చేసి, ఆ జనని శివకామిని వినిపించేశాను నేను ఇంతకు ముందే, బట్ దిస్ ఈజ్ ఆల్సో అమ్మవారి పాట, అది కూడా దుర్గమ్మ వారి పాట. విజయవాడ వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఈ సినిమా కూడా అమ్మ కోసం, బై ది వే, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా. పి ఆదినారాయణరావు గారి సంగీతానికి ఘనశాల మాస్టర్ పాడారు.

0: ఆ పాట అమ్మ కోసం సినిమా నుంచి కొండపై నిండుగా కొలువున్న దేవేరి దుర్గమ్మ గురించి. మాకు ఒక ఆత్మీయులు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాము. నమస్కారం అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేస్తారా మీరు ప్రవీణ్ గారు?
1: చెప్పండి.
0: మెగా పవర్ లీడర్ బోర్డు లో ఆట ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? అమ్మల పండుగ స్పెషల్ ఇవాళ. మీ పక్కన మీ సతీముని కూడా ఉన్నారు, వారి పేరేమిటి? సుధారాణి గారికి, మీ అమ్మగారు వరలక్ష్మి గారికి అమ్మల పండుగ జయజయలు. సో మీరందరూ ఇంటికి పది కలిసి ఆడతారు ఈ ఆట, అంతేనా? సరే, మీకు మొదటి ఇది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మొదటి క్లూ కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత రెండవది, తర్వాత మూడవది, అలా కొంచెం తేలిక చేసుకుంటూ వెళ్తాను. ఓకే, అది మీరు ఒక క్లూ చెప్తే మీరు ఆబ్వియస్లీ గెట్ మోర్ పాయింట్స్ అట్లాగనమాట. ఓకే. సో మొదటి క్లూ ఏంటంటే, మీకు ఓవరాల్ గా థీమ్ మదర్స్ డే. ఓకే, అర్థమైపోయింది కదా? అమ్మ పాత్రలు స్ట్రాంగ్ గా ఉండే సినిమాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, అది మీరు ఓవరాల్ గుర్తుపెట్టుకోండి. మొదటి క్లూ ఏమిటంటే, కుటుంబం కోసం తన జీవితాన్నంతా ధారపోసి ఆ మనిషికి ధారపోసిన మనిషికి ఇంట్లో కనీసం గుర్తింపు కూడా ఉండదన్నమాట. అప్పుడు ఆమె ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటారు. అబ్బా బాబా, ఏంటి సార్ మీరు ఫస్ట్ క్లూకే చెప్పేశారు ప్రవీణ్ గారు, అమేజింగ్ అమేజింగ్. సో మొదటి క్లూకే అమ్మ రాజీనామా అని చెప్పేశారు. అందులో హీరోయిన్ ఎవరో తెలుసా? అమ్మ పాత్ర వేసింది ఎవరో తెలుసా?
1: ఊర్వశి శారద గారు.
0: ఊర్వశి శారద గారు, శాబాష్. ఇంకా అలా అలా చెప్పేస్తే ఇంకా మెగా పవర్ లీడర్ బోర్డు లో దూసుకెళ్లిపోతారు అనమాట. అంతే, మహానటి చెప్పారు మీరేనా? ఓకే ఓకే, ఆ ప్రవీణ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మా ప్రవీణ్ అనమాట, మా ప్రొద్దుటూరు ప్రవీణ్, మా కడప ప్రవీణ్. ఓకే, శాబాష్, థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్. మరొకసారి వరలక్ష్మి గారికి, సుధారాణి గారికి అమ్మల పండుగ జయజయాలు. ధన్యవాదాలు. మళ్ళీ మొదటి క్లూకి తక్కువని అలా చెప్పేశారు ఆయన. సరే, నాకు ఎంతో మంది సందేశాలు పంపించారు, వాళ్ళందరికీ గురించి చెప్పాలి కదా. వాళ్ళందరూ కోరిన పాటలు, వాళ్ళ అమ్మలు చెప్పిన మాటలు, ఇవన్నీ చెప్పేశారు కదా, నేను మీకు చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం చక్క చక్క. అండ్ నాకు ఇందాక ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి శిరీష్ ఆదిత్య అనే అబ్బాయి నాకు ఒక సందేశం పంపించారు. సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి కూడా వింటున్నారు, రేడియోని ఫాలో అవుతున్నారంటే అమేజింగ్ కదా. వాళ్ళ అమ్మగారు ఒక మాట చెప్పేవారట, నాకు చాలా నచ్చింది ఈ మాట. నీకు ఎవ్వరు ఎప్పుడు భోజనం పెట్టినా వంక పెట్టద్దు, వీలైతే నచ్చితే బాగుందని మెచ్చుకో, లేకపోతే తినేసి లేచి వెళ్లిపో. వాళ్ళు నీకు అన్నం పెట్టారన్న కృతజ్ఞతను మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్పేవాడు. వాళ్ళ అమ్మగారి పేరు శ్యామల గారు. ఈ అబ్బాయి శిరీష్ ఆదిత్య సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట నాకు చెప్పారు, అదేమిటో మీకు వినిపిస్తాను. మీరు ఈ పాట వింటూ మెగా పవర్ లీడర్ బోర్డు ఆడడానికి ఫుడియో ఫోన్ చేసేయండి. 9726361966 మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్. మీ అందరికీ కూడా అమ్మల పండుగ ప్రత్యేకం చేస్తున్నాను. అమ్మ చెప్పింది కార్యక్రమంలో, అమ్మ చెప్పిన మాట అమ్మ మెచ్చిన మాట, అమ్మ చెప్పిన మాట అమ్మ మెచ్చిన పాట. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. ఇవాళ ఈ కార్యక్రమానికి మీ నేస్తం నేను భాస్కర్ రాయవరం. బై ద వే, ప్రిన్స్ రామవర్మ గారి దగ్గర మాస్టర్ క్లాస్ ఉంటుంది. డెఫినెట్లీ రిజిస్టర్ ఫర్ ఇట్ రైట్ వే, radiosurabhi.com/MC. అక్కడ వెళ్ళండి, అక్కడ మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. కొన్ని కొన్ని స్లాట్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత మీరు దిగులు పడకూడదు. ప్రిన్స్ రామవర్మ గారు అమేజింగ్ మ్యూజిక్ మాస్టర్, తను బాలమురళీకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నారు, ఆయన మీకు నేర్పిస్తారు. అందులో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ మంచి బ్యూటిఫుల్ కాంపోజిషన్స్ ఆ రోజున మీరు ఎక్కడ, ఆ రోజున అంటే జాతర రోజున పాడొచ్చు మీరు, అందుకు అవకాశం ఉంది. గో రిజిస్టర్ radiosurabhi.com/MC కి వెళ్ళండి. శృతి గారిని కాంటాక్ట్ చేయండి, లేకపోతే 9452572690. శిరీష్ ఆదిత్య వారమ్మ గారు శ్యామల గారి కోసం ఈ పాట. గోరంత దీపం కొండంత వెలుగు.

ఎంత గొప్ప ఆశాజనకమైన పాట కదా, చాలా గొప్ప పాట ఆదిత్య, శిరీష్ ఆదిత్య. అలాగే ఇది ఎట్లా అంటే, మొత్తం అబ్బాయి కోరాడా సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి, వాళ్ళింటి నుంచి ఇద్దరు, శ్యామల గారు అండ్ హర్ బ్రదర్, వాళ్ళిద్దరు కూడా నాకు రిక్వెస్ట్ పంపించారు. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు. శ్యామలరాణి అవ్వారి, శ్యామలరాణి గారు, శ్యామ్ అవ్వారి గారు, వీళ్ళిద్దరు వాళ్ళ అమ్మగారి గురించి, అవ్వారి ముత్తుమణి వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏమిటో నాకు చెప్పారండి, ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదని శ్యామల గారికి చెప్పారట. ఎవరు ఇందాక శిరీష అనే అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు ఈవిడ, ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదని ముత్తుమణి గారు చెప్పారట. అలాగే శ్యామ్, శ్యామల గారి అన్న, వారి అమ్మగారు ముత్తుమణి గారు చెప్పింది ఎన్నో సందర్భాల్లో సరదాకి అనే మాటను చెప్తున్నారు ఆయన. అమ్మ ఎప్పుడు అందరితో ఒక మాట అంటుంటారు, నా పెద్ద కొడుకు నాతో ఎప్పుడు అబద్ధం చెప్పడు, నిజం చెప్పడేనో కానీ అబద్ధం మాత్రం చెప్పడని, నిజంగానేదా వెటకారంగానేదా అర్థం కాకపోయినా అలా అయితే అనేవారట. కానీ ఇద్దరు కొడవలుకొని చెప్పారా కొడవలుకోకుండా చెప్పారా అని, కానీ ఇద్దరు కోరిన పాట ఈ అందమైన పాట సంతానం సినిమా నుంచి, ది అవ్వారి కుటుంబం కోసం. చాలా బాగుంది, ఒక జనరేషన్స్ జనరేషన్ అలా చేస్తారు. ముత్తుమణి గారికి ఇష్టమైన పాట మీ అందరి కోసం, అమ్మల పండుగ జయజయాలు అర్పిస్తూ భాస్కర్ రాయవరం.

ఇప్పుడు కొన్ని ప్యాథోస్ కాబట్టి నేను కట్ చేశాను. దక్షిణామూర్తి గారి సాహిత్య సంగీతానికి లతా మంగేష్కర్ గారికి పాడిన పాట అది నిద్రపోరా తమ్ముడు అన్న పాట. సంతానం సినిమా నుంచి, అవ్వారి కుటుంబం నుంచి నాకు ఇద్దరు పంపించారు వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట ఇది అని చెప్పి శ్యామల రాణి అవ్వారి గారు, అలాగే శ్యామ్ అవ్వారి గారు, వారి అమ్మగారి పేరు శ్రీమతి ముత్తుమణి గారు, వారు చెప్పిన మాట మీకు వినిపించాను. వారు చెప్పిన వారు నచ్చిన పాట కూడా మీకు వినిపించాను. మీరందరూ కూడా ఇండియా బజార్ వారు చేస్తున్న ఈ మేళాకు వెళ్ళిపోండి. మే 15, 16, 17 గ్రాండ్ సెలబ్రేషన్స్ మే సీడర్ పార్క్ లో ఉంటుంది, అది డోంట్ వాంట్ మిస్ ఇట్. అలాగే టీ ప్యాడ్ వారు చేస్తున్న స్ప్రింగ్ ఫెస్టివల్ అది ఆల్సో మే 17 4 PM to 10 PM ఇక్కడ గ్రాండ్ స్కేప్ లో ఉంటుంది. అండ్ లాడ్ ఆఫ్ హంగామా ఫన్ మ్యూజిక్ అంతా ఉంటుంది అన్ని చోట్ల కూడాను, డెఫినెట్లీ గో దేర్. అండ్ ఈ ట్రావెల్ లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇన్సూరెన్స్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి కాబట్టి ఎస్ఎన్ ఇన్సూరెన్స్ వారి దగ్గరికి వెళ్ళండి, చక్కగా అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోండి. అండ్ మీకు ఈ వసంతకాలంలో మీ శరీరానికి అత్తుకుపోయి సెకండ్ స్కిన్ అనిపించేలాగా ఉండే చీరల కోసం secondskin.usa వెళ్ళండి, వారి అన్ని వెరైటీస్ చూడండి. May 16, 17 వారు తెస్తున్న ఈ మొత్తం సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ దట్ డే మంచి ఏమంటారు ఒక ఎక్స్పో పెడుతున్నారు, అక్కడ వెళ్ళిపోయి మొత్తం చీరలు చూసుకొని ముట్టుకొని కట్టుకొని కట్టుకోవచ్చు, తర్వాత ఇంటికి తీసుకుని కొనుక్కోండి ముందుగా. సెకండ్ స్కిన్ యూఎస్ఏ వారు తీసుకొస్తున్న కలెక్షన్ May 16, 17, 12 PM to 7 PM 608 సౌత్ వ్యాలీ రంజ్ పార్క్ వేలో వారి వేడుకుంటుంది. అండ్ దెన్ హరేలి వారు కొత్తగా తెలుస్తున్న ఫ్రెష్ మార్కెట్ ఇది 5530 యూనివర్సిటీ డ్రైవ్ ప్రాస్పర్ లో, అక్కడ ఉన్న వారందరి కోసం అందుబాటులో రకరకాల కూరగాయలు గట్ర గట్రాల కోసం. అండ్ మా రేడియో సురభి జాతరలో జూన్ 7 ఆడ జరగబోతున్న ఈ బ్రహ్మాండమైన కార్యక్రమంలో సీతారామ కళ్యాణంతో పాటు కోలాటాలు, కమ్యూనిటీ సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు. అండ్ దెన్ బై ద వే ఓటు ఓటు ఓటు చేయండి, ఆర్జే అవార్డ్స్ లో ఓటు వేయండి. ఎవరికి ఓటు వేయాలి, ఓటు వేయడంలో లోటు ఉండకూడదు. గోల్డెన్ మైక్ అని ఒకటి ఉంటుందట, అంటే మంచిగా ఇక్కడి నుంచి మాట్లాడేప్పుడు బంగారు మాటలు మూటలుగా మీకు ఎక్కడైతే వినిపిస్తాయో అలాంటి వాళ్ళకి అనమాట మీరు వేయాల్సింది అది గోల్డెన్ మైక్ ఓటు. అండ్ ఆర్జే అవార్డ్స్ లో నేను కేటగిరీలో ఎక్కడ పడుంటాను అక్కడ కూడా ఓట్లు గుద్దేసేయండి. radiosirbi.com/RSJ అక్కడికి వెళ్ళండి, ఇవన్నీ చేసుకోవచ్చు చక్కగా. సో తర్వాత ఇంకొకరు కోరిన పాట మీకు వినిపిస్తాను, మా అత్తగారు తను తన పేరు కూడా మా శ్యామలమ్మ చక్కగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయిందండి మదర్స్ డే సెలబ్రేషన్. అమ్మ నువ్వు వస్తావా నేను రమ్మంటావు అన్నాడు, నేను వస్తానని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. వాళ్ళ మా అత్తగారు చెప్పే మాట తన శారదత్తయ్య తను చెప్పే మాట ఏమి కాదు అంత బాగుంటుంది, ఏమి కాదు అంత బాగుంటుంది అని చెప్తుంటారట. మా అత్త కోసం ఈ పాట, మా బిడ్డను కన్న అమ్మను కన్న అమ్మ, అందరికీ అమ్మల పండుగ జయ జయలు. ఊరిలోని కెరటాలు, ఏటిలోని కెరటాలు, ఏరు దాటిపో 9726861966 ఫోన్ చేయండి, మెగా పవర్ లీడర్ బోర్డు ఆడేద్దాం.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: India Property Expo is back in town. Frisco lo jaragabothunna Griha Pravesh India Property Expo lo, you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. 200 ki paiga projects ni explore chesi, mee plan ki perfect ga set ayye property ni easy ga koniskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pottunna 10 a.m. nundi night 8 p.m. varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
2: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వెర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-5201. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
3: IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.

కొంచెం అలా మనకి కొంచెం పాథెటిక్ ఫీల్ వచ్చినా సరే చాలా చాలా అందమైన పాట. ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు, ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు. మనం ఎన్ని ఊర్లు దాటిపోయినా ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఎక్కడ తిరగాడుతున్నా ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు అని చెప్పి బాలమురళీకృష్ణ గారు పాడిన పాట అది. ఉయ్యాల జంపాల సినిమా నుంచి చాలా అందమైన పాట, మా అత్తగారికి ఇష్టమైన పాట. మా శ్యామలమ్మ కోరారు ఎప్పుడు ఏం కాదు అంత బాగుంటుందని చెప్తుంటారు మా అత్తగారు. అండ్ తర్వాత వాసవి పల్ల మా రేడియో సర్వీ టీమ్ మండే ఈవినింగ్ చేస్తారు తను. తన వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఏమిటంటే ఆల్వేస్ స్టే ఇండిపెండెంట్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ విత్ కైండ్నెస్. ఆల్వేస్ స్టే ఇండిపెండెంట్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ విత్ కైండ్నెస్. అమ్మగారు పేరు చెప్పలేదు నాకు వాసవి వాసవి. మీ అమ్మగారి కోసం ఈ పాట, తనకిష్టమైన పాట. 9763616196 ఫోన్ చేయండి. మెగా పవర్ లీడర్ బోర్డ్ అనే ఆట కూడా ఆడేద్దాం, ఇంకో గంట ఉంది మనకు, గంట కూడా లేదు 40 నిమిషాలు ఉంది. చక్కగా ఫోన్ చేయండి. అలా వాలబడుతుంది బయట ఏం చేస్తా చెప్పిన పనులు ఏం కూడా లేవు సార్. ఫోన్ చేసి 9726611966. మీరు వింటుంది రేడియో సర్బీలో అమ్మల పండుగ జయ జయల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం అమ్మ చెప్పిన మాట, అమ్మ మెచ్చిన పాట. వాసవి పల్లవారి అమ్మగారికి ఇష్టమైన పాట ఇది.

మామూలుగా పాట వినిపించిన తర్వాత ఆ పాట గురించి నేను మాట్లాడతాను, కానీ ఈ రోజు అన్ని కూడా ఆ అమ్మల పండుగ కోసం అమ్మ గురించి చెప్పిన మాటలు, వారు వాళ్ళ అమ్మలు మెచ్చుకున్న పాటలు మీకు వినిపిస్తూ వెళ్తున్నాను కార్యక్రమం. మీరు వింటున్నది ఆదిత్య 369 సినిమా నుంచి బాలుగారు, జిక్కి గారు, శైలజ గారు పాడిన అందమైన ఇళయరాజు గారి స్వరం, వీడియో గారి సాహిత్యం అది. అండ్ నాకు తర్వాత నేను అర్థం 3 మిస్టేక్స్ ఇవాళ ఏమిటంటే, వాణి ముప్పుల గారి అమ్మగారి పేరు 3 సార్లు తప్పు చెప్పాను, ఈసారి తప్పు చెప్పను. కానీ తప్పులు ఒకసారి రెండు విధాలు గుర్తుండిపోతాయండి. మేము చేసే షోస్ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చేసి ఏం తప్పులు లేకుండా అబ్బా బలి చేసి బాగుంది షో అంటే గుర్తుండిపోతుంది, లేదా ఏదైనా తప్పులు వాగాననుకోండి అది గుర్తుండిపోతుంది. వాణి గారి అమ్మగారి పేరు 3 సార్లు తప్పు చెప్పాను. మొదల్లో లక్ష్మి గారు అన్నాను, తర్వాత నాకు సరిగ్గా వారు సందేశం పంపించినా నేను తప్పు చదువుకొని తప్పు చెప్పాను, సావిత్రి గారు అన్నాను. కానీ వారి పేరు సవితాదేవి గారు. సవితాదేవి గారు ఈసారి తప్పు చెప్పకుండా సరిగ్గా చెప్పాను. సో ఇలా వారి అమ్మగారు 3 సార్లు తెలుసుకునే అవకాశం వచ్చింది. వాణి గారు ఇంకా మీ అమ్మగారు వింటున్నారని ఆశిస్తూ ఉన్నాను. అమ్మ మీరు తిట్టుకునే ఉన్నా నాకు దీవెనలు కింద లభించాయి. సో మీరు సవితాదేవి గారు, మీరు మీ అమ్మాయిని తీర్చిదిద్దిన తీరు చాలా చాలా ఆదర్శవంతం, మీరు చెప్పిన మాట కూడా చాలా మంచిది. మాకు ఇప్పుడు బాధపడుతుంది బయట, నేను కూడా అర్జున పలుగున భర్త కిరీటి నిర్వహణ అనుకుంటూ ఉన్నాను భయపంగాను. సో ఆ మాట అమ్మలందరూ చెప్తూ ఉంటారు, అందరికీ అలా చేరుతూ ఉంటుంది. సవితాదేవి గారు ధన్యవాదాలు మీరు. అలాగే నాకు ఇప్పుడు ప్రత్యేకంగా సతీష్ గారు ఫోన్ చేసి, వారు సతీమణి దీపిక గారితో కలిసి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పారు. పద్మగారు ఎక్కడికన్నా ఏదైనా వెళితే ఒక వస్తువును వదిలేయడం కానీ లేదా ఇంకొకరితో మాట కానీ ఇవన్నీ కూడా ఏది మర్చిపోకుండా అన్ని అలా పెట్టుకుని మనతో నిలుపుకోగలిగితే మనం ఎక్కడ జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు అని వాళ్ళ అమ్మగారు చెప్పేవాళ్ళ. పద్మగారు నేను అమ్మ చెప్పింది అని పేరు పెట్టాను కదా, అమ్మ చెప్పింది సినిమా నుంచి పాట అడిగారు వారు. సతీష్ గారు, దీపిక గారి కోసం, పద్మగారి కోసం హ్యాపీ మదర్స్ డే ఈ పాట.

0: the greatest. Thank you, brother. Thank you, thank you, thank you. నేను ఇప్పుడు కేక్ కట్ చేస్తాను.
1: ఏంటి ఇప్పుడా పొద్దున పొద్దున్నే?
0: అవును, ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ నేను ఇడ్లీ తిన్నాను, కేక్ తింటాను.
2: హౌ గ్రోస్.

అమ్మ చెప్పింది సినిమా నుంచి అమ్మగా కోరుకుంటున్నా కోరిక పెట్టుకుంటున్నా ఈ పాట బర్త్డే గురించి. అది కిరణ్ గారు చక్కగా ఒక ఒక వేరే ట్యూన్ అంటే హిందీలో ఉంటుంది, తుమ్జియో హజారో సాల్ ఏ మేరీ ఆరుజు హ్యాపీ బర్త్డే టు యూ, దాన్ని ఇక్కడ పట్టేసుకుని అలా పెట్టేశారు ఇక్కడ. అండ్ అందరికి అమ్మల పండుగ జయజయాలు చెప్పుకుంటే, ఇందాక వాసవి పల్ల వారి అమ్మగారు కోరిన పాట, వారికి ఇష్టమైన పాట మీకు వినిపించాను. తర్వాత అలాగే మా రేడియో సురభెట్టి నుంచి శృతి గారు, శృతి కుమాండూరి వారి అమ్మగారు ఒక మాట ఎప్పుడు చెప్తుంటారట, ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా నేల మీద నిలబడి ఉండాలి, అందరినీ గౌరవంగా మంచితనంతో దయతో చూడాలి, మన మాటల వల్ల ఎవరికీ బాధ కలగకూడదు. ఇంకా ఒక మాట చాలా బలంగా చెప్తారట, మాట అనేయడం చాలా తేలిక కానీ ఒక్కసారి అన్న మాటను వెనక్కి తీసుకోలేం, అందుకే ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి అని ఇందిరా గారు, ఇందిరా కుమాండూరి గారు తను చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట పదిలంగా మనల్ని నడిపిస్తూ పది కాలాలు మనతోటే ఉంటుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. వారి అమ్మగారికి గుండమ్మ కథలో ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు ఉన్న పాట ఏదైనా పర్వాలేదట, నాకు ఇష్టమైన పాట ఇందిరా గారి కోసం, మా శృతి గారి కోసం, వారిద్దరికీ విషింగ్ దెమ్ హ్యాపీ మదర్స్ డే. గుండమ్మ కథ నుంచి స్టూడియో ఫోన్ చేసే 972-636-1966 మెగా పవర్ లీడర్ బోర్డ్ ఆడేద్దాం, బిగ్గెస్ట్ గేమ్ ఆఫ్ జాతర.

మీరు విన్న అందమైన పాట గుండమ్మ కథ సినిమా నుంచి ఆ పాట వినిపించింది నేను శృతి వారి అమ్మగారి కోసం. ఆ తర్వాత నాకు జయప్రద ఉట్టుకూరు జయప్రద గారు, వారు కూడా ఆస్ట్రేలియా నుంచి అండి, స్ట్రాత్స్ఫీల్డ్ సౌత్ ఆస్ట్రేలియా నుంచి నాకు పంపించారు ఈ రిక్వెస్ట్. వాళ్ళ అమ్మ పేరు ఉట్టుకూరు రతకుమారి గారు. వాళ్ళ అమ్మ ఎప్పుడు ఈ మాట చెప్తుంటారట, ఏంటంటే ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి, మనం తప్పు చేయనప్పుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇవ్వనక్కర్లేదు, కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది, మనం కొంచెం సహనంతో మౌనంగా ఉంటే అని. ఎంత మంచి మాట కదా. సౌత్ స్ట్రాత్ఫీల్డ్ సౌత్ ఆస్ట్రేలియా నుంచి ఊటుకూరు జయప్రద గారు నాకు పంపించిన అమ్మ చెప్పిన మాట అది. వారికి, వారి అమ్మగారికి ఇష్టమైన, వారి అమ్మగారి పేరు శ్రీమతి ఊటుకూరు రత్నకుమారి గారు, వారికి ఇష్టమైన పాట ఈ పాట. హోప్ యు ఆర్ ట్యూన్డ్ ఇన్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈ పాట వినిపిస్తున్నాను. తన స్టూడియో ఫోన్ చేసేయండి 972-636-1966. ఇంకా అమ్మ చెప్పిన మాటలున్నాయి, అమ్మ మించిన మాటలు ఉన్నాయి, వినిపించుకుంటూ వెళ్ళిపోదాం. హ్యాపీ మదర్స్ డే.

సరే, ఇందాక నుంచి మాట్లాడుతూ నేను మైకే ఆన్ చేయలేదు, క్షమించాలి. ఇందాక మీరు విన్న పాట అది వారు కోరిన వారు ఇంత ట్రాక్ అంత పోతుంది కదా, ఇందాక నుంచి చెప్తున్నాను కదా మీకు ఆ పాట. మనసే అందాల బృందావనం వినిపించాను కదా, తర్వాత పాట కోరిన వారు ఇద్దరు కూడా, ఇది సిడ్నీ సౌత్ ఫీల్డ్ ఆస్ట్రేలియా నుంచి మనకు వారు కోరిన పాట మీకు వినిపించాను. ఈ పాట నాకు ఇద్దరు డాలస్ నుంచి, కేశవ వినయ్ అయినపురపు గారు డాలస్ లో ఉంటారు, వారి అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి గారు. తాను చెప్పింది ఏంటంటే మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. వాళ్ళ అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి గారు. వారిద్దరు కోరిన వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట. తర్వాత అను మడూరి గారు, వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఏమిటంటే ఏ జరిగినా అన్ని మన మంచికే అనుకోవాలి అని రమ్మ మధురి గారు చెప్పారు. వీరిద్దరికి కూడా ఆ రమ్మ గారికి సుబ్బలక్ష్మి గారికి నచ్చిన పాట మీకోసం వినిపిస్తాను. వారిద్దరికీ కూడా అమ్మల పండుగ జయలు తెలియజేసుకుంటూ.

0: planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruhapravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఆహా, ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో సపోర్ట్ చేస్తారు.
4: What a day, I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
6: Every time okati question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit MadeiraAndMasala.com.
7: వెల్కమ్ బ్యాక్. ఇంకా అరగంట మిగిలిందండి. అమ్మల పండుగ చేస్తుంటే నాకు అసలు సమయం తెలియలేదు. బ్రేక్ కంటే ముందు మీరు విన్న పాట 20వ శతాబ్దం సినిమా నుంచి జేవి రాఘవుల గారి స్వరానికి విక్రమ్ అనే అతని సంగీతం పాట రాశాట నాకు తెలియదు. ఇప్పటిదాకా రచయిత కూడా గమనించలేను. అసలు అమ్మను మించి అర్థం ఉన్నదా, దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతారు పురుషుడైన ఒక అమ్మకు కొడుకే అన్న పాట చాలా అజరామరమైన పాట. అలా ఉండిపోతుంది కోటరామకృష్ణ గారు తీసిన సినిమాల పాట ఇది. పాలుగారు పాడిన పాట చాలా బాగుంటుంది. ఆ పార్ట్ వరకు చాలా గుర్తుండిపోయే లైన్స్ ఉన్నాయి అందులో. అండ్ దెన్ నాకు తర్వాత భరద్వాజ్ గొడవర్తి గారు హైదరాబాద్ నుంచి ఫోన్ ఆయన పంపించిన అమ్మ చెప్పిన మాట ఏమిటంటే, ఆ మాటల కంటే అవి ఆయన నడవడికలో ఉండిపోతాయి. ఆ మాటలు అంటే దట్స్ వాట్ ఇట్ ఇస్. అమ్మ చెప్పిన మాట అనేది మన నడకలోనూ నడతలోనూ అలా ఉంటుంది. నేడు తలుచుకుంటే జ్ఞాపకం అవ్వకుండా ఉంటే బాగుండు అనే విషయం. అదేమిటి, ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చేసాక ఎప్పుడు ఊరు వెళ్తే గేటు దగ్గర నిలబడి అమ్మ అని పిలిస్తే ఓయ్ అంటూ వచ్చి బ్యాగ్ చేతులు తీసుకుని చిక్కావేంట్రా, నిలబడ్డావేంట్రా అనడం. అది మాత్రం ఎంత సాధించినా మళ్లీ తీసుకురాలేనేమో అన్నారు ఆయన. ఆయన చెప్తుంటే అలాంటివి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవి. మరిచిపోవడానికి తను జ్ఞాపకమా, జీవితాంతం నాలో మమేకమైన, నన్ను నడిపించే ఒక అనుభూతి అని అమ్మ గురించి తను చెప్పినది. వాళ్ళ అమ్మగారు ఎక్కువ సీరియల్స్ చూస్తారట సినిమాల కంటే. అందులో వారికి ఇష్టమైన ఈ సీరియల్ పాట అయ్యా భరద్వాజ్ గారు మీ అమ్మగారి కోసం. మీరు పేరు చెప్పలేదు ఇక్కడ, అమ్మగారి పేరు వారి జ్ఞాపకం కోసం. గొడవర్తి భరద్వాజ్ గారు హైదరాబాద్ నుంచి మీకోసం ఈ పాట. సీరియల్స్ చూసే అమ్మలందరికీ

అమృతం నుంచి ఒక అద్భుతమైన సీరియల్ టైటిల్ సాంగ్ అది. ఇప్పుడు మళ్ళీ 4K లో అన్ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు కదా ఈ సీరియల్, ఈ పాట అన్ని రీళ్లలో నడుస్తూ ఉంటుంది. అయ్యా భరద్వాజ్ గారు మీరు ఆనందించాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే నాకు శిరీష క్యాంటన్ యుఎస్ఏ నుంచి శిరీష మోక గారు, వాళ్ళ అమ్మగారు విజయమ్మ విజయ గారు చెప్పిన మాటలు, మన దగ్గర కోట్లు ఉండక్కర్లేదు, ఎదుటి వారికి సహాయం చేయడానికి మంచి మనసుంటే చాలు, అడగకపోయినా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది మానవత్వానికి నిదర్శనం, మంచి చేస్తే మంచి ఫలితం లభిస్తుంది, మన సమాజానికి ఏమిస్తామో తిరిగి మనకు అదే అందుతుంది, మంచి పనులు చేస్తే ఆ అమ్మ బాబా దివెన్లు మనకి ఎప్పుడూ తోడుంటాయి, ముగ్గురు అక్క చెల్లెళ్ళు మీరు ఎంత దూరంలో ఉన్నా మీ మనసులో ఎప్పుడు కలిసే ఉండాలి అని చెప్పి అమ్మగారు కోరిన పాట, అమ్మగారు చెప్పిన మాట అది. వారు కోరిన పాట నాకు ఇది అది వెంటనే దొరకలేదు కానీ వారు సాయిబాబా భక్తులని అర్థమైనది. అందువల్ల అమ్మగారు విజయమ్మ గారి కోసం వారు చెప్పిన మాటలను తలుచుకుంటూ, శిరీష గారు మీరు ఇంకా ట్యూనింగ్ అయి ఉండాలని ఆశిస్తూ ఉన్నాను, మీ అమ్మగారు మీ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఉండాలి, బాబా దివ్యులు ఉండాలని కోరుకుంటూ మీకోసం చెప్పిన పాటని బాబాగా సాయిబాబా పాట ఒకటి మీకు చక్కగా

కిరీష్ గారు మీ అమ్మగారి కోసం, సాయిబాబా భక్తులు మీ అమ్మగారు వారి కోసం వినిపించిన పాట అది. తర్వాత మా టీం నుంచి శృతి గారు తను వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట చెప్పారు, అసలు కంటే వడ్డీ ముద్దు. అమ్మ పేరు సీత, శృతి చిలకమరి గారు వారి అమ్మగారు చెప్పిన మాట అసలు కంటే వడ్డీ ముద్దని. తను మనకందరి కోసం రేడియో సురభి జాతరలో ప్రిన్స్ రామవర్మ గారి దగ్గర మాస్టర్ క్లాస్ అటెండ్ అయితే మీరు radiosurabhi.com/MC వెళ్ళండి, అక్కడ నమోదు చేసుకోండి వెంటనే క్లాస్ కి. మా శృతి గారు లీడ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు చెప్పారు అసలు కంటే వడ్డీ ముద్దని ఆ మాట చెప్తూ వారికి ఇష్టమైన అమ్మగారికి ఇష్టమైన మాట పాట మీకు వినిపిస్తాను. మీరు స్టూడియోకి ఫోన్ చేసేయండి 972-6361-966. నాకు 15 నిమిషాలు సమయం ఉంది, కుదిరితే ఒకటి రెండు మెగా పవర్ లీడర్ బోర్డు ఆడదాం, లేకపోతే పని నడిపిద్దాం. మీరు అందరూ అమ్మల పండుగలో బిజీ ఉన్నట్టున్నారు. శృతి గారు మీకోసం, మీ అమ్మగారు సీత గారి కోసం

చదువుకున్న మనసే మనిషి వినిపించింది రాగాలే మా శృతి గారి కోసం ఆ పాట. వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట అది. సరే తర్వాత మనం ఇంకా అమ్మ చెప్పిన మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి. మనకు డెట్రాయిట్ నుంచి జ్యోతి కుంటముక్కల్ గారు వారేం చెప్పారంటే సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట సిద్ధార్థ్ ఇతను నేర్చుకోవాలి అని చెప్తుండదట. అదేమిటి తెలుసుకోవడానికి టైం పడుతుంది అంటున్నారు. సరే వారు జ్యోతి గారు వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాఠం కూడా అడిగారు. అలాగే నేను ఇద్దరు ముగ్గురిని కంబైన్ చేసేస్తాను ఇదే రిక్వెస్ట్ లో. కొన్నపల్లి సీతామహాలక్ష్మి గారు వారు అమ్మగారికి ఇష్టమైన పాట నేను వినిపించేసి, ఎందుకంటే మా అమ్మకి ఇష్టమైన పాట కూడా అదే. ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు, ఈనాటి ఈ బంధం ఏనాటితో నుంచి వినిపించా. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట చెప్తాను. వాళ్ళ అమ్మగారి పేరు సువర్చల. వారు చెప్పిన మాట ఏమిటంటే, కోపతాపాలు లేకుండా అందరితో మృదువుగా మెలగాలి, విసుగు లేకుండా సహనంగా ఉండాలి అని. కోపతాపాలు లేకుండా అందరితో మృదువుగా మెలగాలి, విసుగు లేకుండా సహనంగా ఉండాలి అని చెప్పి కునపులి సీతామహాలక్ష్మి గారు వారి అమ్మగారు సువర్చల చెప్పిన మాటని చెప్పారు. అలాగే సిద్ధప్రజ్ఞ నేర్చుకోవాలని జ్యోతి వారి అమ్మగారు చెప్పారు. సరే వారిద్దరినీ కలుపుతూ వారిద్దరు కోసం జ్యోతి గారు అమ్మగారు కోరిన పాటని మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఇది చిన్న బిట్ సాంగ్, ఒక సినిమాలో మనకి ఉంటుంది. చాలా అందంగా చిత్రీకరిస్తారు మన విశ్వనాథ్ గారు. తన సప్తపది అన్నారు కానీ సినిమా సప్తపది కాదు. ఇది శంకరాభరణం. మామూలుగా మీ సినిమా ఏమిటి అది ఇది అడుగుతుంటాను, కానీ ఈరోజు అది కాదుగా శీర్షిక. అమ్మ చెప్పింది, అమ్మ చెప్పిన మాట అమ్మ మెచ్చిన, అమ్మ చెప్పిన మాట అమ్మ మెచ్చిన పాట, అమ్మ చెప్పింది అన్న కార్యక్రమం అమ్మల పండుగ జయ జయలు మీకు అందరికి అందిస్తూ మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. అందరి మనసులలో మానస సంచారమే అమ్మాయి.

మానస సంచరే చిన్న బిట్ సాంగ్ అది శంకరాభరణం సినిమా నుంచి. తర్వాత హైదరాబాద్ నుంచి నాకు నండూరు సుందరి నాగమణి గారు వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటని చెప్పారు, నీ సహనమే నీకు శ్రీరామ రక్ష. ఎంతమంది అమ్మల సహనం గురించి ఓపికగా ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. తను కోరిన పాట, వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట, వాళ్ళ అమ్మగారు పేరు చెప్పలేదు నాకు, నండూరు సుందరి నాగమణి గారు హైదరాబాద్ నుంచి ఈ పాట కోరుతున్నారు వాళ్ళ అమ్మగారి కోసం. 972-636-1966 ఫోన్ చేయండి.

సాపాటు ఎటు లేదన్న పాట సుందరి నాగమణి గారు వాళ్ళ అమ్మగారికి ఇష్టమైన పాట. హైదరాబాద్ నుంచి వారు ఆ పాటను కోరారు. వారి కోసం ఆ పాట వినిపించాను. మనం చకచకా సమయం అయిపోతుంది. కువైట్ నుంచి మా మరదలు డాక్టర్ నిర్మల రఘుస్ వైఫ్, డాక్టర్ రఘునందన్ వైఫ్, వాళ్ళ మాత తను కూడా, ఆమె అసలు పాటలు పుట్ట, మాటలు కూడా పాటల్లాగే. తనకి ఎన్ని రకాలైన పాటలు, ఇప్పుడు మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా పాటతోటి తను చెప్పేదట, ఇలా ఉండాలి మీరు ఇలా ఉండాలి అని చెప్పి, ఆ అనుబంధం తర్వాత అన్నాచెల్లెల అనుబంధం గురించి, చంద్రుడిని మించు అందములికించు, తన మాటలను కూడా పాటల్లా అన్ని పాటలు పాడుతుంటారు అత్త. సో మా భానుమతి గారు, భానుమతి అత్త, తనకు ఇష్టమైన పాట మీకు వినిపిస్తాను. మా మరదలు నిర్మల, డాక్టర్ నిర్మల కోసం కువైట్ నుంచి హ్యాపీ మదర్స్ డే డాక్టర్ నిర్మల అండ్ మా భానుమతి అత్త.

ఇక్కడ ఇల్లాలన్న అమ్మ తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతీయ గృహ జీవునిగా చే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా అంతే ఇంకా ఆలయాన్ని వెలిసిన ఆ దేవుని రీతి అన్న పాట

అండ్ మనకు అది మా అత్త భానుమతత్వ కోసం కూవట్లో ఉన్న మా మరదలు వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ అడిగిన పాట అది. మా గిరి రామరాజు వాళ్ళ అమ్మగారి కోసం అడిగిన సరోజాదేవి గారు, వారి అమ్మగారికి నచ్చిన వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, పిల్లల చదువులు అశ్రద్ధ చేయకు. అసలు గొప్ప మాట, పిల్లల చదువులు అశ్రద్ధ చేయకు, దట్స్ వాట్ యువర్ జాబ్ ఈజ్ యాజ్ ఎ పేరెంట్ అని చెప్పారు గిరి గారికి. వారు అడిగిన పాట ఇది బిట్టు మాత్రం వినిపిస్తాను గిరి, డోంట్ మైండ్. ఇంకొక పాట ఉంది కాబట్టి నాకు అది. మీ అమ్మగారు సరోజదేవి గారు మీకు అందరికీ ఇంటి పాత అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే.

గిరి గారు అమ్మగారు సరోజాదేవి దేవి గారికి ఇష్టమైన పాట అది. దాంతో మనం ఈ కార్యక్రమం చివరికి వచ్చేసాం. ఇంకా 3 నిమిషాల సమయం ఉంది నాకు. అడిగినదే తరువుగా మీ అమ్మ చెప్పిన మాట ఏమిటి, మీ అమ్మ మెచ్చిన పాట ఏమిటి అని అడిగితే మీరు అమ్మతో తీసుకున్న ఫోటో ఒకటి పంపండి అంటే నాకు 34 మంది పంపించారండి. వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అమ్మగారి మాటలు, వాళ్ళ అమ్మగారికి నచ్చిన పాటలు అన్ని పంపించారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ కొటేషన్స్ తోటి, వాళ్ళు అడిగిన పాటల పట్టికతోటి అంతా కలిపి ఒక రీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని ఫోటోలను అంతా అలంకరించి అందంగాను. ద లాస్ట్ వన్ మా వైష్ణవి, మా ఓన్ రేడియో సర్వీలో ద ఫల్క్రమ్ ద కోర్, మా వైష్ణవి కోరిన గుర్తి, తను కోరిన వాళ్ళ అమ్మగారి పాట. తను చెప్పిన మాట ఒకటి చెప్తాను. నెవర్ బి ఎంబరాస్డ్ అబౌట్ హూ యు ఆర్ అండ్ వేర్ యు కమ్ ఫ్రమ్. తల ఎత్తి జీవించు, తెలుగు నేలలో పుట్టావని అని వాళ్ళ అమ్మ పద్మిని గారు చెప్తారట. ఎంత మంచి మాట కదా. అమ్మలందరికీ మరొకసారి అమ్మల పండుగ జయజయలు తెలియజేసుకుంటూ ఈ మంచి పాటతోటి సైనింగ్ ఆఫ్. భాస్కర్ రాయవరం మరొకసారి ఎక్కడున్నా సరే అమ్మ పాదాలు మొక్కాల్సిందే, అంతే. అదే జీవితానికి పరమార్థం. అమ్మలు దండాలు, జయజయలు. వైష్ణవి గారి అమ్మగారు చెప్పిన మాట, తల ఎత్తి జీవించు, తెలుగు నేలలో పుట్టావని వారి అమ్మ పద్మిని గారు చెప్పిన మాట. దాంతో ఈ పాటతో సైనింగ్ ఆఫ్. భాస్కర్ రాయవరం. అందరూ అప్పటిదాకా ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని జీవితంలో తరసిల్లే వాళ్ళందరికీ పంచుకుంటూ వెళ్ళండి. అమల పండుగ జయజయలతో సైనింగ్ ఆఫ్. భాస్కర్ రాయవరం.

0: Radio Surabhi, 107.9 FM, HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
3: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాల మన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-021.
6: వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

0: rrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. Where every saree feels truly like a second skin. మీకోసం తెస్తున్నారు a stunning collection of silks, banarasis, kanchi, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా. Add something beautiful to your wardrobe with second skin. Happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
1: Mana Shanti. Mental peace. మసాలా దోస
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది వృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కరీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476

0: experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. ఆటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
2: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit Babaji Caterers.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగునేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: పెంచుకో, బర్రీస్ పంచుకో, గ్లాస్ లో కలుపుకో, తీసుకో ఓ ఫ్రీ టిప్నే, తప్పుకోర పక్కనే చెయ్యి ఓవరాక్షురే, ఓ పిల్లనే చేసుకోర ఫ్రెండ్నే, లైన్ వేసి చక్కగా టేక్ అ బ్రేక్. Position in the
1: Tick Tick Radio Surabhi Time Check. Studio Lo Time 4 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడ మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ ఇన్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve

0: హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈజ్ ఆ కాన్సెప్ట్. నూరు నుంచి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

మంచి పాటతో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించేశాను. ఓ ఐ థింక్ ఐ కాల్ కాలర్ ఆల్సో. జస్ట్ నాకు రింగ్ ఎక్కువగా రాలేదు. మరొక్కసారి ప్రయత్నించండి, తప్పకుండా మీ కాల్ నేను తీసుకుంటాను. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగునిస్తాం. రైట్ నౌ మనం ఎంజాయ్ చేస్తున్నాం సూపర్ సండే. సండేసే సూపర్, ఇంకా సూపర్.

सुपर डुपर सुपर से भी ऊपर विद मी योर आरजे अंजना Sunday afternoon drive time 4 PM to 7 PM with me. నేను వచ్చేసాను కాబట్టి బయట వర్షం పడ్డా పిడుగులు పడ్డా మెరుపులు మెరిసిన మనం మాత్రం ఎంజాయ్ చేసేద్దాం 3 hours నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ విత్ మ్యూజిక్ మెలోడీస్ టాక్ గేమ్స్ ఫన్ వాట్ నాట్ బట్ అన్నిటికంటే ముందుగా ప్రతిరోజు నేను ఎప్పుడు చూసినా ఏంటో ఒక పండగలో వచ్చేస్తుందండి అదేంటో నేను వెతుక్కుని మరీ పండగలను తెచ్చుకుంటారా పండగల్లో ప్రతి పండగకి నేను వస్తానా అనే విషయంగా చెప్పాలంటే రెండో కష్టమే నేను ఫస్ట్ పండగ ఎక్కడుంది అని చూస్తానండి ఇవాళ కాకపోతే రేపైనా అన్నట్టుగా ఐ థింక్ ఐ హ్యావ్ ఎ కాలర్ వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను హలో వెల్కమ్ టు రేడియో సురభి హలో ఐ థింక్ వర్ష ప్రభావమో ఏమో ఉరుములు మెరుపులు పిడుగులు పడుతూ ఉంటే మరి సరిగ్గా లైన్స్ కూడా మనకి సహకరించట్లేదేమో బట్ ఎనీవేస్ తిరిగి ప్రయత్నించండి తప్పకుండా మీ కాల్ నేను అటెండ్ అవుతాను సో బేసిక్ గా ఇవాళ పండగ ఏంటండి అందరూ ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన అద్భుతమైన పండగ మదర్స్ డే విషెస్ ప్రతి ఒక్కరికి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి మదర్స్ డేతో సంబంధం ఉందండి అంతే కదా వెదర్ యు ఆర్ ఎ మదర్ ఆర్ నాట్ అనేది పక్కకు పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరికి మదర్ ఉంటారు కాబట్టి అందరూ మదర్స్ డేని గౌరవించాలి ప్రత్యేకంగా గుర్తించాలి సో యథావిధిగా మీకు గనక ఏమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే మదర్స్ డే పురస్కరించుకుని తప్పకుండా కాల్ చేయండి ఎస్ దాంతో పాటు మనం ఏం చేస్తాం సూపర్ సండేలో ఈవినింగ్ 4 to 5 PM ఇట్స్ ఫర్ ద కిడ్స్ పిల్లల చిచ్చర పిడుగులు వీళ్ళు అనేటట్టు ఉంటున్నారు వాళ్ళ రేపు పిల్లలు అన్డౌట్ అండి అలాగే ఉండాలి జామ్ జామ్ అని ఉండాలి వాళ్ళు లేకపోతే ఎట్లా సో పిల్లల గురించి అంటే వాళ్ళు నా కార్యక్రమంలో ఇప్పుడు రైట్ నౌ ఈ ఫస్ట్ 1 hour దే కెన్ టాక్ ఆన్ ఎయిర్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీలో ఎవరన్నా పిల్లలు ఇన్ ద సెన్స్ 12 and below నేను 12 and below వాళ్ళని పిల్లల కేటగిరీలో వేసేసాను అనమాట సో 12 and below వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చండి చక్కగా తెలుగులో 2 వాక్యాలు మాట్లాడతానా పద్యం పాడతానా పాట పాడతానా పద్యం చెప్తానా చిట్టి పట్టి కథ మా అందరికి క్యూట్ క్యూట్ గా వినిపిస్తానా దిస్ ఇస్ ద టైమ్ 9726361966 స్టూడియో నంబర్ వన్స్ అగైన్ మీ అందరికి హ్యాపీ హ్యాపీ హ్యాపీ సండే హ్యాపీ మదర్స్ డే

మరి మంచి పాటలు అంటే మీరు మెచ్చిన పాటలు ఏమున్నాయి? వాట్ యు ఫీల్ లైక్ మదర్స్ డే పురస్కరించుకుని? యాక్చువల్లీ మనం ఇవాళ పొద్దున్నీ మన కార్యక్రమాల్లో మంచి మంచి పాటలు విన్నాం, అయితే నాకెందుకో ఈ పాట వినిపించాలనిపించింది. అయినో ఈ పాట ఎందులోది, ఏంటి, ఎవరు పాడారు, అవన్నీ మీరే నాకు చెప్తారు, బట్ ఈ పాట విని నిద్రపోవద్దే, నిద్ర నుంచి లేవండి.

0: అదండి, ఇంత మంచి పాట యాక్చువల్లీ ఈ టైంలో ఈ వెదర్ లో ఈ పాట ఇంకా కొంచెం వినిపించానంటే నిజంగానే నిద్ర వచ్చేస్తుందేమో అని భయం వేసిందండి. అంత మెలోడియస్ గా ఉంటుంది, గళము గాత్రము అన్ని కూడా. సరే, నాతో ఒక చిన్నారే ఉన్నారు, ఆన్లైన్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: హలో.
0: హలో మా. సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీ పేరు, నీ సంగతులు ఏంటి, విశేషాలు?
1: నా పేరు ఆద్య, నేను టెక్సస్ లో ఉంటాను. నేను ఇప్పుడు 7th గ్రేడ్ అండ్ ఐ యామ్ 12 ఇయర్స్ ఓల్డ్.
0: వెరీ గుడ్. ఎక్కడికా చెప్పేశావు మరి?
1: సో ఈ రోజు నేను ఒక పాట పాడుతున్నాను. సో
0: గో అహెడ్.
1: అది మదర్స్ డే కోసం.
0: మదర్స్ డే కోసం అయితే మీ మమ్మీకి మాత్రమేనా ఇది? ఎవరికి స్పెషల్ ఈ పాట?
1: నా అమ్మకి.
0: ఓ, సో స్వీట్ మామ్, ఆర్ యు లిజనింగ్? యు ఆర్ సో లక్కీ.
1: Yeah, I'm listening.
0: Pardon, Anna.
1: Okay.

0: முகத
1: చాలా బాగా పాడావు మమ్మీ డెడికేటెడ్ ఈ సాంగ్ ఇవాళ మదర్స్ డేనా వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ టు ద మామ్ ఆల్సో అయితే నీతో సదాగా కాసేపు ఒక రెండు మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను ఆర్ యూ ఇన్ ఓకే సో నీకు ఒక సీన్ ఇస్తాను సినారియో ఓకే ఆ సీన్ లో నీ రియాక్షన్

0: యాక్షన్, నీ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఊహించి నాకు చెప్పాలి. బికాస్ యూఆర్ 12 years old, యూ కెన్ ఇమాజిన్ రైట్. సో నువ్వు కొంచెం పెద్ద కాబట్టి నేను నువ్వు పెద్ద అనుకుని నేను చక్కగా నీకు ఇలాంటి సీన్ ఇస్తున్నాను అన్నమాట. సీన్ ఏంటంటే, నువ్వు నీ ఫ్రెండ్స్ తో ఆడుకుందాం అనుకున్నావు, ఇంట్లో ఉన్నావు, ఒక్కడివి ఉన్నావు. ఆర్ యు గర్ల్ ఆర్ బాయ్?
1: Girl.
0: So if you are alone at home, then you are feeling bored, you want to play with your friends, right? So it's a bright sunny day and mom says don't go out. సన్నీ డేస్ లో మామ్స్ అంతా చెప్తారు కదా, ఇంత బ్రైట్ సన్నీ డే లో అలా వెళ్ళావంటే కొంచెం సన్ స్ట్రోక్ వస్తుంది, సో బీ కేర్ఫుల్, ఇండోర్స్ ఉండు అని చెప్తారు రైట్.
1: యాక్చువల్లీ
0: యూ ఫీల్ లైక్ ప్లేయింగ్, సో యూ వెంట్ టు యువర్ ఫ్రెండ్స్ హోమ్. మామ్ సెడ్ ఓకే గో టు యువర్ ఫ్రెండ్స్ ప్లేస్ బట్ బీ ఇండోర్స్, ఆల్వేస్ ప్లే ఇన్సైడ్ ద హౌస్. ఓకే, హౌస్ లో 4 ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు అందరు కలిసి 5 ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ నైస్ టైమ్ టుగెదర్. దెన్ సడన్లీ యూ ఆల్ డిసైడెడ్ టు గో అవుట్ అండ్ ప్లే, బ్యాక్ యార్డ్ లో ఆడదాం అనుకుంటున్నారు. ఓకే, దెన్ యూ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్. బై ద టైమ్ యూ కమ్ హోమ్ యూఆర్ టాన్ అండ్ యువర్ మామ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ యూ, వాట్ విల్ బి యువర్ రియాక్షన్?
1: My mom, she wouldn't get mad at me because I'm already very tan because I play tennis every day in this heat.
0: But you said, mom, I'll be indoors, I'll just play with my friends and I'll be back soon. That's what you said to your mom and you went. By the time you come back,
1: yeah,
0: like you already played outside.
1: Yeah, I would just tell her that I was outside, so because all my other friends were outside. If I was alone inside, then I would feel bored. So I decided to go outside with them, and it was just in the backyard.
0: So, okay. So if friends ask you to play, you'll go out and play with them, and at the same time, you'll not hide it with your mom. Come home and talk to your mom straight away, right?
1: Yes.
0: Then how do you please your mom? Mom is upset.
1: Well, because It's better to tell the truth than lying to my mom.
0: Yeah, but you have something in hand. You can nicely sing something and like, no, please your mom.
1: Yeah, but
0: good, you chose to speak straight, right? Nice ka chakaga truth cheptanu, amma degre emi dachanu annao kada. So sweet of you, dear. Bondi. So and at the same time, you're so confident that your mom will not be mad at you, kada?
1: Yes.
0: Nice bonding. That's what you need. Very good.
1: Okay.
0: Chalo. Bye.
1: No, ma tell me kuda oka paddi cheptunta neecha.
0: Yeah, yeah.
1: Okay, mohit. Hello.
0: Hello, who is this?
2: My name is Mahanya.
0: Mahanya. Akka is Adya. Yes. You are Mahanya.
2: Yes.
0: Okay. Tell me, Nana.
2: So I want to tell this poem.
0: Mm-hmm.
2: It's for Mother's Day for my mom.
0: Okay.
2: Like, it's about like not troubling your parents. it's because like if you're also grown up that you also want.
0: Okay.
2: You don't want to be perfect. So yeah. Okay. Okay, sorry. కష్టపెట్ట బోకు కన్న తల్లి మనసు, నష్టపెట్ట బోకు నాన్న పనులు. తల్లి గంతులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల.
0: వావ్, దట్స్ ఎ నైస్ వన్ డియర్. యువర్ మామ్ ఇస్ రియల్లీ లక్కీ. చక్కగా ఒకళ్ళు పద్యం చెప్పారు, ఒకళ్ళు పాట పాడారు. నైస్ మదర్స్ డే గిఫ్ట్.
2: ఐ నో దిస్ ఆఫర్. I know a lot of puzzles because I go to this Telugu class.
0: Very good, ma.
2: It's called Manapadi.
0: Okay, got it. Thank you, dear. అదనమాటండి, అమ్మాయి చెప్పేసింది కూడా, ఎక్కడ నేర్చుకున్నాను, ఏంటి ఆ కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది అని. అండ్ లక్కీ మామ్, మదర్స్ డే రోజున మామ్ ని ఇలా పొగడ్తలతో, ఇలా పాటలతో, పద్యాలతో ముంచెత్తేస్తున్నారు.

అదండి. సో ఫస్ట్ 1 అవర్ మనము కిడ్స్ సెగ్మెంట్ కాబట్టి, ఇంకా ఎవరన్నా చిన్నారులు ఇవాళ పార్టిసిపేట్ చేసి ఇలా మంచి పాట ఏదన్నా వాళ్ళ మదర్ కి డెడికేట్ చేస్తా అన్నా, లేదా నేను ఇవాళ ఎక్స్క్లూజివ్ గా ఏమనుకున్నానంటే అమ్మ మీద ఒక 4 వాక్యాలు చెప్పగలిగితే గ్రేట్. అది అఫ్ కోర్స్ ఇది గోస్ ఫర్ ఎవ్రీబడి, ఏజ్ వారైనా చెప్పొచ్చు. బట్ ఫస్ట్ 1/2 అవర్ మనము ఇంకా ఇంకొక 1/2 అవర్, ఐ మీన్ టు సే 4:30 అవుతోంది దగ్గర దగ్గర మనకి, 4:30 to 5 అంటే ఇంకొక 1/2 అవర్ పాటు పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో చెప్తున్నానన్నమాట. పిల్లలు ఎవరన్నా నేను చెప్పినట్టుగా 12 and below కిడ్స్ తెలుగులో అయితే వెరీ గుడ్ అండి, ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు. ఎనీథింగ్ దట్ దే ఫీల్, చిన్నప్పుడు మనకి ఇలాంటివి వ్యాసం రాయడం అనేది ఒకటి ఉండేది, గుర్తుందో లేదో, ఆవు మీద వ్యాసం రాయడం, అమ్మ మీద వ్యాసం రాయడం మ్యాండేటరీగా ఇలాంటివి ఉంటూనే ఉండేవి అలా అనమాట. సో ఎనీవేస్ అలా అని ఏమి లింక్ పెట్టలేము, అంతే అమ్మ మీద ఏదైనా చెప్పొచ్చు కదా. అమ్మ అంటే ఇట్స్ లైక్ ఎ ఫ్రీడమ్, మనము కోపంగా చెప్పొచ్చు, ఇష్టంగా చెప్పొచ్చు, మనకి బాధగా ఉన్నప్పుడైనా ఎనీ టైం, అసలు మనకి బోర్ కొట్టినా, ఓపిక లేకపోయినా, ఫీవర్ వచ్చినా, లేదా జీవితంలో

అన్ని విధాల సంతోషం వచ్చిన ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నా అమ్మ ఈజ్ అమ్మ, అమ్మ కావాలి కదా అలా అనమాట. సో మంచి వాక్యాలు చిన్నారు చెప్తే వినాలనుంది. డూ కాల్ అస్ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరు అవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello, dinner plans and group lo ram support chesalaru.
3: What a day, I'm completely exhausted. Dinner plans enti?
4: Nenu em undaledi ee roju dinner ki. Dinner plans enti?
0: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: ఓం లక్ష్మీదేవి ఆయ నమః. ఓం వెల్త్ గాడెస్ ఆయ నమః.
6: ఓ నారి, ఏమి నీ కోరిక?
5: అమ్మా లక్ష్మీదేవి, హాలిడేస్ కదా, ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ కి నాకు డబ్బులు కావాలి.
6: ఇంతేనా? నీ భక్తికి మెచ్చా, నీకు అద్భుతమైన వరం ఇస్తున్నారు. అర్జెంట్ గా మేరు లెండింగ్ కి కాల్ చేయి. వాళ్ళ కొత్త హీలో ప్రాజెక్ట్ నుంచి నీకు డబ్బులే డబ్బులు. కాల్ మేరు లెండింగ్ ఎట్ 972-312-8959 ఆర్ విజిట్ merulending.com. దే విల్ ఇనిషియేట్ హీలో ప్రాసెస్, హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్, డిపాజిట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ జస్ట్ అబౌట్ 3 weeks. కాల్ మేరు లెండింగ్ ఫర్ హోమ్ ఈక్విటీ లోన్స్ or cash out refinance. Some restrictions apply. NMLS ID number 1190717.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్.

0: Thank you for being in our journey.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే విత్ మీ యర్ ఆర్జే అంజన. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM డ్రైవ్ టైమ్ విత్ మీ. అయితే నా సండే సో ఫార్ గోయింగ్ సూపర్ అండి. నా కిడ్స్ కాల్ చేస్తూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఎవ్రీ టైమ్ నేను ఇదే చెప్తాను, కిడ్స్ తోటి ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి దేర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇప్పుడు నాకు యువన్ కాల్ చేసి చెప్పాడనమాట ఒక పాట. I want to request and I also want to say Happy Mother's Day to you. అని వాళ్ళ మామ్ కి తన హ్యాపీ మదర్స్ డే విషెస్ ఆన్ ఎయిర్ చెప్దాం అనుకున్నాడు. సో యువన్ తరఫున నేను మనకి షేర్ చేస్తున్నాను ఆన్ ఎయిర్ అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ యువన్. పిల్లలందరూ నేను ఎప్పుడు సరదాగా ఏదో ఒకటి మాట్లాడిద్దాం అని మాట్లాడుతూ ఉంటే వాళ్లలో ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుందండి, నిజాయితీ, ధైర్యం, ట్రూత్. ఇలా ఠపీమని చెప్పేస్తారు, అసలు పాజ్ బ్రేక్ ఉండదు, ఠపీమని ట్రూత్ చెప్పేస్తారు, ధైర్యంగా చెప్తారు. అది ఎంత బాగుంటుందంటే వీ షుడ్ యాక్చువల్లీ అప్రిషియేట్ దెమ్. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ యువన్. నేను అడిగాను పిల్లని, ఇప్పుడు సెగ్మెంట్ ఏంటంటే అమ్మ మీద ఒక 4 వాక్యాలు చెప్పాలి, అది తెలుగులో చెప్పినా ఓకే, ఇంగ్లీష్ లో చెప్పినా ఓకే, బట్ ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ యువర్ హార్ట్. మీరు రైట్ నౌ ఏం ఫీల్ అయితే అది చెప్పచ్చు. ఐ లవ్ మై మామ్, ఐ ఎంజాయ్ టాకింగ్ టు హర్, షీ కుక్స్ వెరీ వెల్ ఫర్ మీ, షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. సో ఇవే వస్తున్నాయి ఇందాక నుంచి పిల్లల దగ్గర. బట్ నేను కొంచెం ముందుకెళ్ళి అడిగానమాట, ఎనీ టైమ్ లైక్ నువ్వు మామ్ మీద యాంగ్రీ ఉన్నావా అంటే ఎంత క్విక్ గా స్పాంటేనియస్ గా టపీ మంచి మల్టిపుల్ టైమ్స్ అని. సో మదర్ తోటి అది ధైర్యం ఉంటుంది, ఆ ర్యాపో ఉంటుంది, ఆ రిలేషన్ ఉంటుంది. దట్స్ వాట్ ఇస్ ద రియల్ బాండింగ్. Yes, kids, if you are ready with your sentences, do call me 972-636-1966, the studio number. Chakka, talk something very good, sweetest about your mom and something like, no, you are really you don't appreciate your mom doing that for you or doing with you, but definitely you are closest to your mom, kada? Yuvan, here comes your request song.

అదండి, పెద్ది మూవీ నుంచి రిక్వెస్ట్ సాంగ్ అడగడం జరిగింది. ఈ పాట నేను ఆల్రెడీ వేసేసాను అన్నమాట, అది ఇవాళ రోజున ఈ పాట వేసేసాను అది చెప్పడం. ఎందుకంటే సామాన్యంగా ఇలాంటి పాటలు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ ఖచ్చితంగా సెగ్మెంట్ లో ఒక్కసారినా వినిపించి తీరుతాం. సో ఇవాళ సెగ్మెంట్ లో ఫస్ట్ 1 అవర్ లోనే వినిపించేయడం జరిగింది. ఎనీవేస్, ఇంకా మంచి మంచి రిక్వెస్ట్ సాంగ్స్ మీ దగ్గర ఉంటే 9726361966 స్టూడియో నెంబర్. అట్ ద సేమ్ టైమ్, కిడ్స్, ఆర్ యు రెడీ టు టాక్ అబౌట్ యువర్ మామ్స్? మీరు మీ మదర్ గురించి ఏమన్నా మాట్లాడాలంటే 4 సెంటెన్సెస్ తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ దిస్ ఇస్ ద టైం. సరే, ఈ టైంకి సామాన్యంగా నేను తెలుగు టు ఇంగ్లీష్ అంటూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను పిల్లల్ని. ఇంగ్లీష్ టు తెలుగు అవ్వచ్చు, తెలుగు టు ఇంగ్లీష్ అవ్వచ్చు. లాస్ట్ వీక్ మనం ఏం చేసాము, నెంబర్స్ ని నేను ఇంగ్లీష్ లో చెప్తే పిల్లలు తెలుగులో చెప్పారు. ఈసారి కొన్ని పదాలు నేను తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ అడుగుతాను, మీరు ద అదర్ వే రౌండ్ నాకు ఆన్సర్ చేయాలి. నేను తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్ లో, ఇంగ్లీష్ లో అడిగితే తెలుగులో చెప్పాలి. ఇఫ్ యు ఆర్ రెడీ, ఆన్ ఎయిర్ తీసుకుంటాను మిమ్మల్ని. ఆన్ ఎయిర్ వచ్చేసి చక్క చక్క చెప్పేయాలన్నమాట, అది ఛాలెంజ్. ఆర్ యు రెడీ కిడ్స్? మీరు కనుక రెడీ ఉంటే ఏం చేయాలి, కాల్ చేసేయాలి. సరే, మరి లోగా నేను ప్రకటనలు కూడా వినిపించేస్తాను. ప్రాస్పర్ అండ్ నార్త్ టెక్సస్ వాళ్ళకి బిగ్ న్యూస్. ఎస్, హరేలే ఫ్రెష్ మార్కెట్ ఇస్ ఓపెనింగ్ ఇట్స్ 4th స్టోర్స్ with a special soft launch happening on May 15th. Get ready for fresh vegetables, authentic flavors, quality groceries and exciting launch offers. Anni just there waiting for you. Visit the brand new Hareli Fresh Market at 5530 West University Drive, Prosper, Texas 75078. Mark your calendars, bring your family and don't miss the exclusive launch offers during the soft opening celebration on May 15th. అది సంగతి. సో May 15th నుంచి వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి అన్ని ఆల్మోస్ట్. అలాగే మాస్టర్ క్లాస్ విత్ ప్రిన్స్ రామవర్మ గారు, ఇది మీకు ఆల్రెడీ మనం అనౌన్స్ చేస్తూ ఉన్నాము. రేడియో సర్బీ ప్రెజెంట్స్ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ విత్ ఎక్లైన్డ్ వోకలిస్ట్ ప్రిన్స్ రామవర్మ గారు. ఈయన డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ లెజెండరీ ఎం బాలమురళీ కృష్ణ గారు. Prince Ramavarma Garu will be conducting an exclusive master class on Saturday, May 16th from 11 a.m. to 1 p.m. CST. Idu vachesi me register cheskovalsi untundi. If you are interested, if you are someone who is passionate about devotional music, this is a wonderful opportunity to learn 2 beautiful compositions directly from a maestro. And perform at the Grand Radio Surabhi Jatara on June 7th. నేర్చుకోవడమే కాకుండా మీరు జూన్ 7th నా జాతరలో ఈ రెండు పాటల్ని పెర్ఫామ్ చేస్తారు గ్రాండ్ స్కేల్లో. సో ఆఫ్ కోర్స్ స్లాట్స్ ఆర్ లిమిటెడ్, రిజిస్ట్రేషన్ ఫీజ్ జస్ట్ $30. మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే చాలా చాలా చాలా ఈజీ, radiosurabhi.com/RSJ. ఇక్కడ వెబ్సైట్ కి వెళ్తే డీటెయిల్స్ క్లియర్ గా ఉన్నాయన్నమాట. Or you have something to ask, call Shruti Garu at 945-257-2690. Adi. Kids, are you ready? I am waiting. Na kids tho maatladalani chaala utsahanga undi. One actually one of the events in Saturday attended events lo kuda entho mandi connect ayyaru. They really wanted to టాక్. చాలా మంది ఉత్సాహం చూపించారు, ఆన్ ఎయిర్ వచ్చి మాట్లాడతాము, లాస్ట్ సండే మేము కాల్ చేసి మిస్ అయ్యాము అని కూడా చెప్పారు. సో డెఫినెట్ గా ఇవాళ ఫస్ట్ 1 అవర్ ఈజ్ యువర్ టైమ్ టు కాల్ us.

సో నేను పాటల్లే వినిపిస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ రెడీ, వి కెన్ టేక్ యూ ఆన్ ఎయిర్ కిడ్స్, ఒకవేళ మీరు మాట్లాడాలి అంటే గనక. సరే, నెక్స్ట్ ఇవాళ ఒకరి బర్త్డే ఉంది, బర్త్డే సెలబ్రేషన్స్ లోకి వెళ్దాం. బట్ ఈలోగా ఇంకో పాట వినిపించేస్తాలేండి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు చిత్రమ్మ గారి గళల్లో మీరు విన్న ఈ పాట దేవిపుత్రుడు చిత్రం నుంచి ఎంత చక్కగా అనిపించిందో, కాస్త రిఫ్రెషింగ్ గా అనిపించింది. డెఫినెట్ గా గుడ్ సాంగ్స్ అండి. ఎస్, సో మీలో ఎవరికన్నా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే మీ మదర్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఆవిడ ఇష్టపడిన పాట అవ్వచ్చు, లేదా మీరు ఈ పాట చూసి నాకు మా మదరే గుర్తుకొస్తున్నారు అని అనుకునే పాట ఏదైనా ఉంటే తప్పకుండా మనం వినేద్దాం. ఓకే, సో నేను కొత్త తరం పాటలు కూడా వినిపిస్తాను. నాట్ దట్ ఇవాళ మొత్తం 3 గంటలు ఇదే అని కాదు కదా, మనం చాలా చాలా విశేషాలు మాట్లాడుకుంటాం ఆఫ్ కోర్స్, అందుకని అనమాట. సరే, మరి ఈలోగా నేను మరి కొన్ని ప్రకటనలు కూడా మీకు వినిపించేసి తర్వాత పాటలు మాటలు అన్ని ఆటల వైపు కూడా వెళ్దాం. సో SNR insurance. If at all you are planning summer travels or visiting USA, make sure you are covered with SNR insurance for medical emergencies,

cancellations and many more. So you can travel with peace of mind. So mundugane meer insurance teesukunte happy ga undochu. So for that meer em cheyali, call or text 469-464-9864 or simply visit snrinsurance.com to get started. ఈ మే 15th, 16th and 17th లా చాలా చాలా ఫన్ ఉండబోతోంది. ఫుల్ లాన్ సెలబ్రేషన్, ఫ్రీబీస్, రాఫల్ ప్రైజెస్, ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్, ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్, షుగర్ కేన్ జ్యూస్, చాట్ అండ్ ఆల్ యువర్ ఫేవరెట్ బైట్స్ ఎట్ రాజులాస్ కిచెన్. ఇందుక సెడార్ పార్క్, గెట్ రెడీ, ఇండియా బజార్ ఇస్ హియర్ విత్ 3 days ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ లాన్ సెలబ్రేషన్స్. అందుకని don't miss it. This is not just shopping, it's a full celebration.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: May 16th inka 17th na Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki vastunaru Second Skin, where every saree feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno pandagalu, pellillu, even edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 p.m. to 7 p.m. at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
2: సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
1: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆన్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడికల్ స్టూడెంట్ insurance SNR insurance When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
5: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni istu classic comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940

0: State Highway 121, Suite 120, The Colony, 75056.
1: Mana Shanti, Mental Peace, Masala Dosa.
0: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curry aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina. Maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే విత్ మీ యువర్ ఆర్జే అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM డ్రైవ్ టైమ్ షో. హంగామా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. నాన్ స్టాప్ అసలే పాటలు మాటలు ఫన్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. అయితే రైట్ నౌ ఇప్పుడు మనతో ఎవరున్నారు అంటే టీ ప్యాడ్ నుంచి మనకి లక్ష్మీ పోరెడ్డి గారు వచ్చేసారు. ఆన్ ఎయిర్ ఉన్నారు. షీ వాంట్స్ She is here to share so much. ఆవిడ చాలా విశేషాలు మనతో మాట్లాడుకోవడానికి పంచుకోవడానికి మనతో రైట్ నౌ స్టూడియోలో ఉన్నారు. వింటున్న శ్రోతలందరికీ ఇట్స్ ఏ ప్లెజర్. మీరు ఆవిడతో డైరెక్ట్ మాట్లాడచ్చు, టీ ప్యాడ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏమన్నా అడగాలి అంటే స్టూడియో కాల్ చేయొచ్చు. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఆవిడ మనతో కాసేపు ముచ్చటిస్తారు, ఇక్కడే ఉన్నారు స్టూడియోలో. టీ ప్యాడ్ అంటే తెలియదు ఎవరికి చెప్పండి. మనందరికీ డల్లస్ లో ఇటువంటి ఆర్గనైజేషన్స్ గురించి చాలా సుపరిచితము. ఆ ఆర్గనైజేషన్ ద్వారా మనం చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. అటు సోషల్ వెల్ఫేర్ అవనివ్వండి, ఉమెన్ వెల్ఫేర్ అవనివ్వండి, ఒక్కటనేంటి అసలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. అందరం కలిసి యాజ్ ఏ కమ్యూనిటీ మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వీఆర్ గ్రోయింగ్, వీఆర్ ఇన్ఫాక్ట్ సెలబ్రేటింగ్ తెలుగు కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అండ్ తెలుగే కాదు, అందరికి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి వీఆర్ లైక్ హెల్పింగ్ హ్యాండ్ కింద కూడా ఉన్నాం. కాబట్టి రైట్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్, ఎనీ క్వెరీస్, ఎనీ విషయాలు మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు. టీ ప్యాడ్ నుంచి ఆవిడ మనతో ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మీకు ఆన్సర్ చేస్తారు. వెల్కమ్ లక్ష్మి గారు, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. వెల్కమ్ టు రేడియో సురభి లక్ష్మి గారు.
3: థ్యాంక్స్ అంజనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో టుడే. అందరికీ ముందురా ఇవాళ మనకి మదర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ మదర్స్ డే అండ్ ఆల్ ద మదర్స్ ఇస్ ఎ హ్యూజ్ షూట్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. వాట్ యు డూ ఇన్ అండ్ అవుట్ ఎవ్రీ సింగిల్ డే మ్యాటర్స్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ హియర్, ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద లవింగ్ మదర్స్ అండ్ థ్యాంక్ యూ అంజనా. సో అంజనా చెప్పినట్టు మేము ప్రతి ఇయర్ వి డూ లాట్ ఆఫ్ కమ్యూనిటీ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్. సో ఈ ఇయర్ కూడా వి స్టార్టెడ్ ఆఫ్ మెనీ గుడ్ ఈవెంట్స్ లైక్ అడాప్టే హైవే చేసాము అండ్ దెన్ వి డిడ్ ఎ బ్లడ్ డ్రైవ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ వి డూ బ్లడ్ డ్రైవ్స్ యాక్చువల్లీ ట్వైస్ ఎ ఇయర్. సో వన్ ఇస్ డన్ అండ్ దర్ ఇస్ నదర్ వన్ కమింగ్ ఇన్ ఆగస్ట్. సో నదర్ న్యూ ఈవెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఇయర్ ఈస్ స్ప్రింగ్ ఫెస్ట్. So something new, so everybody spring anagane we start coming out of a lot and we want to enjoy the weather.
2: Definitely edho chustu untam alanti bright weather lo asalu pandaga cheskovalani.
3: Yes, so and because of any so what we did, we put together a very fabulous program and hoping all, we are inviting everybody to this event on May 17th rojuna jarpukuntunnamo, next Sunday andi. So it will be from 4 PM to 7 PM at the heart of the city, which is the Grandscape stage and lawn. సో అందరికి కోపల్ వింగ్ ఫ్లామాన్ వాళ్ళకి అట్ ఫ్రెస్కో మెక్ నియాల్ అండ్ సో ఎవ్రీబడి లిటిల్ ఎల్మ్ అక్రాస్ లైక్ ఇన్ ఇట్స్ వెరీ సెంట్రల్లీ లొకేటెడ్ ఫర్ మెనీ పీపుల్, రిచర్డ్సన్, ఆలిసన్. సో అందరికి అవైలబుల్ గా ఈజీగా అటెండ్ అవ్వడానికి వీలుగా మేము ఆ లొకేషన్ చూస్ చేసుకున్నాము. సో మీరు అందరూ తప్పకుండా రావాల్సిందిగా టీ ప్యాడ్ తరఫున నేను ఇన్వైట్ చేస్తున్నాను అందరికి. సో మే 17 మార్క్ యువర్ క్యాలెండర్స్. Which is
2: and outside. It's a free parking and free entry kada. Yes. Direct ga walk in cheyochu, chakkaga vachesi whole evening celebrate chesukochu. Tea pad varu aahvanistunnaru andarni Spring Fest 2026 ki.
3: Yes, so అదే ఆ రోజు లైక్ మార్నింగ్ ఈవినింగ్ 4 PM కి స్టార్ట్ అవుతుందండి. సో అందరికి కిడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్రీ యాక్టివిటీస్ లైక్ వీఆర్ డూయింగ్ 360 ఫోటో బూత్ ఉంటుంది అండ్ దెన్ ఫ్రీగా వీఆర్ ప్రొవైడింగ్ ఫేస్ పెయింటింగ్, బెలూన్ ట్విస్టింగ్.

0: సో అండ్ ఆల్సో మ్యూజిక్
1: గుడ్
0: డాన్సెస్ ఉంటాయి సో దట్ విల్ బి క్రౌడ్ ఇన్వాల్వ్ డాన్సెస్ అండ్ ఆల్సో గేమ్స్ కూడా సో అందరికి ప్రైజెస్ కూడా ఉన్నాయి ఆ గేమ్స్ కి సో అందరూ
1: డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ చాలా బాగుందండి. యాక్చువల్లీ మీరు మ్యూజిక్ అన్నారు కాబట్టి మధ్యలో ఒక పాట వినిపిద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒక పాట వినిపించి ఇంకా ఎన్నెన్ని ఎగ్జైటింగ్ విషయాలు ఉన్నాయి ఆ రోజు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే లక్ష్మి గారితో మాట్లాడాను, ఆవిడ చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు, సో ఇట్ విల్ టేక్ మోర్ టైం. మంచి పాట వినిపిస్తాను, వినండి. ఈలోగా మీరు ఏమన్నా కాల్ చేయాలంటే 972-636-1966 స్టూడియో నెంబర్. లక్ష్మి గారు ఇస్ విత్ అస్, షీ విల్ టాక్ టు అస్.

సూపర్ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పాట వినేసాం. అయితే సూపర్ సూపర్ సూపర్ సండేలో మనకి లక్ష్మి గారు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అబౌట్ సూపర్ ఫన్ ఫర్ కిడ్స్. లక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి, అసలు ఏమేమి ఉండబోతోంది మనకి నెక్స్ట్ సాటర్డే? సేమ్ టైం కదా, సండే, ఐ మీన్ టు సే ఇవాళ సండే.

0: ఇప్పుడు సండే, నెక్స్ట్ సండే సేమ్ టైం కి మన అందరం స్ప్రింక్లర్స్ లో ఉండబోతున్నాం.
1: డెఫినెట్లీ అంజన, ఐ థింక్ నెక్స్ట్ సండే సేమ్ ఇదే టైం కి ఇట్ విల్ బి సూపర్ ఎక్సైటింగ్ యాక్టివిటీస్ ఉంటాయండి అక్కడ. సో కిడ్స్ కి ఎస్పెషల్లీ ఫేస్ పెయింటింగ్ ఉంది, బెలూన్ ట్విస్టింగ్, ఫోటో బూత్, 360 ఫోటో బూత్ ఉంది, గేమ్స్ పెడుతున్నాము, అండ్ దే విల్ బి ఇంప్రాంప్ట్యూ డాన్సెస్ ఉన్నాయి, అండ్ దెన్ రాఫెల్స్, ఎస్పెషల్లీ రాఫెల్స్ ఉంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రిజిస్ట్రేషన్ టేబుల్ అండ్ బూత్, సో అందరూ తప్పకుండా అక్కడ ఒక టీ ప్యాడ్ టేబుల్ ఉంటుంది, అండ్ రాఫెల్స్ యూ వాంట్ యూ టు ఎంటర్ యువర్ రాఫెల్స్, సో యూ కెన్ విన్ ఎక్సైటింగ్ రాఫెల్స్ దట్ డే. And then adi kaakunda you will have, you know, this, the evening without food is not should be, you know, is important, right? So we are going to have nice food vendor booths and ice cream stalls as well. So that's
0: good.
1: Loving the kids every
0: definitely main kid la feel ayipothanu ippudu meer bold activities chepparu evening time lo ice cream antunnaru ammo really tempting ga undi good good adandi food booth unnai vendor booths
1: వెండర్ బూత్స్ అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఆ మిగతా మన తీసుకొచ్చే అడల్ట్స్ అందరికీ కూడా పేరెంట్స్ కి కూడా ఫన్ ఉండాలి కాబట్టి, సో వీ హ్యావ్ నైస్ వెండర్ బూత్స్ అండి ఫర్ క్లోదింగ్ షాపింగ్ అండ్ అదర్ షాపింగ్, యాక్చువల్లీ హెన్నా బూత్ కూడా ఉంది. ఎవ్రీబడి గర్ల్స్ వాంట్స్ టు హ్యావ్ నైస్ హెన్నా ఆల్సో, దేర్ ఆర్ దేర్ ఇస్ వెండర్ బూత్ ఫర్ హెన్నా యాజ్ వెల్, అండ్ కిడ్స్ టాయ్స్ కూడా ఉన్నాయి, దే వాంట్ టు పర్చేస్, హ్యావ్ ఫన్. అండ్ దెన్ other thing is especially we are planning the evening is going to be filled with fun with specially concert.
0: జస్ట్ అదే అడగబోతున్నాను, ఈవెంట్ కి సంబంధించి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈవినింగ్ మీరు నిర్వహించబోయే కాన్సర్ట్ కదా.
1: Yes. So evening concert is 7 pm ki start avutundi, so daniki mundu we are having all these activities so the kids can have fun and the families can have fun. That's particular place is a family friendly environment and very nice ambience also there. So 7 pm ki will start the concert by M Live Band, which is very famous, and the non stop concert from 7 pm to 10 pm. So so it is an open invitation for all the Dallas people to come and have fun.
0: Adandi Dallas chutupakkala parisara pranthallo unna vallandarki kuda next Sunday evening ఏం చేయాలి అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్ అనేసి ఆవిడ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసారు మనకి లక్ష్మి గారు ఫ్రమ్ టీ ప్యాడ్. ఎస్ లక్ష్మి గారు, ఇలాగే మరి యాజ్ ఎ కమ్యూనిటీ మనము చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా, మీరు మరికొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి టీ ప్యాడ్ తరఫున అని కూడా చెప్పారు. ఈ ఇయర్ ఆల్రెడీ ప్లాన్డ్ ఫ్యూ, మీరు ఎగ్జిక్యూటెడ్ ఫ్యూ మోర్ అప్కమింగ్ అని కూడా చెప్పారు నాకు.
1: సో ఫ్యూ మోర్ వచ్చేసి వీఆర్ డూయింగ్ ఎ ఫుడ్ డ్రైవ్ అండి, మే 13th రోజున ఫ్రిస్కో పోలీస్ ఆఫీసర్స్ కి వీఆర్ టీ ప్యాడ్ ఈజ్ బ్రింగింగ్ లంచ్, టేకింగ్ లంచ్ టు దెమ్ టు దేర్ డోర్ స్టెప్. సో యు నో పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వన్ ఆఫ్ ద వెరీ వాల్యుబుల్ department that takes care of us, keeping us safe across. So this time we chose Frisco Police Department to serve food for them, and a thank you note for giving back to the community. They do a very thankless job for all of us.
0: Definitely.
1: So we need to appreciate them. I think that is where
0: very noble andy, definitely bondy.
1: Yes, that's on May 13th lunch we are providing to Frisco police officers from TPAT.
0: Definitely. ఇలాంటి అన్ని రకాల యాక్టివిటీస్ కి మన రేడియో సురభి కూడా ఆల్వేస్ వీ విల్ బి దేర్, విల్ బి సపోర్టింగ్ అండ్ విల్ బి ఎంకరేజింగ్. అలాగే మీరు మా రేడియో సురభి జాతరకు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మీరు వచ్చారు కదా. యాక్చువల్లీ ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ యూ హావ్ బీన్ దేర్ అండ్ యూ హావ్ బీన్ ఎ వెరీ గుడ్ అండ్ ప్రౌడ్ సపోర్టర్స్ ఫర్ అస్.
1: Yes, so Radio Surabhi is very dear to TPAT. Many, I think day one in Chelli, we have been working with Rajeshwari and Radio Surabhi team for all events. Tappakunda mem every year jatra ki vastu unnamu. So in with Rajeshwari and Radio Surabhi team for all events. Tappakunda mem every year jatra ki vastu unnamu. So this year also, and very appreciate to of you supporting each other to grow better.
0: Exactly. కరెక్ట్ గా చెప్పారు. దట్స్ వాట్ వీఆర్ హియర్ టుగెదర్, వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్ అండ్ టుగెదర్ వీఆర్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ ఆల్సో యాజ్ అ కమ్యూనిటీ. వీఆర్ రీచింగ్ అవుట్ ఎవ్రీబడి సో దట్ ఎవ్రీబడి స్టేస్ హ్యాపీ.
1: Yes, that's the main intent of the organization and Radio Surabhi. What they are trying to achieve is also the same thing, keeping up the culture and doing community events. I think Radio Surabhi also does a lot of things through their medium of radio. I think they have been doing wonderful, and I also congratulate them and also wish all the best for getting to the next level of their whatever their targets are for them to do.
0: Definitely gandi raboye rojulu marinta antaru kada anchalanchalaga edagali ani aakasam anta edagalani alage ade korike prati okkaridi. Thanks for your best wishes. Yes, Radio Surabhi jatra ee samacharam May 17th మనకి టీప్యాడ్ వారి ఫీస్ట్ ఉంది. June 7th న మనకి రేడియో సురభి జాతర జరుగుతోంది. సో మీ అందరినీ మేము రేడియో సురభి జాతరకి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. తప్పకుండా వచ్చేయండి అందరూ. రేడియో సురభి జాతర ఇస్ ఆన్ June 7th. సో మరింత మాట్లాడుకుందాం లక్ష్మి గారు, మీరు ఒక పాట వేయమంటారా నన్ను?
1: షూర్ షూర్ అండి, దట్స్ వి వాంట్ హావ్ ఎ వెరీ ఫన్ సాంగ్.
0: ఫన్ సాంగ్ లేదు లేండి, అనుకుంటాను ఆల్మోస్ట్ రెండింటికి మధ్యగా ఉందండి.
1: నైస్.

0: సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి వినిపించాను. లక్ష్మి గారు, మీరు మంచి ఫన్ సాంగ్ అడిగారు, నాకు ఇది ఫన్ అనే అనిపించింది. డిడ్ యు ఎంజాయ్ దిస్ సాంగ్ అండి?
1: ఇట్స్ వెరీ నైస్ సాంగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ద సాంగ్.
0: థ్యాంక్ యూ. మీ తరఫున మరొక పాట కూడా నేను లైన్అప్ చేసేసాను, బట్ ఈలోగా మన శ్రోతలకి ఎస్ మన ఇన్ఫర్మేషన్ ఇద్దాం. శ్రోతలే మన కోసం కాల్ చేస్తున్నారండి, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి.
2: నేను వెండర్ బూట్స్ కోసం కాల్ చేశానండి, ఫర్ టీ ప్యాడ్.
0: ఓ, టీ ప్యాడ్ వెండర్ బూట్స్ కోసమా? డెఫినెట్ గా లక్ష్మి గారు ఇక్కడే ఉన్నారు, షీ విల్ ఆన్సర్ యువర్ కాల్ అండి. నేను మీ కాల్ ఆఫ్లైన్ తీసుకోను, ఆన్ ఎయిర్ ఇంకేమన్నా చెప్తారా? ఆన్ ఎయిర్ లో ఇంకేమన్నా అడుగుతారా? ఓకే, డెఫినెట్లీ. అయితే నేను మీ కాల్ నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను, లక్ష్మి గారు మీతో మాట్లాడతారు. Yes, give us few minutes and she will talk to you.
2: Okay.
0: Sare Lakshmi garu, meeru ee loga mana
2: aur ee number call back arrange
0: chesam. Okay, sure andi, we will do that. అదండి ఆయన కాల్ బ్యాక్ రిక్వెస్ట్ అడిగారు, తప్పకుండా వీ విల్ గెట్ బ్యాక్ టు దెమ్. సో లక్ష్మి గారు, మనం మాట్లాడుకుంటున్నాం మన టీ ప్యాడ్ అప్కమింగ్ ఈవెంట్ గురించి.
1: Yes, so May 17th, again I'm repeating the date, May, block your calendars for May 17th, Spring Fest by TPAD at Colony City, the Grandscape Stage and Lawn. It will be from 4 p.m. to 10 p.m, starting with fun activities for kids and adults, face painting, balloon twisting, photo booth and raffles along, and it's a free parking and a free event. So the entry is free and the parking, it has a huge structure where you all, it's, it accommodates everybody. So mere parking gurinchi aalochinchalsina ఏం లేదు. సో యూ విల్ హ్యావ్ ఎనఫ్ పార్కింగ్ ఫర్ ఎవ్రీబడి. సో ద మెయిన్ అట్రాక్షన్ ఫర్ ద ఈవెంట్ ఇస్ అ కాన్సర్ట్. So the concert starts at 7 p.m. So all of you can have a, it's a lawn and stage area and kadandi manchi relaxing enjoy cheyochu with food and vendor booths for shopping ki. So everything is there in a package for all the evening, for the entertainment for all your family event. Adi
0: concert kuda free andi.
1: అవునండి, కాన్సర్ట్ కూడా ఫ్రీ. దట్ ఇస్
0: ఆ కాన్సర్ట్ అన్నారు కదా, అది ఎక్కడ మిస్ అయిపోతామో, రిజిస్టర్ చేసుకోవాలేమో అనేసి అడిగారు అనమాట.
1: రిజిస్ట్రేషన్ ఏం లేదు.
0: వెరీ గుడ్.
1: సో బేసికల్లీ జస్ట్
0: కమ్ అండ్ ఎంజాయ్ ద ఎంటైర్ ఈవెనింగ్.
1: Yes, relaxing day for all the DFW people who wants to come and enjoy. So it's, there is no andukosmane andaru anukuntaru kada concert anaga ane fee emanna untunda tickets emanna konukovala ani anukuntaru kabatti cheptunnanu. Again it's a free entry and a free parking there. So it's just because the reason we do this kind of a event is so that we can identify, you know, bring all the community together and have fun. That's the only intent of it, and that's what we are doing that day. So it's an open invitation for all of you to come and attend.
0: Definitely andi, thank you for the invitation. Ee loga maroka paata kuda veyyamantara? Here comes this beautiful song from Dasara movie.
3: అంతలావైతే గుంజుకుంటాం తింటాం పంటాం అయితే అయితే అయితే అయితే బద్దలు బాసింగాలు అయితే.

0: ఒకవేళ చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అరే 190 ఇలాగ ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరు చూద్దాం నీ
1: పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు

0: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్.
4: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
3: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
5: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
6: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruhapravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May. Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
8: Welcome back. మీరు వింటున్నారు సూపర్ సండే. ఎలా ఉంది సండే? సూపర్ గానే ఉంది అంటారా? 4 p.m. టు 7 p.m. డ్రైవ్ టైమ్ సండే ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. ప్రస్తుతానికి మనం స్టూడియోలో మనతో ఉన్నారు లక్ష్మీపోరెడ్డి గారు ఫ్రమ్ టీ ప్యాడ్. ఆవిడతో మాట్లాడుతున్నాం. నేనైతే ఆన్ ఎయిర్ ఆఫ్ ఎయిర్ కూడా బోల్డ్ అండ్ విశేషాలు ఆవిడతో మాట్లాడుతూ చాలా ఫన్ గానే గడుస్తోంది నాకు సెగ్మెంట్ ఇప్పటి వరకు. లక్ష్మీ

0: Surabhi for hosting us.
1: Correct andi. Thank you. లేకపోతే మరి ఆ విజయ్ వాళ్ళందరూ నేను స్పెషల్ షో చేశాను అనుకుంటారు.
0: లేదు, ఇట్స్ వెరీ, యాజ్ ఐ సెడ్, యు నో, వీఆర్ ఆల్ గ్రోయింగ్ టుగెదర్ అండ్ దట్స్ వేర్ వీ కమ్ ఇన్ టు లైక్ యు నో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు గో ఫార్వర్డ్ అండ్ గ్రో టుగెదర్ యాజ్ వెల్. సో ఐ థింక్ అనదర్ థింగ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు నో ఈజ్ టీప్యాడ్ ఇస్ a local organization, and as we said, we do a lot of community events and cultural events. So do follow us on social media for any kind of new events that we conduct, so that you know up to date what is coming up for the next month. So we have lined up couple of them for the upcoming months. So as I said, the next week 13th ko chese food drive undi, and the main event, the new event that we are doing is May 17th on the grand at the Grandscape Station lawn area in the Colony City, and you'll have kids activities, raffles, and the live concert from 7 p.m. to 10 p.m. and also you'll have free entry and free parking. That's main event of the day, and definitely for the family event, actually that's where we bring that event to everybody, so you all can have fun. And thank you Radio Surabhi for giving this opportunity, and at the end, and today we should not forget, it's a Mother's Day. Happy Mother's Day to all the mothers and all the families who always not a day goes by without your mom in your life. Thank you.
1: So true andi, chala chakaga chepparu. Definitely Mother's Day ivalla tappakunda andaram mother ni marchipokunda wish cheskundam, and thanks for sharing all the details with us Lakshmi garu. Definitely ma రేడియో తరఫున అందరం వస్తాము, అండ్ ఐ విష్ అందరూ కూడా డల్లస్ నుంచి టీ ప్యాడ్ ఫెస్ట్ కి వస్తారు అని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ డేట్ ఈస్ ఆన్ మే 17th, నెక్స్ట్ సండే ఈ సమయానికి ధూమ్ ధామ్ ఎట్ టీ ప్యాడ్ ఫెస్ట్.
0: ఎస్, ధూమ్ ధామ్ ఇట్ విల్ బి.
1: థ్యాంక్ యూ. అలాగే మర్చిపోకండి జూన్ 7th మన రేడియో సురభి జాతర.

అదండి, సరదాగా మనం కబుర్లు చెప్పుకున్నాం, విశేషాలు షేర్ చేసుకున్నాం, టీప్యాడ్ వారి ఈవెంట్ గురించి బోలెడన్ని ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకున్నాం. వీ వర్ టాకింగ్ టు లక్ష్మీపూరెడ్డి గారు ఫ్రమ్ టీప్యాడ్. థ్యాంక్స్ లక్ష్మి గారు ఫర్ జాయినింగ్ అస్ టుడే. సరే, ఇవాళ సెగ్మెంట్ లో నెక్స్ట్ భాగంలోకి వెళ్దామండి. ఆల్రెడీ మనకి స్టూడియోలో 5:40 అయిపోయింది, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద షో ఇవాళది మనకి అయిపోయింది. అయితే ఇవాళ మన తెలుగు మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఒకరిది బర్త్ డే అని నేను ఇందాక చెప్పాను కదా, అయితే ఆవిడ సింగర్ అండి. సింగర్ అండ్ మల్టీ టాలెంటెడ్ అండి. సింగర్ అనే ఫస్ట్ ముఖ్యంగా సింగర్ అని చెప్పాలన్నమాట తెలుగు మూవీ ఇండస్ట్రీకి సంబంధించి. సరే, తెలుగు సినిమాలు వందలు వేలలో పాడారు కదా సింగర్ అన్నప్పుడు, ఆబ్వియస్లీ నేను డైరెక్ట్ గా ఆవిడ పాడిన పాట వేసేయచ్చు, కానీ ఆవిడ డైరెక్ట్ గా సినిమా కోసం పాడిన పాట కాకుండా వేరే సింగర్ పాట ఈవిడ రీడు అంటారు కదా, అలా చేసి మరొక్కసారి పాడారనమాట ఈ పాటను వినిపిస్తున్నారు. సో మీరు చేయవలసిందల్లా ఈ పాట పాడిన సింగర్ ఎవరు వాయిస్ ని బట్టి గుర్తుపట్టాలన్నమాట. సో ఈ పాట పాడిన సింగర్ ఎవరు తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966. స్టూడియో నంబర్, మీ కాల్ తర్వాతే ఇవాళ ఎవరి బర్త్డే అనేది మనం మాట్లాడుకుందాం.

అదండి, వాయిస్ లోని మ్యాజిక్ అంటే దీన్నే అంటారు. వింటున్న శ్రోతల్లో ఎంత మంది దీన్ని గుర్తుపట్టారో నాకు తెలీదు. నాకైతే నలుగురు కాల్ చేసి చెప్పారు, సాహితీ గారు, విశ్వ గారు, హిరణ్య గారు అండ్ కపుల్ ఆఫ్ మోర్ పీపుల్ దే కాల్డ్ మీ అండ్ దే షేర్డ్ ఇట్ అండ్ ఒకరిదైతే నేను పేరు నోట్ చేసుకోవడం మర్చిపోయాను. తిరిగి మీరు మీ సాంగ్ రిక్వెస్ట్ తో మరొకసారి కాల్ చేయండి. యాక్చువల్లీ ఈ పాట పాడింది సునీత గారండి. సునీత గారి గళ్ళల్లో ఈ సాంగ్ ని రీమేక్ చేయడం జరిగింది. ఒరిజినల్ గా అయితే ఇది 16 ఏళ్ల వయసు నుంచి మన శ్రీదేవి గారి మీద పిక్చరైజేషన్ జరిగిన పాట. ఒరిజినల్ గా పాడింది ఐ థింక్ జానకమ్మ గారు. ఐఎమ్ నాట్ రియల్లీ హోప్ ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్ ఓన్లీ. అయితే ఈ పాటని ఈవిడే పాడారు సునీత గారు అంటూ ఖచ్చితంగా కాల్ చేసేసారండి. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ వాయిస్. సునీత గారు ఇవాళ ఆవిడ హ్యాపీ బర్త్డే, May 10th ఆవిడ జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు గాను చూసారా మనం ఎంత చక్కగా ఆవిడని గుర్తుంచుకోగలిగాం, ఆవిడ వాయిస్ ని ఎంత ఈజీగా మనం గుర్తుపట్టగలిగాము. ఈ పాట ఎవరు పాడారు అంటే ఎంతో మందికి తెలిసిన పాట అయితే అది వేరే విషయము, బట్ ప్రాపర్ గా ఒక సాంగ్ కింద కంపోజ్ చేసిన పాట అంటే దీన్ని సినిమా నుంచి ఈ సినిమా నుంచి ఈ పాట అంటే ఎవరైనా చెప్పేస్తారు, కానీ ఈవిడే పాడారు అని అంత ఖచ్చితంగా చెప్పగలడు అంటే ఆవిడ చేసుకున్న దట్స్ హర్ క్రెడిట్ అంతా ఆవిడకి వెళ్తుంది. ఆవిడ అందరిలోకి వచ్చి అందరికి దగ్గరగా ఉంటూ ఆవిడ సునీత గారు అందరినీ మెప్పించగల గళంతో ఆవిడ ఉన్నారు కాబట్టి వెంటనే అందరూ చక్కగా కనెక్ట్ అయ్యారు, వెంటనే వాయిస్ గుర్తుపట్టారు. ఆవిడ సినిమాల నుంచి ప్రాపర్ సాంగ్స్ రిక్వెస్ట్ కూడా అడిగారు. సో నేను ఆ సాంగ్స్ ని కూడా లైన్అప్ చేసేసాను, డెఫినెట్ గా వినిపిస్తాను. బట్ ముందేం చేస్తాం, మనం సింగర్ సునీత గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. వి విష్ హర్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్డే సునీత గారి. సరే, సునీత గారికి మరి మల్టీ టాలెంటెడ్ అని అన్నాను కాబట్టి అన్నేసాను ఇందాక. సో మరి ఇంకో టాలెంట్ ఏంటి, అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాలెంట్ ఏంటి అంటే ఆవిడ కొన్ని వందలండి. ఆవిడే ఒక్కనొక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆల్మోస్ట్ 750 మూవీస్ కి ఆవిడ డబ్బింగ్ చెప్పాను అని వాయిస్ ఇచ్చారు. హీరోయిన్స్ కి ఆవిడ 120 పైగా హీరోయిన్స్ కి ఆవిడ వాయిస్ ఇచ్చాను అనేసి చెప్పడం జరిగింది. నేనైతే ఎన్ని రకాలుగా అబ్బా ఇంతలాగా అని. సో కొన్ని ఫేమస్ డైలాగ్స్ ఆవిడ గళ్ళలోవి ఇప్పటికీ చాలా మంది గుర్తున్నాయి. నేను ఒక్కటి వినిపిస్తాను, ఇది ఏ మూవీలోంచి

0: కోసం పట్టేలేసుకుంటున్నందుకు థాంక్స్ అండి.
1: ఇగో నేను వేసుకుంది నీకోసం కాదు, మా నాన్న కోసం. వెళ్ళు,
0: కాలేజ్కి వేసుకురాపోయినా పర్లేదు, కనీసం తిరణాలకైనా ఇస్తారండి.
1: నువ్వు ఉంటానంటే నేను అసలు తిరణాలకే రాను.
0: థాంక్స్ అండి.
1: థాంక్సా, రానట్టుంటే.
0: ఏమోనండి, వస్తానన్నట్టు వినిపించింది.
1: వెళ్ళవయ్యా, వెళ్ళు.

అదండి, ఇది ఏ మూవీ నుంచి ఈ డైలాగ్ ఏ మూవీకి సంబంధించింది తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి. నేను సునీత గారి రిక్వెస్ట్ సాంగ్ సైన్ అప్ చేసే లోపల ఇదిగో ఈ పాట.

అదండి, మనం ఒక ప్రశ్న అడగటం, మన శ్రోతలు టైం తీసుకోవడం అలా ఉండదు కదా. వచ్చేసే ఆన్సర్స్ చక్కచక్క వచ్చేసాయి. ఇందాక నేను మీకు వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి జయం మూవీ నుంచి. సూపర్ ఫేమస్ డైలాగ్ అసలు ఆ సినిమా అంటే. ఇప్పటి వాళ్ళకి ఎంత మందికి తెలుసో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే మటుకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇది జయం సినిమా నుంచి అనేసి. వెళ్ళవయ్యా వెళ్ళు అంటుంది ఆ డైలాగ్, అసలు సూపర్. అసలు ఆవిడ మ్యూజిక్ కి ఎంత ఫేమస్సో ఇలాంటి డైలాగ్స్ కి కూడా చాలా ఫేమస్ అయ్యారు సునీత గారు. సరే, వెంటనే శ్రోతల్లో ఎవరికన్నా ఇలాంటి డైలాగ్స్ మరికొన్ని ఉన్నాయి, ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, ఒక్కసారి విందాం ఆవిడ గళల్లో ఒరిజినల్ డైలాగ్ వినిపించండి అన్నారనుకోండి, వినిపిస్తాను. నేను చెప్పను ఇలాంటి డైలాగ్స్ వినిపిస్తాను, సినిమా నుంచే వినిపిస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. నాకు కరెక్ట్ సమాధానంతో ముందుగా కాల్ చేసింది విశ్వ గారు. దెన్ ఆస్టిన్ నుంచి చందన గారు కాల్ చేశారు, అలాగే మధు గారు కూడా కాల్ చేసి జయ మూవీ నుంచి అని టకటక ఆన్సర్స్ చెప్పేశారు. సో కొన్ని సాంగ్ రిక్వెస్ట్ లైన్అప్ చేసేసాను. హోప్ఫుల్లీ సాహితీ గారు అడిగిన పాట అది ఇంకా నేను సెర్చ్ చేస్తున్నాను, అది దొరికితే వినిపిస్తాను. లేని పక్షంలో సాహితీ గారు ఎనీ అదర్ రిక్వెస్ట్, మీరు మరొకసారి కాల్ చేసి మీ రిక్వెస్ట్ సాంగ్ ని అడగండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics taka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి ఇలాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
5: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels to me tour ni book chesukoni travel badalni marchipondi.
6: So Asia, we serve authentic Indo-Chinese.
4: Thank you for being in our journey.
7: వెల్కమ్ బ్యాక్. మనకి స్టూడియోలో సమయం 6:03 అయిపోయింది. అఫ్ కోర్స్ మన కబుర్లలో కాలం తెలియదండి, దట్స్ హౌ వి డూ. అంతే కదా, ఇక్కడికి వచ్చామో ఒక షో చేసామో అంటే ఎన్ని విశేషాలు మాట్లాడుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు మాకు కాల్ చేస్తుంటే ఇంకా ఉత్సాహంగా

0: ఉండి ఎలా ఉంటుందంటే టైం అనేది తెలియదు. పాటలు, మాటలు, ఇన్ఫర్మేషన్ అంతా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ప్రవాహం లాగా. అయితే మరి అనౌన్స్మెంట్స్ కూడా చూసేసుకుందాము ఈ దీంట్లో, అది మర్చిపోకూడదు కదా. సో ఈ May 16th ఇంకా 17th హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ ఎ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు ఈ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ స్కిల్స్ బెనారసీస్. ఈ సిల్క్, బెనారసీ సిల్క్స్, కంచి సిల్క్స్, టిష్యూ శారీస్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్ని తెచ్చేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ళు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ May 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్ వే యూనిట్ 108 ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ యూ కెన్ విజిట్ secondskin.usa ఆర్ ఇన్స్టాగ్రామ్ లో ఇదే పేరుతో వాళ్ళు ఉన్నారు, మీరు వారిని అక్కడ కూడా చూడొచ్చు. లేదా డైరెక్ట్లీ కాల్ దామ్ అట్ 9728295201 అది. సరే మనము సునీత గారి గురించి మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ మూవీ నుంచి క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. ఈ మూవీ అంటే ఈ క్లిప్పింగ్ ఏ మూవీది తెలిస్తే డూ కాల్ మీ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఏది లేకపోయినా ఇది ఈ క్లిప్పింగ్ వింటే అసలు అలా నవ్వుకోవచ్చండి కాసేపు.
1: కాలనీలో అందరూ కృష్ణాష్టమి హడావిడిలో ఉంటే నువ్వేంటి తీరిక పెట్టి ఓపెన్ చేసావు?
2: నువ్వు ఆశ గురించి చెప్తే నమ్మలేదుగా.
1: పొంప తీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రామ్ పెడతావే ఏంటి?
2: నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను.
1: సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు?
2: రికార్డింగ్ డాన్స్.
1: రికార్డింగ్?
2: రికార్డింగ్ డాన్స్.
1: ఓహో, అనుకున్నాను. అందుకనేనా నీ చేతి రాంగ్ స్టెప్ లో ఇచ్చాడు?
2: రాంగ్ స్టెప్ లేం కాదు, కరెక్ట్ స్టెప్ లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో విషయం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్ లేసేవాడు. అసలు సినిమాలు చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడు తెలుసా? పాపం
1: పాపం, ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు.
2: ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు.
1: బాబు చాలా ఘాటు ప్రేమ, ముక్కు కూడా అదిరిపోతున్నా.
2: నువ్వే వెగటాలు చేయలేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా?
1: ఎవరు మర్డర్ చేసి?
2: మర్డర్
1: కోడినా మేకనా అని.
2: అదే మరి, తను రక్తంతో రాశాడు తెలుసా చూడు.
1: అబ్బో అంత కలర్ ఇచ్చాడేంటి? దాంతో నువ్వు మనసు పారేసుకున్నావా?
2: నేనే ఉత్తుతిని మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా?
1: ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు?
2: నాకు సిగ్గిస్తాను రమేష్.
1: అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం, నువ్వు చదివిపించు తరిస్తా.
2: ప్రియాతి ప్రియమైన పద్మావతికి, నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను, నాకేదో వచ్చేసింది. ఎగతాడవుతున్నది, నేను చదివేది నువ్వునంతే. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి.
1: దాంతో నీ పని అయిపోయింది అదో గతి.
2: రామకృష్ణ గారు
1: లేకపోతే కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కపిత్వం.
0: అదండి కవిత్వం చూసి చక్కగా విని నవ్వుకున్నారా లేదా? అయితే ఎవరి గళం ఏంటా మూవీ తెలిస్తే కాల్ చేయండి. ఈలోగా నాకు సునీత గారి సాంగ్స్ రిక్వెస్ట్ వచ్చి అవి లైన్అప్ చేశాను, వినిపిస్తాను బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ సాంగ్ వచ్చి రణస్థలి చిత్రం నుంచి నాకు సాహితి గారు అడిగిన ఈ పాట.

ఇది వచ్చేసి రంగస్థలి చిత్రం నుంచి ఈ పాట వినిపించడం జరిగింది. అలాగే మరొక శ్రోత అడిగిన రిక్వెస్ట్ సాంగ్ అన్నమాట, ఈ పాట వచ్చేసి గులాబీ చిత్రం నుంచి. ఐ డోంట్ నో గులాబీ నుంచి ఎవరు అడిగారు ఈ పాట రిక్వెస్ట్, ఐఎమ్ సారీ, కరెక్ట్ గా నేను ఎవరు ఈ రిక్వెస్ట్ అడిగారు అనే విషయం నోట్ చేసుకోలేదు, కానీ సిన్సియర్ గా ఏ పాట అనేది నోట్ చేసుకుని లైన్అప్ చేసి రెడీగా ఉంచాను. అయితే ఈ పాట గురించి నేను కూడా చెప్దాం అనుకున్నానండి. యాక్చువల్లీ ఈ పాట గురించి ఇటీవల కాలంలో జేడి చక్రవర్తి గారు మాట్లాడారు అన్నమాట. కొన్ని ఇన్స్టాలో మనకి వస్తూ ఉంటాయి కదా ఫీడ్స్ లో, ఇది కూడా వచ్చింది. గులాబీ చిత్రం నుంచి ఈ పాట, జేడి చక్రవర్తి గారు మరియు మహేశ్వరి గారు ఇందులో జంటగా నటించారు ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఈ పర్టికులర్ సాంగ్ గురించి ఆయన చెప్తూ, ముందు అనుకున్నారట అసలు ఈ పాట పెట్టద్దు అనేసి, ఎందుకంటే కొంచెం స్లోగా ఉంది, డిఫరెంట్ గా ఉంది, అన్ని ఆ ఏరాలో అప్పటి ట్రెండ్ ప్రకారం ఈ పాట సెట్ కాదేమో అని పెట్టద్దు అని అనుకున్నారట. బట్ వన్స్ రికార్డింగ్ అంతా అయ్యి దాన్ని ఒక్కసారి ఎండ్ టు ఎండ్ విన్న తర్వాత పెట్టాలి, ఇది ఉండాలి, సక్సెస్ కొడుతుంది ఈ పాట అని దాన్ని నమ్మి మరీ పెట్టారట.

నైస్ సాంగ్. సరే, ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి చూడాలనుంది చిత్రం నుంచి. అందులో మనకి మన చిరంజీవి గారు మరియు సౌందర్య గారు జంటగా నటించారు. ఆ మూవీ నుంచి నేను వినిపించిన ఆ సన్నివేశం. కవిత్వం అయితే సూపర్ ఫేమస్, అందరికీ తెలుసు. చాలా మంది దాన్ని మీమ్స్ కింద కూడా చాలా సార్లు వాడారు. మంచి కామెడీ ఉన్న పాత్ర అనుకుంటాను. యాక్చువల్లీ సౌందర్య గారు అలాంటి పాత్రలు చాలా ఈజీగా పోషించారు. కామెడీ ఉంటుంది, క్యారెక్టర్ లో ఒక వెయిటేజ్ ఉంటుంది, బాగుంటాయి ఆవిడ పాత్రలన్నీ. సరే, మరొక సన్నివేశం వినిపిస్తాను. యాక్చువల్లీ ఈ మూవీలో సునీత గారు మరి పాట పాడారో లేదా అని నాకు సడన్ గా డౌట్ వచ్చిందండి. బట్ సినిమా ఏంటో ఈ సన్నివేశం విని మీరు చెప్పండి.

0: మా నాన్న, నా తమ్ముడు అందరూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారా అండి 8 ఏళ్ల క్రితం.
1: నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావమ్మా అప్పటి నుంచి?
0: రిలేటివ్స్ హెల్ప్ చేస్తానన్నారు కానీ నాకే ఇష్టం లేదు. ఇంట్లోనే ఉండాలి అనుకున్నాను ఆంటీ. అంతే, అయినా మామ వాళ్ళు ఉన్నారు కదా, మేనేజ్ చేసేసా.
1: ఒక విషయం చెప్పు, అసలు ఆనంద్ నీకు ఎందుకు నచ్చాడు?
0: ఎందుకంటే ఏమో, ఆనంద్ నాకు చాలా చాలా నచ్చాడు, నాకు చాలా ఇష్టం. నాకు నవ్వు తెప్పిస్తాడు ఆనంద్.
1: అదే ఎందుకు?
0: ఐ థింక్ నేను మా అమ్మ నాన్నలతో ఎంత క్లోజ్ గా, కంఫర్టబుల్ గా, ఓపెన్ గా ఉండగలను. ఆనంద్ దగ్గర కూడా అంతే క్లోజ్ గా ఉండగలను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఫ్రీ విత్ హిమ్.
2: అదండి, మీరు వింటే వెంటనే చెప్పేయచ్చు. యాక్చువల్లీ డైలాగ్ లోనే దాని యొక్క టైటిల్ ఉంది, మూవీ టైటిల్ ఉంది, టైటిల్ కి హీరోయిన్ చెప్తున్న అర్థము ఉంది, తన ఓన్ వర్షన్ ఆఫ్ దట్ వన్ మొత్తం అందులోనే ఉంది బేసిక్ గా. సో మీరు గనక చెప్పాలనుకుంటే రైట్ నౌ యూ కెన్ కాల్ అస్ 9726361966 స్టూడియో నెంబర్. సరే మరిలోగా నేనేం చెప్తాను, మన జాతరకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నానండి. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో మన రేడియో సురభి జాతర సీజన్ 4 జరగబోతోంది. అయితే ఇందులో ఏంటి మెయిన్ అంటే, ఎవ్రీ టైం ఏదో ఒక కొత్తదనంతోటే కదా మనం ముందుకొస్తాం. ఈసారి జాతర ఈస్ బ్యాక్ విత్ ఎ డివైన్ రీవ్యాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్. అది ఈ డివైన్ రీవ్యాంప్ లో బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ ఏంటి అంటే, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది ఇన్ అసోసియేషన్ విత్ మాటా. ఎ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. అంతేకాదండి, ఈ సందర్భంగా అంటే సీతారాముల కళ్యాణం జరుగుతున్న సందర్భంలో కోలాటం కంపల్సరీ కదా. ఆ కోలాటంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిపోయి మీరు రిజిస్టర్ చేసుకున్నారని అనుకుంటున్నాను. రెగ్యులర్ గా మనకి కోలాటం సెషన్స్ కూడా జరుగుతున్నాయి. మండేస్ అండ్ వెనస్డేస్ మీకు కోలాటం మన కొరియోగ్రాఫర్స్ స్టెప్స్ అవి అందిస్తున్నారు. హోప్ యు ఆర్ డూయింగ్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. అది కోలాటం సంగతి. మరి ఫుడ్, ఫన్, ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. డెలీషియస్ ఫుడ్ బూత్స్ ఆల్రెడీ చాలా మంది సైన్అప్ చేసేసుకున్నారు. వెండర్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మీకంటూ ఒక బిజినెస్ ఉంది, వి వాంట్ టు ప్రమోట్ దాట్ అంటే దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్. రేడియో సురభి జాతర సీజన్ 4 జూన్ 7, 2026 అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. మీరు ఏదైనా బుక్ చేయాలన్నా, ఏదైనా చేయాలంటే ఏం చెయ్యాలి? www.radiosurabhi.com/rsj ఈ పేజ్ కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. ఏ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే

తీసుకువెళ్తుంది. లెట్ ఇట్ బి ఫుడ్ బూత్, వెండర్ బూత్స్, ఆర్జే అవార్డ్స్, కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్, ఫ్యాషన్ షో, ఇలా రకరకాలు అన్ని మీకు అక్కడ ఉంటాయి. కోలాటం అఫ్ కోర్స్ అది కూడా ఉంది. అండ్ సీతారాముల కళ్యాణంలో మీరు భాగస్వాములు అవ్వడానికి ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే అన్ని అక్కడే అడ్రస్ గివెన్. స్పాన్సర్షిప్స్ కోసం కాల్ అస్ అట్ 516-851-6919 ఆర్ సింప్లీ ఈమెయిల్ టు అస్ అట్ admin@radiosurabhi.com అదనమాట. సరే, ఒక పాట వినిపిస్తాను. ఈ పాట యాక్చువల్లీ సునీత గారు చాలా ఎఫర్ట్స్ తీసుకునే పాడారు అని చెప్తారు. ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ ప్రతి పాట మీద ఉంటుందండి, ఆ మాత్రం ఎఫర్ట్స్ పెట్టకుండా ఎవరికి ఎటువంటిది రాదు కదా. అయితే ఈ పాట గురించి ఆవిడ చెప్పారు, దాంతో పాటు ఈ పాట రాసిన వారు కూడా ఈ పాట గురించి కొంచెం ప్రత్యేకంగా షేర్ చేసుకున్నారన్నమాట. మీరు ఈ పాట వినటానికి ముందుగా నేనేం చెప్దాము అనుకుంటున్నానంటే గనక, ఈ పాట ఎలా అంటే ఎలా చెప్పాలి, ఈ పాట చెప్పాలి అంటే ఈ పాట సినిమా ఏది అని నేనే చెప్పాలన్నమాట. సో బిఫోర్ ఐ డూ దాట్, ఇందాక క్లిప్పింగ్ కి ఈ పాటకి సంబంధం లేదండి. ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ ఇట్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ మూవీ. అయితే ఈ పాట గురించి మాట్లాడాలి అంటే గనక, ఇది వచ్చేసి శ్రీ రామదాసు చిత్రం నుంచి అనమాట ఈ పాట. ఈ పాడటానికి కూడా సునీత గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి పాడారు అని చెప్తారు. ఆవిడ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ లో ఆవిడ చెప్పడం కూడా జరిగింది. ఏంటి అంటే ఈ సినిమా సినిమాకి దర్శకత్వం వహించింది మన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు. ఆయన దర్శకత్వంలో ప్రతిదీ ఆయన పర్యవేక్షించుకుంటారు. లెట్ ఇట్ బి ఆడియో డబ్బింగ్ ఆర్ మిక్సింగ్ ఆర్ ఎడిటింగ్ ఎనీథింగ్, ఆయన అది అందరికి తెలుసు, ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు అని. అయితే ఈవిడ పాట పాడేటప్పుడు ప్రతి చరణం, ప్రతి పల్లవి, ప్రతి లైన్ ఆయన దగ్గరుండి దీంట్లో ఇలాంటి ఇమోషన్స్ ఉండాలి, ఇక్కడ ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి అని చెప్పి మరీ పాడించారట. సో షీ వాజ్ సేయింగ్ ఇంత లాగా దగ్గరుండి ఆయన దాంట్లో నుంచి ఇంత అవుట్పుట్ తీసుకురాగలిగారు, పాడించారు మాతోటి అని ఆవిడ చెప్పారు. అండ్ అలాగే ఆవిడ ఇంట్రెస్ట్ గా పాడారు కూడా పాట. ప్రతి పాట ఇంట్రెస్టింగ్ గా, ప్రతి పాట బాగుంటుంది. అయితే రైటర్ కి ఈ పాట ఒక ఛాలెంజ్ అటండి. శ్రీరామదాసు మూవీలో రొమాంటిక్ సాంగ్ పాడాలి రాయాలి అంటే టఫ్ కదా. అయితే రాఘవేంద్రరావు గారు చెప్పారట దీంట్లో భాగంగా పాట బాగుండాలి, సిచ్యువేషన్ ఇది అబ్బాయి, బట్ నువ్వు రాయాల్సింది ఏంటంటే ప్రతి లైన్ లోనూ రామా అని రావాలి అని. సో ఛాలెంజ్ అలా విసిరారట ఆయన రైటర్ గారికి. సో రైటర్ గారి సొంత వర్డ్స్ లో కూడా ఉంది, నేను అది కూడా వినిపిస్తాను. ఇంత మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ పాట వినండి, ఇది మైండ్ లో పెట్టుకుని వింటే ప్రతి లైన్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ దట్ వే అదన్నమాట.

0: చిలకలు సరసానికి మధుర గుళికలు.
1: ఈ పడకలు మోక్షానికి ముందు కడపలు.
0: ఈ చిలకలు సరసానికి.

0: చాలు చాలు చాలు చాలు
1: విరహాలు చాలు చాలు
0: చాలు చాలు చాలు చాలు
1: విరహాలు చాలు చాలు.
2: శ్రీరామదాసు చిత్రం నుంచి ఈ పాట విన్నారు కదా. అయితే ఈ పాట రాసింది మనకి చంద్రబోస్ గారు. ఆయనకి ఇది ఒక ఛాలెంజ్ లాగా వచ్చిందట అప్పట్లో. అండ్ హౌ హీ టుక్ అప్ దిస్ ఛాలెంజ్ అనేది ఆయన మాటల్లోనే విందాం. ఆయన వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో చెప్పారు. క్విక్ గా లెట్ us లిసన్ టు హిస్ వర్డ్స్.
3: రాముడు ఎలా వస్తాడు అని చెప్పేసి మరి అదే మరి ఎల్లు అమ్మయ్య బాబు అని చెప్పేసి మొత్తానికి ఆలోచించి ఆలోచించి ఒక పల్లవి రాశారు. కీరవణ్ గారు బాలి సమకూర్చారు. చాలు చాలు చాలు

0: చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు. ఇది పల్లవి, దీంతో ఏ గొడవ లేదు.
1: చరణం రాయమని రాస్తున్నా.

0: మన్మధుడాను పిలుపులు ఆలీలలు అవలీలలు చాలు చాలు చాలు చాలు చాలు.
1: ఒక రామలైతే
2: ఒకటైంది
1: రెండవది
0: ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు

0: విరామాలెన్నడు ఎరుగని వీచలీడులు తొలిదాడులు చీపాడులు.
1: అదండి ఛాలెంజ్. కొన్ని కొన్ని పాటలు చాలా ఈజీగా అనిపిస్తాయి, కానీ రాసేవారికి పాడేవారికి కూడా ఛాలెంజ్ అయినండోయ్. సరే, ఇందాక నేను వినిపించిన సన్నివేశం వచ్చేసి ఆనంద్ మూవీ నుంచి. నాకు దీనికైతే కాలర్స్ కాల్ చేయలేదు. సరే, ఆ మూవీ నుంచి పాట వినిపిస్తాను. దిస్ ఇస్ అ రిక్వెస్ట్ సాంగ్. నాకు మహేష్ గారు రిక్వెస్ట్ అడిగారు.

0: బ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు చేస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: ఓం లక్ష్మీదేవి ఆయన మహ, ఓం వెల్త్ గాడెస్ ఆయన మహ. ఓ నారి, ఏమి నీ కోరిక?
3: అమ్మా లక్ష్మీదేవి, హాలిడేస్ కదా, ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్, నాకు డబ్బులు కావాలి.
2: ఇంతేనా నీ భక్తికి మెచ్చాను, నీకు అద్భుతమైన వరం ఇస్తున్నాను. అర్జెంట్ గా మేరు లెండింగ్ కి కాల్ చేయి, వాళ్ళ కొత్త హీలో ప్రాజెక్ట్ నుంచి నీకు డబ్బులే డబ్బులు. కాల్ మేరు లెండింగ్ అట్ 972-312-8959. హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ అండ్ డిపాజిట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ జస్ట్ అబౌట్ 3 weeks. కాల్ మేరు లెండింగ్ ఫర్ హోమ్ ఈక్విటీ loans or cash out refinance. Some restrictions apply. NMLS ID number 1190717.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్
5: అటర్లు
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, పోల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years in Richardson, we are the first Indian jewelry brand entering Frisco with our second store. Stay tuned for more information. Aarti Jewelers, where divinity meets your shine.
6: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే. సూపర్ గా ఉందా లేదా ఇప్పటి వరకు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా ప్రోగ్రామ్ ని? హోప్ యూఆర్ హ్యావింగ్ ఫన్ టైమ్ విత్ మీ. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజనా. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ సండే, అలాగే ఫిల్మీ ఫ్రైడే ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM. ఈ రెండు ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యాత నేను, అంజనా. అయితే ఇప్పుడు మనం కార్యక్రమంలో ఏం చేద్దాం, ఒక చిన్న గేమ్ సెగ్మెంట్ కేటగిరీ కదా. ఈ టైం కల్లా నేను యూజువల్ గా స్టార్ట్ చేసిన సెగ్మెంట్ ఏంటంటే,

ఏంటంటే, లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం. చెక్ అంటారు దీన్ని. షుడ్ ఐ రిపీట్? అక్కర్లేదు, మీకు తెలిసిపోయింది నాకు తెలుసు, బట్ మరొక్కసారి ఏదో ఒకసారి అంటే బాగుంటుంది కదా. లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం. చెక్ అంటారు దీన్ని. ఇది సినిమా పాటేనండి, ఐ రిపీట్ పాటే ఖచ్చితంగా అన్నమాట. సో ఏ సినిమా నుంచి ఈ పాట తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్.

కాదండి, నాకైతే ఉత్సాహంగా ఉంది ఈ పాట వినిపించేయడానికి. ఎందుకంటే నాకు వెంటనే కాల్స్ వచ్చేసాయి బ్యాక్ టు బ్యాక్. ఇలా అంటే ఇలా క్యాచ్ చేసి చెప్పేశారు మా శ్రోతలు. ఏ పాట గురించి నేను అడుగుతున్నాను అంటే గనక క్షణ క్షణం మూవీ నుంచి కో అంటే కోటి ఆ పాట అనమాట. ఆ లిరిక్స్ నాకు వెంటనే క్యాచ్ చేసేసారు. మహేష్ గారు కాల్ చేశారు, చందన గారు కాల్ చేశారు, అన్నపూర్ణ గారు కాల్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. కాల్స్ వచ్చేసాక మనం ఆలస్యం చేయకుండా ఆ పాట వినేయాలి కదా. వినేద్దాం ఈ పాట ఫ్రమ్ ద మూవీ క్షణ క్షణం.

అదండి. పాట ఎలా ఉండాలంటే మొదలా మిడిలా లాస్టా అని కాదు, ఎక్కడి నుంచి ఒక చిన్న లైన్ చెప్పినా ఇలా క్యాచ్ చేసేసేయాలి. అదే ఈ పాట క్షణ క్షణ మూవీ నుంచి మనకి ఇమీడియట్ గా క్యాచ్ చేసేసారు శ్రోతలు. అలాంటి మరొక ఫేమస్ సాంగ్ ఉందండి, ఆల్మోస్ట్ దీనికి సంబంధించి మొత్తం చెప్పక్కర్లే, ఒక్క లైన్ చాలు, రెండో లైన్ కూడా అక్కర్లేదు. నేను ఈ పాట ఒక్క లైనే మాట్లాడుతున్నాను, పాడట్లేదు. ఈ పాట ఏ మూవీలోంచి తెలిస్తే కాల్ చేయండి. నెక్స్ట్ మీకు ఇస్తున్న పాట ఏంటంటే, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమైందో. నేను పాడేశానా అలా అనిపిస్తోంది నాకు, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. రిపీట్ చేస్తాను మరొక్కసారి. ఓ చల్లగాలి ఆచూకి తీసి, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయ్యిందో. నాకంటే బాగా మీరు మాట్లాడినా ఈ పాట పాడి వినిపించాలనుకున్నా కూడా కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్.

అదండి పాపం. మళ్ళీ మళ్ళీ దిల్లు కి జరిగింది ఈ లొల్లి. డీజే దిల్లు, దిల్లు స్క్వేర్ మూవీ నుంచి అనమాట ఈ పాట. సెకండ్ టైం హార్ట్ బ్రేక్ పాపం మన టిల్లుకి. సరే, నేను అడిగిన ఈ చిన్నదానికి చేయలేదండి నన్ను నిజంగా హర్ట్ ఈసారి. ఎంత ఈజీ సాంగ్ ఇచ్చాను నేను ఇందాక చెప్పిన లైన్స్ వచ్చేసి ఈ పాట. మీరు అనుకుంటారు ఆ ఇదా అనేసి. సో సాంగ్ వచ్చేసి నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి.

అదండి, నేను అడిగిన వర్డ్స్ అక్కడ ఆ పాటలో ఈ పర్టికులర్ చరణం నుంచి అన్నమాట. అది సంగతి. ఒక్కటైతే టకటక ఆన్సర్స్ వచ్చేసాయి, రెండో దానికి కొంచెం ఆలస్యం చేసేసారు. ఐ థింక్ ఇది టఫ్ ఉందా, నేను చాలా ఈజీ అనుకున్నాను కొన్ని కొన్ని అంచనాలు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటాయి. ఎనీవేస్, మనం 3 అవర్స్ అలా అలా అలా సరదాగా గడిపేశాం. సూపర్ సండే ప్రోగ్రామ్ ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM విత్ మీ యర్ ఆర్జే అంజనా. అలాగే ఫిల్మీ ఫ్రైడేస్ ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM. సో ఫిల్మీ ముచ్చట్లు, ఫిల్మీ గాసిప్స్, చుట్టుపక్కల సెలబ్రిటీస్ గురించి, మన చుట్టుపక్కలే ఉంటారండి అసలు. అదే మనం ఎప్పుడు మనం సెలబ్రిటీస్ తో కలిసి ఉన్నట్టే ఫీల్ అవుతాం, ఎందుకంటే ఇంటర్నెట్ అంత రేంజ్ లో అన్ని విషయాల్ని మనకు అంత బాగా చేరువ చేసేసింది కాబట్టి. సో బోలెడన్ని విశేషాలు, సెలబ్రిటీస్ గురించి, మన చుట్టుపక్కల జరిగే విశేషాలు, వాట్ నాట్, అన్ని రౌండప్ చేసేస్తాం ప్రతి ఫ్రైడే అండ్ సండే. సో ఇప్పుడు ఏం చేద్దాం, మన మదర్స్ డే వీకెండ్ ని ఎంజాయ్ చేద్దాం. సో వింటున్న శ్రోతలందరికీ మరొక్కసారి మదర్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. అండ్ అఫ్ కోర్స్ మదర్స్ డే ఇస్ రిలవెంట్ టు ఎవ్రీబడి, నేను అదే అంటాను, ఫాదర్ కైనా మదర్ కైనా ఎవరికైనా అంటే, ఎందుకంటే మనం మన మదర్ కి చెప్పుకోవచ్చు, అలాగే ఇఫ్ యూఆర్ ఎ మదర్ టేక్ ద ప్రివిలేజ్, చక్కగా మీ పిల్లల నుంచి మంచి మంచి గిఫ్ట్స్. ఇందాక నాకు ఫస్ట్ సెగ్మెంట్ లో పిల్లలు ఇచ్చినప్పుడు ఆన్లైన్ వచ్చి చెప్పినప్పుడు భలే నచ్చింది, ఏంటంటే పాట, పోయం, సంథింగ్, ఒక సాంగ్ డెడికేట్ చేశారు, పాడి వినిపించారు. దట్స్ వాట్ ఇస్ మోర్ దాన్ ఎనీథింగ్ అనిపిస్తుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. సో డెఫినెట్ గా మీరు మీ మదర్స్ డేని ఎంజాయ్ చేయండి. నేను మీ అందరినీ తిరిగి ఈ శుక్రవారం కలుసుకుంటాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ విత్ దిస్ సాంగ్.